0: భజన ఇట్లు విశ్వమెల్లడ వ్యాపి అయి వెలయునట్టి భక్త జనులకు ప్రాపుయై బరగునట్టి విశ్వమెల్లడ వ్యాపి అయి వెలయునట్టి భక్త జనులకు ప్రాపుయై బరగునట్టి భక్తి నొసగి రక్షించెడు శక్తిమయుడు పతివాసుడు మిమ్మేల ఎత్తుకొనడు పతివాసుడు మిమ్మేల ఎత్తుకొనడు ఎత్తుకొనడు.
1: Wherever you may go, to whatever country you may go, you hear the same name, the name of Satya Sai, always and every day. Wherever you go, to any village you go, you again hear the same name of Satya Sai being remembered almost every day. And any mouth, any individual whom you see, he utters the name of Sai Ram and he does japa of truth by uttering the name of Sai Ram. Anywhere and any place you go, it is the same miracle, the miracle of Satya Sai being remembered in daily bhajan without any interruption, day after day. The world which is full of devotees and the devotees who get the support and the prop of Satya Sai, this is what we see when Satya Sai, who gives this support, is all powerful, is omnipresent. Will he not look after you? Why should he not look after you when he is looking after so many people in so many places in the entire world?
0: కార్యకర్తలారా, భక్తులారా, పండిత అధికారులారా, పుణ్య పంట పండి ప్రజకు పంచగల సమర్థులారా,
1: ఆర్గనైజర్స్, డివోటీస్ అండ్ దోస్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అరేంజింగ్ వేరియస్ ఆర్గనైజేషన్స్, నౌ ఇట్ ఈస్ ది పుణ్య, ది టైమ్ హ్యాస్ కమ్ వెన్ యూ హ్యావ్ టు రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ పుణ్య అండ్ గివ్ దెమ్, డిస్ట్రిబ్యూట్ దెమ్ టు ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ ది వరల్డ్.
0: ధర్మ సుకృతి స్థాపనకై పాటుపడు మహాత్ములారా, లోక శాంతి భోగములకై తలనొసగు పాశ్చాత్తులారా, క్రియాచరణ స్థాపనకై ప్రజాభిమానం ఉందినారా.
1: గ్రేట్ డివోటీస్, పీపుల్ హూ ఆర్ డివోటెడ్ టు ది కాజ్ ఆఫ్ ధర్మ, హూ హావ్ గివెన్ దేర్ లైవ్స్ ఫర్ ది ప్రాపగేషన్ ఆఫ్ ధర్మ, దోస్ ఆఫ్ యూ హూ కమ్ ఫ్రమ్ ది వెస్ట్ అండ్ హూ వాంట్ టు గివ్ అప్ మెటీరియల్ ప్లెజర్స్ అండ్ టేక్ టు పీస్, అండ్ దోస్ ఆఫ్ యూ హూ హావ్ టేకెన్ ది డిటర్మినేషన్ టు సీ దట్ సచ్ యాక్షన్ ఈస్ పుట్ ఇన్ టు డైలీ లైఫ్ బై విచ్ పీపుల్ విల్ గెట్ పీస్.
0: పవిత్రాత్మ స్వరూపులైన సేవా సభ్యులారా, ఈనాడు మనం ప్రపంచ సమ్మేళనం ప్రారంభించటం, ఇన్ని వేలాది ప్రజలు ఇక్కడ చేరటం, ఇట్టి ఆనందమును మనం నోచుకునేటువంటి యొక్క అదృష్టానికి మీరు అర్హులు కావటం, ఇది మహాసంతసమైనటువంటి సుజనం.
1: Pavitratma Swarupas, members of the Seva Samitis and various organizations that we should assemble in so many thousands today in a world conference and have the pleasure and bliss of being able to participate in this great conference, this is a good day, this is an auspicious day, and this is a matter of good fortune for all of you.
0: Manavuli andari endukudunu ఏదో ఒక దోషమున్నదనేటువంటి ఒక విషయము ఈ సమావేశంతో స్పష్టమవుతున్నది.
1: దట్ దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బ్లెమిష్ ఇన్ ఆల్ పీపుల్ బికమ్స్ ఎవిడెంట్ ఇన్ దిస్ గ్యాదరింగ్.
0: తెలివిగల మానవుడు ఎవడు కూడా పూర్ణ ఆరోగ్యం ఉన్నటువంటి సమయం నందు డాక్టర్ చెంత కాని లేక పరీక్ష నిమిత్తమే కాని లేక మందుల నిమిత్తమే కాని వెళ్ళుటకు వీలు కాదు.
1: Intelligent people, when they are healthy and when they have no disease, there is no need for them either to consult a doctor or go to a dispensary or a hospital.
0: Kanuka ee naadu manayindu edo oka dosham undabattiye inta mandi ee naadu ee pradeshamlo cheragaladaniki oka kaaranamayindi. Dosham e lekundina ee samaveshame jarigindidittu kaadu.
1: Because there is a blemish in every one of you, you have all gathered here into this conference. If there is no blemish in you, there is no need for this conference at all.
0: Nijamga itti samaveshamulu lokamulo anekamuga jarugutuntayi. Atti samaveshamulo aneka rakamaina tuntiyokka asabhyatvalu kodanu chelalevutuntayi. సభ నుంచి వెళ్లిపోవటం కానీ లేక అనేక రకమైనటువంటి కల్లోలములకు దారి తీవటం కానీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సత్యసాయి సమయవేశములందు అలాంటి దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకూడదని కూడా నేను ఆశిస్తూ మున్ముందు కూడా ఇట్టి సమావేశములు ఈ విధమైనటువంటి యొక్క ప్రశాంతతతో జయప్రదం గావించుకోవాలని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను.
1: Such gatherings and such congregations are quite often and quite common in the whole of the world. But when such gatherings take place, generally there is some incorrect behavior, incorrect conduct, such as, for example, somebody rising in the midst of the conference and walking away from the hall, and such other incorrect procedures are often seen. But in this gathering of devotees of Satya Sai, such a thing should not happen. And I am hoping that in future, in all such gatherings, we will observe correct procedure and no incorrect things will happen.
0: నిజముగా మనము ఇందులో ఎందుకు చేరినాము? ఏదో సరదాగా కులాసాగా మనకు తెలిసినటువంటి వ్యక్తులతో 2 దినముల కాలములు వెలుపుచుకునే నిమిత్తమై ఇక్కడ సమావేశమయ్యామా?
1: Truly, why have we joined this congregation? We should ask ourselves, have we just come here merely to spend a good time, have a pleasant time with some friends and acquaintances?
0: కాదు కాదు, మనలో చెలరేగినటువంటి సమస్యలను పరిహారం చేసుకుని కొంచెం నవ్యమైన భవ్యమైన తాజీరీతైనటువంటి ఒక వ్యక్తిని ఒక శక్తిని మన వెంట కొనిపోవు నిమిత్తమై ఇక్కడ సమావేశమయ్యాం.
1: No, we have not come here to spend good time with our friends. We have come here in order to get and acquire fresh strength with a view to take the fresh strength with us so that we may face the problems of the world.
0: నిజముగా ప్రతి మానవుని ఎందుకును ఏదో కొన్ని సమస్యలు తెలిసియో తెలియకయో దుఃఖమో సంతోషమో లేక అనేక రకమైనటువంటి యొక్క అధికార నిమిత్తమై వాంఛలియో ఏదో ఒక రకమైనటువంటి యొక్క సమస్యలు మానవుని ఎందు చెలరేగుతూనే ఉంటున్నవి.
1: In every human being, either knowingly or unknowingly, or good or bad, either for fulfilling his aspirations in the material world or for spiritual aspirations, there is always some kind of a problem which is agitating every human being.
0: మానవుని యొక్క జీవితము సూర్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమ తదుపరి మనం నిద్రించినంతతో ముగిసిపోతూ ఉంటుండాలి.
1: Man's life begins every day with the sunrise and ends on that day with the sunset as he goes to bed.
0: ప్రపంచంలో ప్రతి ప్రాణికుడును ఇదే విధంగానే జీవితము గడిచిపోతూ ఉంటుండాలి.
1: In fact, for every living thing in the world, this is the kind of routine by which it spends its life.
0: సూర్యుడు నిత్యము తూర్పు వైపునే ఉదయిస్తున్నాడు, పశ్చిమ వైపునే అస్తమిస్తున్నాడు.
1: Every day, sun rises in the east and sun sets in the west.
0: ఇది కేవలం దుక్చక్రమైన సూర్యుడు వచ్చినప్పుడు ఇది ఉదయమని, దుక్చక్రమునకు క్రిందకి దిగినప్పుడు ఇది అస్తమమని మనం భావించుకుంటున్నాం.
1: We are regarding every time as soon as the sun appears on the horizon that is the morning, and as soon as the sun sinks on the horizon on the western side that is the evening.
0: ఈ విధమైనటువంటి యొక్క స్థితిని గురించుకొని ఆధారంగా చేసుకుని మనం పూర్వ పశ్చిమలో మనం భావిస్తూ ఉన్నాము, నిర్మిస్తూ వస్తున్నాము.
1: Depending on this appearance of the sun rising and the sun setting, we determine what we call the east and what we call the west.
0: ఇది మరొక కోణంలో మనం చక్కగా విచారించి చూచినప్పుడు ఇది కేవలం ఒక గోళమనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి పూర్వ పశ్చిములకు ఏమాత్రం కూడా తాను స్థానం ఇవ్వక ఇది కేవలం సర్వము ఒక్కటేనేటువంటి యొక్క ఒక విధమైనటువంటి గ్లోబం వలె తనకు భావిస్తూ ఉంటాడు, గోళం వలె తాను చిత్తిస్తుంటాడు.
1: An individual who looks into this matter in some depth and who understands that the earth is like a sphere and there is nothing like a horizon and there is nothing like what you can call east and west, he has a wider idea. He thinks that the whole thing is a sphere and there is no particular direction of east or west.
0: నిజముగా విచారణ సరిపినప్పుడు తూర్పు పడమర కానీ ఉత్తర దక్షిణములు కానీ మనకు లేవు.
1: Truly, when you look into the matter in some depth, there is nothing like east or west, north or south.
0: Vijnana shastrajnulu dini ninnay parichina tarvata itti ninnayamuni aa vijnana shastrajnulu anubhavistunnara leka puramu anubhavincheetvanti yokka manaku gocharamainatvanti nityanubhavamlo unnatvanti yokka purvapashchimule taanu chintistunnara anetvanti vishayanni manam chakkaga vicharinchavalsinatvanti vishayam.
1: When the scientists go into this matter and when they establish this fact that there is really no east or west or north or south, are they cognizant of what they have established, or are they still being led by their apparent vision which they had in the beginning.
0: జీవితానుభవం ఒకటి, ఉన్నది మరొకటి.
1: The experience of life, what we see in our life as an experience is one thing, the truth and the fact that exists is something quite different.
0: మనం కూర్చున్నటువంటి బల్ల కొంత కదిలినప్పుడు లేక తిరిగినప్పుడు మనం కూడా తిరుగుతుంటాం, కదులుతుంటాం. ఇది నిత్యానుభవంలో ఉన్నటువంటి విషయం.
1: When the plank on which we stand, if that shakes a little, then we also move a little. This is a kind of experience which we get every day.
0: మనం ఒక కారులో కూర్చున్నప్పుడు కానీ లేక బస్సులో ప్రయాణమయ్యేటువంటి సమయంలో కానీ బండిలో కూర్చున్నప్పుడు కానీ ఆ బండి కదిలినప్పుడు మనం కూడా కదులుతుంటాం. ఇది నిత్యానుభవం.
1: While traveling in a car or traveling in a cart, when we sit there and when the car or the cart shakes a little, we also shake. This is a daily experience. The fact that exists is something quite different.
0: మనం కూర్చున్నటువంటి బల్ల కొంత కదిలినప్పుడు లేక తిరిగినప్పుడు మనం కూడా తిరుగుతుంటాం.

0: the car or the car shakes a little, we also shake. This is a daily experience.
1: మరొక కోణంలో మనం విచారించినప్పుడు మనం ఉన్నటువంటి యొక్క ఈ భూమి గంటకు ఎన్నో వేల మైళ్లు తిరుగుతూ ఉంటున్నది. ఇంతగా కదలిక ఉండినప్పటికీ భూమి ఏమాత్రము కదలినట్టుగా మనకు గోచరిస్తుండాలి.
0: When we see this from another angle, while we are standing on the earth is moving and is going round itself at great speed, at several thousands of miles every hour, and yet we do not feel the motion at all, and we don't feel the shake.
1: కనుక అది సత్యమా ఇది సత్యమా, నిత్యానుభవము సత్యమా, ప్రకృతి యొక్క స్థితి సత్యమా అనేటువంటి దాన్ని విచారించటము ఈ యొక్క విజ్ఞానస్థులు అనేక రీతిగా ప్రయత్నం సల్పుతూ వచ్చారు.
0: Here we should ask the question, is that truth or is this the truth? What we experience, is that the truth or is the existence of something contrary to our experience, is that the truth? People who have studied these matters have spent a lot of time in trying to answer the question, what is the truth here?
1: అనేకమంది విజ్ఞానవంతులు కూడాను దీనిని పరిశోధన సల్పి సత్యాన్ని గుర్తించినటువంటి వారు కూడాను ఈ భూమి యొక్క తిరుగుడు ఈ తిరుగుతున్నది అనేటువంటి యొక్క దీన్ని సత్యానికి గుర్తించినటువంటి వారు కూడాను ఈనాటికి కేవలము భూమే తిరుగుతున్నదా లేక మనము తిరుగుతున్నామా అనేటువంటి సత్యాన్ని కూడాను వారు అనుభవం లోపల గుర్తించలేకపోతున్నారు.
0: Many investigators who have gone into this matter and who have recognized and accepted the fact that the earth is revolving, that the earth is going round and not we, even they in practice, in their experience, they are not able to recognize that it is the earth that is moving and not we.
1: Kanuka manamu lokamlo anubhavam okati unnadi deeniki aadharamainatundi marokati deeniki chaatana inkoti unnadi.
0: This means that what we experience in this world is one thing, and there is a cause, there is something hidden and latent which is responsible for that exercise.
1: జ్ఞానమునకు గోచరించేటువంటి పదార్థమునకు చాటునటువంటి యొక్క వస్తువును గుర్తింపు చేసేటువంటిదే జ్ఞానం.
0: When we talk of wisdom, wisdom is that which enables us not to see what is on the surface, but to be able to recognize and see what is behind what you actually see in your experience.
1: కనుకనే మనం ఈనాడు జగద్గోచరమైనటువంటి యొక్క ఈ దృష్టి నుండి దీనికి చాటునటువంటి యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడాను తగినటువంటి ప్రయత్నం సల్పటం అత్యవసరం.
0: సో యూ విల్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ వెరీ నెససరీ దట్ యూ షుడ్ ట్రై అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ బిహైండ్ ఆల్ దట్ యూ సీ యాజ్ అ మేనిఫెస్టేషన్ ఇన్ దిస్ వరల్డ్. వాట్స్ ది కాజ్ ఆఫ్ వాట్ వీ సీ?
1: మన పూర్వీకులు అనేక రకమైనటువంటి తపస్సులు ఆచరించి సత్యాన్ని గుర్తించి ఏదో ఒకటి అంతరార్థమైనటువంటిది ఆధారమైనటువంటిది ఒక శక్తి కలదనేటువంటి యొక్క విశ్వాసం చేత అనాది కాలం నుంచి కూడాను నేటి వరకును ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గమును పోషిస్తూ వచ్చారు.
0: Our ancestors, in their meditation, they have recognized that there is some powerful truth behind all that we see as an external manifestation, and they believed and they propagated that there is a power, there is a powerful truth which is the cause of all that we see as an apparent manifestation.
1: కానీ అట్టి విశ్వాసం ఈనాటి విజ్ఞానులకు కోల్పోవటం చేతనే కేవలం భౌతిక దృష్టిని ఆధారం చేసుకుని భౌతిక వస్తువులను ఆధారం చేసుకుని ఇది అసత్యమని సత్యమని వారు నిర్ణయిస్తూ వస్తున్నారు.
0: బట్ టుడేస్ ఇన్వెస్టిగేటర్స్ హ్యావ్ లాస్ట్ సచ్ ఫెయిత్, హ్యావింగ్ లాస్ట్ సచ్ ఫెయిత్ అండ్ హ్యావింగ్ పిన్డ్ దేర్ ఫెయిత్ ఇన్ వాట్ దే సీ, ఇన్ ది మెటీరియల్ థింగ్స్ దట్ దే సీ, దే ఆర్ ఆర్గ్యూయింగ్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్ ట్రూత్ అండ్ దే పిన్ దేర్ ఫెయిత్ ఇన్ వాట్ దే సీ.
1: కానీ దీనిని ఒక చిన్న ఉదాహరణగా మనం తీసుకున్నప్పుడు చంద్రుడు, చంద్రుడు కేవలం దేవుడు అని, సూర్యుడు కేవలం దేవుడని, భూదేవి అని మన పూర్వీకులు విశ్వసిస్తూ వచ్చారు.
0: We shall take a small example. When we think of the moon, our ancestors have regarded moon as being a god. When we think of the sun, our ancestors regarded sun as a god. When we take the earth, our ancestors regarded the earth as god.
1: కానీ ఈ మధ్య యూరి గాగరిన్ అనేటువంటి యువకుడు ఈ యొక్క అంతరిక్షమునకు ప్రయాణం చేసి ఇది కేవలం అచలుడైనటువంటి వారు, చైతన్య రహితుడైనటువంటి వాడు చంద్రుడు అని నిర్ణయం చేయటము, ఇంకా అనేక మంది చంద్రమండలంలో ప్రవేశించి కేవలం చంద్రుడు అనేటువంటి వాడు కేవలం ఒక గోళ స్వరూపుడు అని నిర్ణయిస్తూ వచ్చారు. ఇట్టి యొక్క విజ్ఞానమును ప్రపంచమంతటను విశ్వసిస్తూ అనేక రీతిగా వారిని వర్ణిస్తూ ఇది కేవలం సత్యమని కూడాను వారి విశ్వాసం కోల్పోతూ వస్తున్నారు.
0: However, in recent years, a person by name Yuri Gagarin has travelled in the sky, has gone high up, has reached the moon, and has come to the conclusion

0: that moon is just a lifeless planet, that there is nothing on the moon, it is only a material planet. This kind of statement, which has been put forward as a result of modern scientific knowledge, is being believed by all the people, and they argue that the moon is nothing but a lifeless spherical planet.
1: నిజముగా చేతనము అచేతనం అంటే ఏమిటో ఈ విజ్ఞాన శాస్త్రజ్ఞులు విచారణ చేయలేకపోతున్నారు.
0: Truly, these people who propagate such scientific knowledge, they cannot understand and differentiate what has life and what is lifeless.
1: జగత్ అంతా ఇప్పుడు పరమాణువుల యొక్క సమూహమే.
0: The whole world is a complex, is a conglomeration of small atoms.
1: ఇది కేవలము ఒక తరంగముల యొక్క సమ్మేళనం కాక ఉండటం చేతనే ఇది పరమాణువులు ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అనేటువంటి యొక్క శక్తుల ద్వారా తరంగముల ద్వారా ఇది ఒక స్వరూపాన్ని ధరిస్తూ వస్తుండాలి.
0: This world is also full of waves, and because it is full of waves, with the help of waves, these small particles manifest themselves under different names, such as electrons, protons, and such other particles.
1: కనుక ఇలాంటి యొక్క తరంగములను చక్కగా గుర్తించుకున్నటువంటి వ్యక్తులు కూడాను ఇలాంటి పొరపాటులో మునిగిపోతున్నారంటే ఇది నిజంగా అజ్ఞానం అనే చెప్పవచ్చు కానీ విజ్ఞానం అని నిర్ణయించడానికి వీలు కాదు.
0: If people who have understood such a wave nature and particle nature of this world, if they are making this mistake that the entire world consists of these small particles and nothing else, it simply means that their knowledge is incomplete, that their knowledge has some ignorant aspect in it.
1: దీని మరొక కోణంలో మనం చక్కగా విచారణ చేసినప్పుడు అది ఒక గోడ.
0: If we look at the same problem from another angle, we state that here is a wall.
1: ఇది గోడ అని ఏ రీతిగా నీవు చెప్పగలవు? దాని యొక్క ఎత్తు, దాని యొక్క మందము, ఇటువైపున ఉన్నటువంటి మనిషి అటువైపున పోవడానికి వీలు కానటువంటి స్థితి, ఈ మూడు అనుభవములను ఆధారం చేసుకుని అది గోడ అని నిర్ణయిస్తున్నాం.
0: How do we call it a wall? We call it a wall because we know it has got a certain height, we know that it has got a certain thickness, we also know that any person standing on this side of the wall cannot see or go to the other side of the wall penetrating through it.
1: కానీ అది గోడ కాదు. మరొక కోణంలో విచారణ చేసినప్పుడు అది పరమాణువుల యొక్క చేరికని.
0: బట్ వెన్ వి లుక్ ఎట్ ఇట్ ఇన్ అనదర్ వే, ఇన్ అనదర్ యాంగిల్, దెన్ దట్ ఈస్ నాట్ ఎ వాల్, ఇట్ ఈస్ సింప్లీ ఎన్ అసెంబ్లీ ఆఫ్ సెవెరల్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్.
1: ఇంతే కాదు, ఒక్కొక్క అణువులకు మధ్య మధ్య ఉన్నటువంటి యొక్క ఖాళీ స్థలము అధికంగా కూడా ఉంటుండాలి.
0: Not only that, the vacant space between one particle and another, which constitutes the wall, is much more than the space that is filled by matter.
1: కనుక ఇది విజ్ఞాన శాస్త్ర దృష్టిలో దీనిని చక్కగా విచారణ చేసి చూసినప్పుడు కేవలం అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రముల వలె కనిపిస్తుంటారు.
0: If we really look at the interior of this wall from the eye of a scientific person, then you would look at the wall as if it is simply empty space covered by a large number of stars, as you can see on the vacant space.
1: మనకు చుక్కల కంటే ఆకాశమే ఎక్కువ స్థలంగా మనకు గోచరిస్తూ ఉంటుండాలి.
0: We get the feeling when we look at the sky that the sky is much more, is much greater space than that which is occupied by the stars.
1: కనుక ఇది గోడ కాదు, ఇది పరమాణువుల యొక్క చేరిక. ఇందులో అనేక రకములైనటువంటి యొక్క స్థానములు మనకు ఉంటున్నవి.
0: This is not a wall. This is simply a conglomeration of a large number of small particles with several void spaces and passages in between.
1: అయితే దీనిని విజ్ఞాన శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు, కానీ అది గోడ కాదని మాత్రం ఒప్పుకుంటున్నారు.
0: The scientists accept this explanation that there is a lot of void and space in between the particles, but they will not accept if we say that that is not a wall.
1: అలాంటి విజ్ఞాన శాస్త్రజ్ఞులు కూడాను ఇది గోడ అని వారు ఉచ్చరిస్తూనే ఉంటున్నారు. కనుక అది నిజమా ఇది నిజమా?
0: Such scientists who accept and who understand the existence of the void in that wall still call it an impenetrable wall. What is the truth? Truly, is that a wall or is it full of empty spaces?
1: కనుక పరమాణువులు అన్ని ఇప్పుడు ఒక అనాది అయినటువంటి ఒక శక్తి నుంచి ప్రారంభమైనటువంటి కనుక అనాది శక్తిలో ఉన్నటువంటి పరమాణువులు అన్ని ఇప్పుడు శక్తిమయంగానే గోచరించుకుంటూ ఉంటున్నాయని కొన్ని ఉద్దేశంతోనే వేదాంత పరిభాష ఎందు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
0: In the spiritual language and in the spiritual context, all these small particles arise from the latent power, the latent strength that is present, which is behind these particles, which is the source of these particles. Recognizing this, in the Vedantic parlance, they have said that this power is the smallest of all small things, and this very power is the biggest of all the big things.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
0: There is another small example for this.
1: మనం సముద్రం నుంచి ఒక టంబ్లర్ నీరు తీసుకుని వచ్చాం.
0: We bring a tumbler of water from the ocean.
1: ఆ యొక్క టంబ్లర్ లో ఒక చిన్న రాయి వేసినప్పుడు ఆ వాటర్ అంతా కూడా అనగా నీరంతా కూడా కేవలం చిన్న భిన్నమయ్యి ఆ యొక్క రాయిని లోపలికి పంపుతూ వస్తున్నాయి.
0: When we put a small pebble into this tumbler of water, then the water gets completely separated and the pebble penetrates the water and separates it and goes down.
1: వేసినటువంటి రాయిని కేవలం లోపల పంపటమే కాదు ఆ రాయి వల్ల ఈ యొక్క చలనం కూడా ఏర్పడి అనేక అలలుగా కూడా తయారవుతుంటారు.
0: The phenomenon does not consist in the pebble going down alone. The pebble causes several waves on the surface of the water and in the body of the water.
1: కాని ఈ జలం కూడాను కేవలం ఒక విధమైనటువంటి యొక్క చైతన్యమైనటువంటి.
0: This water in the tumbler has also got a life force in it.
1: కాని అదే జలము సముద్రంలో ఉన్నటువంటిది.
0: The same water is present in the ocean.
1: కానీ ఈ టంబ్లర్ లో ఉన్నటువంటి యొక్క జలం యొక్క చలన వల్ల ఏమాత్రం కూడా ప్రమాదం జరగదు.
0: బట్ దేర్ ఇస్ నో హార్మ్, దేర్ ఇస్ నో డేంజర్ దట్ ఇస్ కాస్డ్ బై ది మూవ్మెంట్ ఆర్ బై ది వేవ్స్ దట్ ఆర్ సెట్ అప్ ఇన్ ది క్వాంటిటీ ఆఫ్ వాటర్ దట్ ఇస్ ఇన్ ది టంబ్లర్.
1: అదే సముద్రంలో ఉన్నటువంటి యొక్క జలము ఒక తుఫాను వల్ల అనగా కొంత వరకు మారుతూ వీచడం చేస్తే ఆ యొక్క జలము అధికంగా అలలుగా తయారైపోయి ఆ అలలు కఠినమైనటువంటి శిలలుగా మారి పెద్ద పెద్ద పడవలు కూడాను వ్రద్దలుగా విస్తూ వస్తున్నాయి.
0: బట్ ఇన్ ది ఓషన్ వెన్ దర్ ఇస్ అ స్ట్రాంగ్ విండ్ ఆర్ ఇఫ్ అ స్టార్మీ విండ్ టేక్స్ కేర్ ఆఫ్ ది ఓషన్ దెన్ ది వాటర్ డెవలప్స్ సచ్ పవర్ఫుల్ వేవ్స్ దట్ ది వేవ్స్ హావ్ గాట్ సో మచ్ స్ట్రెంగ్త్ దట్ దే కెన్ సింక్ ఆర్ బ్రేక్ ఓషన్ షిప్స్ ఇఫ్ దే ఆర్ కాట్ ఇన్ దట్ స్టార్మ్.
1: ఈ జలములకు ఇంత కఠినమైనటువంటి శక్తి ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from has this power, has this strength to break the ship come for this water in the ocean?
1: Anaga aa jalamlo unnatundi atom shakti anetundi anta shaktivantamainatundiga untundadi ee tumbler lo unnatundi jalam yokka shakti kontha takkuvainatundiga untundadi.
0: In other words, the inherent strength in the water of the ocean that is latent, it is so much, but in the case of the tumbler the power that is present is very tiny.
1: Kaani rendu ఎందుకూడా ఉన్నటువంటిది పరమాణు యొక్క శక్తి.
0: బట్ ఇన్ బోత్ కేసెస్ ఇట్ ఈస్ ది పవర్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్మాల్ పార్టికల్స్.
1: కనుక ఇలాంటి శక్తి ఒక్కొక్క వ్యక్తి ఎందు గోచరిస్తూ ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తి ఎందు చాలా స్వల్పంగా కనిపిస్తూ ఉంటుంది.
0: So we see, as in this analogy, this power and strength, in an individual sometimes you find it very feeble, in an individual you may find it very powerful.
1: అంత మాత్రం చేతనే ఆ పదార్థం యందు శక్తి కలదని, ఈ పదార్థం యందు శక్తి లేదని మనం నిర్ణయం చేసుకోవటం కేవలం పొరపాటు.
0: Just by this analogy, if we come to the conclusion that in a certain matter, in certain material, there is power and strength, and in another material there is no power or strength, that is making a mistake.
1: నిజముగా దేవుడు లేడు అని చెప్పేటువంటి వాడు పరమాణువుల యొక్క శక్తికి తరంగములు లేవని ఒప్పుకోవటమే సత్యమవుతుంది.
0: Truly, if anyone says that God does not exist, it means he is asserting that these small particles in the waves that they produce, they have no power, they have no strength.
1: Sarva paramanavulai kurunu aadharamainatundi yokka aadishakti anetundide paramatmiga bhavistu vacharu prachinam.
0: Our ancestors regarded this inherent latent strength which is behind all these small particles which constitute the creation as God himself.
1: Kaluka chandramandalam kudano paramatma yokka anushakti yokka swaroopamune kanuka danini paramatma ga bhavinchukuntu prachinulattakuru visheshistu vacharu.
0: In this context, moon is a conglomeration of these small particles which are filled with this divine power and strength. So our ancestors in that context regarded moon as equivalent to God.
1: Inni vidamula parisilana selipikodanu kevalam jagat antai kodanu paramanamula yokka samuham aneetundi telisukoni kodanu ikkada paramanam unnadi ikkada ledu ani cheppatam lopala enta ajnananga untunnatundi vidyanalo meeru yochinchukovachunu.
0: Having carried out so many investigations, having understood and come to the conclusion that the entire world is filled with these minute particles and is made up with these minute particles, to come to the conclusion and say that this space is filled with particles and that space is not filled with particles, how ignorant it is.
1: కేవలము వ్యక్తుల యొక్క ఘనత నిమిత్తమై ఈ సైంటిస్ట్ అంతా కూడా ఈ విధమైనటువంటి అవిశ్వాసమును ప్రచారం చేస్తూ కేవలం తనలో ఉన్నటువంటి యొక్క గాఢమైనటువంటి యొక్క విశ్వాసమును లోలో అణగదొక్కుతూ వచ్చే ప్రపంచం యొక్క జగత్ మోసకారులే తప్ప అన్యులు కాదు.
0: ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దర్ ఇండివిజువల్ గ్లోరీ అండ్ దర్ ఇండివిజువల్ ఈగో ఆల్ దిస్ సైంటిస్ట్ హావ్ బీన్ ప్రాపగేటింగ్ సచ్ థింగ్స్ అండ్ బై ప్రాపగేటింగ్ సచ్ అన్ట్రూత్ ఇన్ ఆర్డర్ దట్ దే మే పుష్ దర్ ఇండివిజువల్ గ్లోరీ ఫార్వర్డ్ దే ఆర్ ఓన్లీ డిసీవింగ్ ది వరల్డ్ దీస్ సైంటిస్ట్ డూ నాట్ గివ్ ది ట్రూత్.
1: కనుక ఏ సైంటిస్ట్ లేని కూడా నువ్వు పరమాణువు లేదని ఒప్పుకున్నటువంటి వాడే దేవుడు లేదని నువ్వు ఒప్పుకోవటానికి అర్హుడవుతాడు.
0: ఎనీ సైంటిస్ట్ ఇఫ్ హీఈస్ విల్లింగ్ టు అక్సెప్ట్ దట్ దేర్ ఇస్ నో ఫండమెంటల్ అల్టిమేట్ పార్టికల్ దట్ పర్సన్ విల్ బి ఎంటైటిల్డ్ టు సే దట్ దేర్ ఇస్ నో గాడ్.
1: కేవలము భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క తన యొక్క పేరు ప్రతిష్ట నిమిత్తమై ఆది శక్తి అయినటువంటి యొక్క దైవశక్తిని కేవలం కించిత్ పట్టడం కూడాను కేవలం ఒక విధమైనటువంటి లోపమే అని కూడా చెప్పక తప్పదు.
0: It is a drawback, it is a fault if any one of these people attempt in order to get material and worldly glory, in order to get their name established in a material sense, in a worldly sense, to assert that there is no God, this is a fault in them.
1: కేవలం ఈ సైంటిస్ట్ అంతా కూడాను ఈ పరిశోధన యందు కేవలం ఉన్నత స్థానంలో ఎగిరెగిరి పోతున్నారు తప్ప ఈ సెన్స్ లోపల చాలా లో క్లాస్ కు దిగుతున్నారు.
0: All these scientists, in the matter of such investigation, they are rising higher and higher, but in their common sense, in exhibiting sense about these things, they are going lower and lower.
1: కేవలం భౌతికమైనటువంటి యొక్క ఆధారమునే వారు ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకుంటున్నారు. దానికి కూడా ఆధారమైనటువంటి యొక్క పరమశక్తిని వారు ఏమాత్రము గుర్తించడం లేదు.
0: They are taking the material evidence, what they see in the world as material evidence, as the basis for their conclusions and for their investigations. But they are not going to the origin of what is responsible for this material evidence.
1: కనుక మనం అట్టి పరమాణువు యొక్క శక్తికి ఆధారమైనటువంటి యొక్క దివ్య శక్తిని ఆది శక్తిని గుర్తించుకునేటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మిక మార్గం అని కూడా మీరు గుర్తించక విశ్వసించక తప్పదు.
0: It is essential that you should recognize and you should believe that the ability, the attempt to find the divine strength, which is the origin of this material strength, the divine strength that is behind the material strength, that we should recognize it and that we should have faith in it, is something which is inescapable.
1: అందరి ఎందు ఉన్నటువంటి యొక్క ఆ అణుశక్తులంతా కూడాను ఆదిశక్తి యొక్క అంశము లేనటువంటిది ఇందులో మనకు ప్రబోధమవుతుంది.
0: All the strength which arises from this conglomeration of particles in everyone, that arises, that has for its basis the basic divine strength.
1: దీనిని పరిష్కరించుకుని ఈశ్వర సర్వభూతానాం అని కూడా మన ప్రాచీన ఋషులు వచ్చారు.
0: It is in this context that our ancestors have said Ishvara Sarvabhutanam. Ishvara, the divine strength, is the basis, is an aspect of all living beings.
1: Ishvaratvam lenatundi yokka sthanam kani ఈశ్వరత్వం కాదనేటువంటి యొక్క వ్యక్తి కానీ లోకంలో కనిపించటకు వీలు కాదు. లోకం అంతా ఇప్పుడు నువ్వు ఈశ్వరమైంది.
0: ఎ లైఫ్ విచ్ హాస్ నో మెథడ్ ఆఫ్ ఎగ్జిబిటింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఈశ్వర, ఎ లైఫ్ విచ్ ఇస్ నాట్ కనెక్టెడ్ అండ్ డిపెండెంట్ ఆన్ ఈశ్వర ఇస్ నాట్ పాసిబుల్ టు ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక ఈశ్వరత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు అతని యొక్క అణుశక్తి అయినటువంటి యొక్క ఈ జీవతత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడం అత్యవసరం.
0: When therefore you want to recognize and reach the aspect of Ishvara, we must recognize the manifestation of His, and that is the manifestation of the strength and the vitality of life.
1: ఈ అణుశక్తులైనటువంటి యొక్క జీవులను మనం ప్రేమించినప్పుడే సర్వశక్తిమైనటువంటి ఈశ్వరుని కూడా నువ్వు ఆరాధించినటువంటి వారం అవుతావు.
0: It is only when we are able to worship and love and show affection to the individual living things which are manifestations of this strength, of this divine strength.
1: కేవలం వ్యక్తులు వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి యొక్క భేదభావము మన నుంచి తొలగించి ఈశ్వరత్వం అనేటువంటిది ఈ యొక్క అణుశక్తి రూపంలో జీవశక్తిగా ఉద్భవించింది అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించడం అత్యవసరం.
0: We must push away the idea that the individual living things are on one footing and the Ishvara is on another footing. We should recognize that these individual life force and the living things are only manifestations of Ishvara.
1: అనేక రకములైనటువంటి బల్బులు మనకు కనిపిస్తూ ఉండేటప్పటికీ దీనికి మెయిన్ స్విచ్ నుంచినే దీని కరెంట్ అంతా వెళుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు ఇట్టి భేదములకు స్థానం ఇవ్వడు.
0: Whereas we see many varieties of lights and bulbs glowing, and only that person who recognizes that all that is responsible for the glow of these different types of bulbs and lights are the main current, is the main switch, such a person will not give rise to these different ideas.
1: Kanuka okka aadi shakti nunchi aavirbhavinchinatvanti ee sarva shaktulu kudanu aneetvanti oka satyanni gurtinchi chandrudu devudu aneetvanti oka satyam lokala kudanu mana prachinu visheshistu vacharu.
0: Our ancestors have recognized that all strength that we see, all the life force we see, emanates from the basic primordial strength, the primordial divine strength. And it is in that context that our ancestors have believed that moon arises from this primordial divine strength.
1: కనుక అందులో కూడాను దివ్యాణువుల శక్తి అనేకంగా కూడి ఉన్నటువంటి కనుక దీనిని జడమైనటువంటిది ఈ చంద్రుడు అని చెప్పడంలో అర్థం లేదు.
0: బికాస్ సచ్ డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెవెరల్ ఆటమ్స్ అండ్ సెవెరల్ పార్టికల్స్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మూన్, ఇట్ ఈస్ మీనింగ్ లెస్ టు సే దట్ మూన్ ఈస్ లైఫ్ లెస్.
1: కనుకనే చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత అన్నారు.
0: This is why they have compared our mind to the moon and they have compared our eyes, the vision, to the sun.
1: Kanaka maniyeva manushyanam karanam bandhamochemo ante manasu ee bandhamunaku mochamunaku moola karanam anetundi kuda nu nirnayistu vachar.
0: It is in this context that they have come to the decision that man's mind alone is responsible both for his bondage as well as for his liberation.
1: Manasu nandunnatundi divya shaktiye sarva srushtini kuda nu kalpistu vastundadi.
0: It is the divine strength that is present in one's own mind which is responsible for all the creation that you see around you.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: There is a small example for this.
1: మనం రాత్రి నిద్రించిన సమయంలో కలయందు మనం ఏదో ఒక చెరసాలలో ఉండినట్టు, కఠినమైనటువంటి నేలలో మనం నిద్రిస్తూ ఉండినట్టు మనకు కలగంటున్నాం.
0: When we sleep in the night, in a dream, we get a dream and we feel that we are under bondage in some prison.
1: కానీ మేలుకొని తర్వాత మనం మన భవనంలో ఉంటున్నాము, మంచి హంసతోనికా పాను పైన పవళించి ఉంటున్నాము.
0: When we wake up, we find that we are sleeping on a good bed in our own house and in our own mansion.
1: అది నిజమా ఇది నిజమా?
0: Is that the truth or is this the truth?
1: ఆ స్వప్నంలో ఆ స్వప్నం ఉన్నంత వరకు అది నిజమే, కానీ స్వప్నం తీరిన తర్వాత ఇది నిజమైంది.
0: While the dream lasts, what you are dreaming is the truth. When the dream vanishes, what is being seen by you in the waking state is the truth.
1: కనుక మనము స్వప్నం లోపల మన మనస్సు చెరసాలగా నిర్మించింది. ఆ చెరసాలలో అనేక మంది వ్యక్తులుగా గుర్తిస్తూ ఉండాలి. ఆ వ్యక్తుల లోపల కూడా మనస్సు చేరి ఉంటుండాలి. తిరిగి ఆ కఠినమైన నేలపైన మన దేహం పవళించినట్టుగా కూడా దర్శిస్తూ ఉంటుండాలి. కనుక సర్వత్రా మనస్సు లీనమై ఉంటుండాలి.
0: In our dream, our own mind has created the prison. Our own mind has created the various gods in the prison. Our mind gives us the idea that we are sleeping on a hard bed. And as soon as we get up, our own mind has removed all these things. It is the mind that is working at every stage and creating all this creation.
1: మనం కలలోపల అనేక మిద్దలు మేడలు ప్రజలను చూస్తుంటున్నాం.
0: In our dream, sometimes we see several mansions, several cities and several people.
1: Kaluka medallona midyallona prajal lopala kudunu manasu neelamayindi dani lopala dani velapala kudunu manasu gane untundadi.
0: There it is the mind that has created these mansions and the people. The mind is in the mansions and in the people. The mind is outside the mansions and outside the people.
1: Deenini puraskarinchukoni antar bahisya tat sarvam vyapya narayana annaru.
0: It is in this context that they have said that Narayana is present internally, externally and everywhere.
1: Kaluka atti manasaneetundi chandrudu sarvatra vyapinchi undinatundi samayamnandu itanu kevalam jada swaroopudu anatam lopala artham kaanatundi vakyamlu.
0: Moon, which is compared to the mind, when that mind is present everywhere, inside and outside, to call such a moon as having no life, as being lifeless, is a meaningless statement.
1: కేవలం లక్షణమైన అంతరిక్షయానం చెందుతున్నారే కానీ ఒక్క అర్ధ ఇంచైనా కొన్ని హృదయాంతరానికి వారి మనసును ప్రవేశింపచేయటం లేదు.
0: దే ఆర్ ట్రావెలింగ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ ఇన్ స్పేస్ అండ్ గోయింగ్ అవుట్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గో ఈవెన్ హాఫ్ ఎన్ ఇంచ్ ఇన్వర్డ్స్ ఇన్ టు దేర్ ఓన్ మైండ్.
1: కనుక ఆధ్యాత్మికానికి సైన్స్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. ఆధ్యాత్మిక మార్గము హృదయాంతరాలంలోకి ప్రయాణం సలుపుతూ వస్తుంది.
0: This is the difference between spirituality and science. Spiritual path goes inwards into yourself, whereas science goes outwards and outwards of yourself.
1: కేవలం సైంటిస్టులు అంతరిక్షయానం సలుపుతూ వస్తున్నారు.
0: The scientists are making journeys into space.
1: వాళ్ళు యంత్రోపాసకులుగా తయారవుతున్నారు. ఈ ఆధ్యాత్మిక మార్గం సలిపేటువంటి వారు మంత్రోపాసకులుగా తయారవుతున్నారు.
0: The scientists are wedded and are devoted to machinery, whereas those who take the spiritual path are wedded to mantra.
1: Vaaridanta bahir drishti, veeridanta antar drishti.
0: Theirs is external vision. The vision of these people is inward vision.
1: బహిర్దృష్టి ఏనాటికి సత్యము కానేరదు.
0: External vision can never reveal truth to you.
1: కనుకనే అట్టి అసత్యమైనటువంటి అణువుల యొక్క పరిమాణమైనటువంటి యొక్క శక్తిని మనము సత్యంగా భావించుకుని ఈ పరమాణువుల కంటే కూడా దివ్యశక్తి అయినటువంటి అంతర్దృష్టిని మాత్రం మనం మర్చిపోతున్నాము. అట్టి అంతర్దృష్టిని నేర్పి కూర్చి దానికి ప్రదర్శింపజేసేటువంటి యొక్క ప్రయత్నమే సత్యసాయి యొక్క సంస్థల యొక్క లక్ష్యమని కూడా గుర్తించవలెను.
0: It is in that context we are forgetting and overlooking the inner truth that the basic strength in this world is the divine strength which is behind the outwardly manifested strength of these particles. It is the aim and the ideal of the Satya Sai organizations to make you not forget this inner meaning, the inner divine strength which is the basis of all that we see.
1: దీనిని పురస్కరించుకుని శంకరుల వారు కూడాను బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు. అసత్యం అని చెప్పలేదు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ శంకర సెడ్ దట్ బ్రహ్మ సత్యం, బ్రహ్మ ఈజ్ ట్రూత్ అండ్ హీ సెడ్ జగత్ ది వరల్డ్ ఈజ్ ఎ మిథ్య. హీ డిడ్ నాట్ సే దట్ ది వరల్డ్ ఈజ్ అన్ట్రూ.
1: అనగా సత్యం అనగా ఆది శక్తి నుంచి కూడాను ఈ మిథ్యమైనటువంటి యొక్క అణుశక్తులంతా వస్తున్నాయి, తిరిగి అణుశక్తులంతా శక్తిలోనే లీనమైపోతున్నాయి.
0: When he meant Brahma Satyam, he meant that all the power, the manifestation that you see in this world is coming from the divine strength which is contained in these basic particles, and the basic particles are going back and merging into this divine strength.
1: దీనిని మరొక కోణంలో వారు విచారం చేసి సర్వం విష్ణుమయం జగత్ అని కూడా నిరూపించారు.
0: In another context, they have also examined this and they have said, Sarvam Vishnumayam Jagat. Everything in this world is filled with Vishnu.
1: ఇక్కడ వెలిగేటువంటి లైట్ అంతకును తాత్కాలికంగా ఉంటున్నాయి.
0: These lights which you see here and which are glowing, they are only temporary.
1: కానీ మెయిన్ స్విచ్ లో మాత్రం కరెంట్ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది.
0: బట్ ఇన్ ది మెయిన్ స్విచ్, ఇన్ ది మెయిన్ సోర్స్, ది కరెంట్ ఇస్ ప్రెసెంట్ ఆల్వేస్.
1: కానీ ఈ కనిపించేటువంటి లైట్లు అంతప్పుడు మెయిన్ దీని నుంచి వచ్చినటువంటివే కానీ ప్రత్యేకించి ఆ యొక్క స్థానంలోనే అవి ఉద్భవించినటువంటివి కాదు.
0: But the lights that we see, they have their source in the main switch. It is not as if each one is a source by itself.
1: కనుకనే అదే రీతిగా ఈ అణుశక్తులనేటువంటి లైట్లు అంతప్పుడు పరమశక్తి అనేటువంటి పరమాత్మ శక్తి అనేటువంటి ఈశ్వర శక్తి అనేటువంటి ఆధారమైన శక్తి నుంచి ఆవిర్భవించినటువంటివి కానీ అన్యంగా ఉద్భవించినటువంటివి కాదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ దీస్ ఇండివిజువల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ పవర్, దే హ్యావ్ నో ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్, దే హ్యావ్ దర్ సోర్స్. ది సోర్స్ ఇస్ ది ప్రైమార్డియల్ డివైన్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ విచ్ దే కమ్. దే డూ నాట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటి సమస్త స్వరూపం లేకుండా వ్యక్తిత్వానికి ఏమాత్రం విలువ లేదు.
0: This individuality has no value. Unless there is a collective source, you have no value for an individual manifestation.
1: కనుకనే ఇది కేవలం ఏకాకి జీవితంగా మనం భావించుకోకుండా అంతరాత్మకు సమ్మిళితమైనటువంటి జీవితంగా మనం విశ్వసించడం అత్యవసరం.
0: This is the reason why no individual should regard himself as an isolated living thing. He is part and parcel of a community which is a group together.
1: కేవలం దేహమును మాత్రమే ఆధారం చేసుకుని వ్యక్తిత్వాన్ని మనం విశ్వసిస్తూ వస్తున్నాం.
0: We have been merely depending on our body as the basis, and that leads to the recognition of an isolated individual.
1: Deham kevalam bulb untide kaani idi anyamainatundidi kaadu.
0: The body is like a bulb, it is nothing different.
1: Idi aatma shakti dwara ee deham anetundi sanchalananga kanipistuntundali.
0: This body can only move, can only glow, and can get its strength from the divine atma that is present in the body.
1: మనం ఆధారమైనటువంటి శక్తిని మనం గుర్తించకుండా ఆదేయమైనటువంటి దేహమని మనం విశ్వసిస్తూ నమ్మి మనము కేవలం జీవితం వ్యర్థం గావించుకుంటున్నాం.
0: Without recognizing the basis, the basic strength that is present, we are only putting our faith in the container. The body is the container of the basic strength. We believe in the container and not in the contents.
1: కనుక అందరూ ఒక్కటే అనేటువంటి అద్వైత మతమును స్థాపించడం లోపల ఉన్నటువంటి యొక్క అంతరార్థం ఇది.
0: The inner meaning of stating in the Advaita philosophy that all are one, that is the inner meaning of the statement.
1: ఇది అద్వైతాన్ని ఇప్పుడు బైబిల్ యందు క్రీస్తు చెప్పాడు, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు.
0: The same thing what has been said in Advaita has been said by Christ in the Bible. He said, all are one, my dear son, be alike to everyone.
1: కనుక ఇలాంటి యొక్క అంతరాత్మ యొక్క పరమాత్మము ప్రతి గ్రంథమునందు కూడా పవిత్రమైనటువంటి యొక్క మత గురువులు కూడా ప్రబోధిస్తూ వచ్చారు. కానీ అట్టి గ్రంథములను మన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదము దాన్ని చిన్న భిన్నం చేసి అనేక నానార్థములుగా పెంచి కడపటకు యథార్థాన్ని మరుగు చేస్తూ వస్తున్నారు.
0: These basic truths, these fundamental truths have been given by many leaders in many scriptures, but owing to differences and lack of understanding on our part, we are tearing these scriptures into pieces. We are misinterpreting them so as to suit our own differences.
1: Kanuka itti satyani ee yokka aadhyatmika samasthani endu manam pravesha petti satyasaya samasthani endu ilanti anyonyamainatti premato ఒకరికొకరికి భేదాభిప్రాయములు ఉద్యమించకుండా అభిప్రాయ భేదములు వారి ఎందు లేకుండా ఒక్క అన్నతమ్ముల వలె అక్క చెల్లెండ్ర వలె మెలగాలనేటువంటి సత్యాన్ని నిరూపించే నిమిత్తమై ఈ సంస్థలను మేము స్థాపించాము.
0: The Satya Sai organizations have been established with a view to promote such truth, with a view to communicate such truth to everyone, with mutual love and forgetting mutual differences, acting as one group of people, we should be able to propagate this basic and fundamental truth.
1: సత్యసాయి సమితి, మహిళా విభాగము, సేవాదళము, బాల వికాసు, ఈ రకమైనటువంటి ఒకదానికొకటి సన్నిహిత సంబంధం పొందించడంలో ఉన్నటువంటి అంతరాత్మ ఇది.
0: The inner meaning of bringing together what we have called by different names, Satya Sai Samiti, Mahila Vibhag, Bala Vikas, to bring them together in one group, the inner meaning is this.
1: ఇవన్నీ కూడాను అవినాభావ సంబంధమైనటువంటివి.
0: The relationship between all these bodies is inseparable. They are connected with each other in an inseparable manner.
1: ఒక్క చేతిలో ఉన్నటువంటి వేళ్ళ వంటివి ఈ యొక్క సమస్తలు.
0: They are like the fingers of one single hand.
1: కనుక ఈ చేతికి ఈ యొక్క వేళ్ళకు ఏమాత్రము ఎడబాటు ఉండదు.
0: There will be no separation from the hand of the fingers.
1: అయితే ఒక్కొక్క పర్యాయము ఈ చేతి నుంచి వేళ్ళు తెగిపోతుంటాయి.
0: Sometimes the fingers get cut and then they get separated from the hand.
1: తెగిపోయినటువంటి వేళ్ళతో మనం ఏమాత్రము పని సల్పలేము.
0: We cannot do any work, we cannot do any task with a finger that has got cut from the main hand.
1: అస్తమ నుంచి వేళ్ళు దూరం పోయి అస్తమా నాతో పరిచయించు అని చెప్పిన పోరాటంలో అర్థములేనటువంటి పదము.
0: For a finger to get separated from a hand and then argue with the hand, get me to do your work, is a meaningless statement.
1: కనుక అన్ని సమస్యలకు ఈ యొక్క వేళ్లు ఏ రకమైనటువంటి సంబంధం కలిగి ఉన్నదో ఆ విధమైన సంబంధం కలిగినప్పుడే ఈ యొక్క సమస్యలు అభివృద్ధి కావచ్చును. ఈ యొక్క సమస్యల ద్వారా మనం అందుకోవలసినటువంటి ఆశయాన్ని కూడా మనం అందుకోవటం వీలవుతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ బ్రాంచెస్ అండ్ ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ ఎ రిలేషన్ టు ది సెంటర్ లైక్ ది రిలేషన్ ఆఫ్ దీస్ ఫింగర్స్ టు ది హ్యాండ్ దట్ వీ విల్ బి ఏబుల్ టు అచీవ్ అవర్ పర్పస్.
1: కనుక మన యొక్క సంస్థల యొక్క సన్నిహితమైనటువంటి అనుబంధమైనటువంటి సంబంధాన్ని గుర్తించడం కూడా అత్యవసరం.
0: ఇట్ ఈస్ నెసెసరీ, వెరీ నెసెసరీ ఫర్ అస్ టు రికగ్నైజ్ ది క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది వేరియస్ లింబ్స్ అండ్ ఆర్గనైజేషన్స్.
1: ఇక్కడ ఒక్క చిన్న ఆనందాన్ని మనం అనుభవించవచ్చును. యావత్ ప్రపంచమంతా కూడా ఒక చిన్న మన ఆడిటోరియం లో నిలిచిపోయింది.
0: We can experience in a small way a happiness here in this context.
1: అన్ని దేశముల వారు కూడా ఒక ఆడిటోరియం లో చేరిపోయారు.
0: The entire world, people from all countries of the world are now at this moment inside this auditorium.
1: మీ దేశములు వేరేనే కానీ మన ఆడిటోరియం వేరు కాలేదు.
0: Your countries are different, but our auditorium is not different.
1: ఇప్పుడు ఇంత పెద్ద దేశాన్ని ఒక చిన్న ఆడిటోరియం గా చేసుకోవడం ఎంత సులభమైనటువంటి మార్గమైంది.
0: How easy has it been to bring such a large world into this auditorium and contain it in the auditorium?
1: అప్పుడు ఇంత ప్రపంచం కూడా ఎంత చిన్న స్వరూపాన్ని ధరించింది.
0: In that context, such a large world has taken a small shape and form.
1: అదే విధంగానే అన్యోన్యమైనటువంటి ప్రేమను సర్వవ్యాప్తి గావించినప్పుడు భగవంతుడు కూడా నీకు ఒక చిన్న స్వరూపుడుగా అణుస్వరూపుడుగా నీకు గోచరిస్తూ వస్తుంటాడు.
0: In the same manner, if mutual affection, prema and love can be propagated between a group of people in a wide manner, then you will have the vision of God as if he is a small, tiny being.
1: భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడనగా ఏమిటి అర్థం? కేవలం విశ్వమంతా తన రూపమే అనేటువంటి యొక్క అంతరాత్మని ప్రబోధిస్తూ వచ్చింది.
0: When we say that God is like the world, God encompasses the entire world, what do we mean? We mean that all the people in the world, they constitute the God.
1: తాను విశ్వస్వరూపుడైనప్పుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి సర్వ పదార్థములు కూడాను తనలోని అంగములు కాక మరి వేరు కానే కదా.
0: When we say that he is universal, what we mean should be that everything that we find in the universe is part and parcel of him.
1: కనుకనే ఇట్టి అంతరాత్మని మనం గుర్తించి మన హృదయం విశాలము గావించుకుని మనం ప్రేమను ప్రసరింపజేయడానికి తగినటువంటి ప్రయత్నమును అందించేటువంటి నిమిత్తమై సత్సాయి సంస్థలు కూడా ఏర్పడిన.
0: We should recognize these inner meanings. Thereby we should broaden our vision. We should broaden our thinking and our heart. It's for that purpose that the Satya Sai organizations have come into existence.
1: ఇలాంటిది అప్పుడప్పుడు ఇలాంటి సమావేశంలో జరపడం చేత మనలో వికసించినటువంటి యొక్క ఈ యొక్క విజ్ఞానము కొంతవరకు అభివృద్ధి గావించుకునేటువంటి అవకాశం కూడా అందించవచ్చు అనేటువంటి అభిప్రాయం చేతనే ఈ యొక్క సమావేశం జరపడం జరిగింది.
0: When such congregations take place, when such conferences take place where people meet, we will be able to get the knowledge and wisdom that is in our heart to come out and to give you happiness. It is for that purpose that we organize such congregations.
1: Yanta kotta battery ainapudikini andulo pala kontha distilled water vesi dani charge cheyatam avasaram.
0: Even if it is an altogether new battery, it is necessary to put some distilled water into that battery and charge it up.
1: కనుక మీ హృదయమైనటువంటి బ్యాటరీ లోపల ఈ సత్సంగం అనేటువంటి డిజిటల్ వాటర్ చేసి సత్సంభాషణ అనేటువంటి బ్యాటరీ ఛార్జీ చేసే నిమిత్తమై ఈ సమావేశం జరుపుతూ వచ్చున్నాం.
0: ఇన్ ది బ్యాటరీ ఆఫ్ యువర్ హార్ట్ వీ హ్యావ్ టు పుట్ దిస్ కైండ్ ఆఫ్ సత్సంగ్ ది గుడ్ మీటింగ్ డిజిటల్ వాటర్ ఇన్ యువర్ బ్యాటరీ అండ్ బై సచ్ గుడ్ టాక్ వీ హ్యావ్ టు రీచార్జ్ యువర్ బ్యాటరీ.
1: ఇంతే కాదు, మధ్య మధ్య ఈ పెట్రోనాక్స్ లైట్లన్నీ ఉంటుంటాయి. దీనికి పంపు కొట్టడం ఒకవైపున పిన్ను చేయటం మరొక వైపున జరుగుతుంటారు. ఈ రెండూ చేసినప్పుడే మంచి ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని అందిస్తూ ఉంటారు.
0: నాట్ ఓన్లీ దిస్, వీ హ్యావ్ దిస్ పెట్రోమాక్స్ లైట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎ పెట్రోమాక్స్ లైట్ యూ హ్యావ్ టు అకేషనల్లీ పంప్ ఇన్ ఎయిర్ అండ్ యూ హ్యావ్ ఆల్సో టు పిన్ ది విక్ అండ్ ఇట్స్ ఓన్లీ వెన్ యూ పంప్ అండ్ పిన్ దట్ ది పెట్రోమాక్స్ లైట్ విల్ గివ్ యూ బ్రైట్ లైట్.
1: కనుకనే ఇలాంటి పెద్దలందరినీ చేర్చి వారి ద్వారా కూడా మన భారతీయ సంస్కృతిని కొంతవరకు అందించేటువంటి ప్రయత్నమే దీనికి పిన్ను. ఇలాంటి సమావేశం కల్పించడమే దీనికి ఒక పంపు.
0: The attempt to have such congregation is like the pumping of a petromax light. The attempt to get people who know, knowledgeable persons to speak to you is like giving the pin.
1: ఈ రెండు చేరినప్పుడే మన యొక్క హృదయంలో ఉన్నటువంటి వికాసము పవిత్రమైనటువంటి దివ్య తత్వము అభివృద్ధి గావిస్తూ వస్తుంది.
0: It is only then that whatever wisdom you have in your heart, whatever enlightenment you have in your heart, that will be able to come out and that will be able to give you the useful pleasure.
1: పెద్ద పెద్ద పెట్రోల్తో చేరినటువంటి రైలు చాలా వేగంగా పరిగెత్తిపోతుంటాయి.
0: A train which is full of so many different carriages and bogies, it will be running very fast.
1: కానీ ఇది పరిగెత్తుటకు ఏది మూల కారణము, ఏది మూలాధారం?
0: But for the train to be moving so fast, what is it that is responsible for it?
1: దీనికి ఒక స్టీమ్ ఏ దీనికి ఆధారం.
0: The steam in the engine is the basis for the motion of the train.
1: ఈ స్టీమ్ ఏ రీతిగా అభివృద్ధి అయింది?
0: How has this steam been generated?
1: ఒక వైపున నీరు, ఒక వైపున బొగ్గు, అగ్గి.
0: On the one side there has to be water and on the other hand there has to be fire in order that the steam may be generated.
1: ఒక అగ్ని మాత్రమే దీని స్టీమ్ గా తయారు చేయలేదు, లేక ఒక జలం మాత్రమే దీని ఒక స్టీమ్ గా తయారు చేయలేదు. రెండు చేరే దీనికి ఒక విధమైన ఆవిరిగా తయారుగా మారుతున్నారు.
0: Fire alone cannot produce steam. Water alone cannot produce steam. It is the combination of fire and water that produces steam.
1: ఈ యొక్క తయారైనటువంటి ఈ స్టీమ్ ద్వారా ఈ యొక్క రైలు పరిగెత్తిపోతుంటున్నారు.
0: The steam thus generated forms the basis for the train to move.
1: మన జీవితం అనేటువంటి రైలు కూడాను అనేక సంబంధ బాంధవ్యంతో పెట్టెలతో కూడినటువంటి యొక్క రైలు వంటిది.
0: Our life itself, which has so many connections and so many attachments, is like a train with several bogies.
1: దీనికి ఒకవైపున ఇహమున చుకింప హేమతారక విద్య, పరమున చుకింప బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్య, ధర్మ విద్య అనేటువంటి ఈ అగ్ని జలము అనేటువంటి రెండింటిని చేర్చినప్పుడే మన దివ్యశక్తి అనేటువంటి ద్వారా ఇంత బాంధవ్యాన్ని కూడా మనము సుఖంగా సునాయాసంగా కూడా మన జీవితనాలను జరపడానికి వీలవుతుంది.
0: For this life which is like a train, it is necessary for us to have worldly wisdom and worldly education to find happiness, material happiness in this world. It is also necessary for us to have spiritual knowledge and spiritual education to have bliss and happiness of a spiritual type. When we have both these things, worldly education and spiritual education, we can get the necessary steam to run the train of life.
1: Divyatma Swarupulara, ఈనాడు ఇక్కడ మనం ఇంతమంది సమావేశమైనామనగా కేవలం కాలము వ్యర్థం గావించుకునే నిమిత్తం కాదు, లేక మాకు కూడా ఏదో ఒక విధమైనటువంటి కార్యం జరిపించాలనేటువంటి ఒక సంకల్పం కాదు. మీ హృదయంలో ఆవిర్భవించినటువంటి యొక్క దివ్యశక్తి ఈశ్వర శక్తిని అభివృద్ధి గావించి సర్వవ్యాపకత్వమైనటువంటి ఏకత్వాన్ని అనుభవింపజేసేటువంటి నిమిత్తమై వచ్చామనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: Divyatma Swarupas, if so many of us have come together today here, it's not as if we just want to have some kind of a congregation, nor is it our desire to somehow gather people and to have some kind of a conference.
1: Nijamuga indulo praveshinchinatunte varu enni vidhamainatunte ananukoolamulato bharinchutunnaru, enni vidhamainatunte kashtamulo sahistunnaru. Nijamuga bhaktulu evaranaga ఆ బయట వైపున చిన్న చిన్న టెంట్లు వేసుకుని ఒక బట్టలు కప్పుకొని ఎన్ని విధములైనటువంటి సుఖ సంతోషములతో మునిగినటువంటి వారి ఈనాడు ఈ యొక్క ప్రదేశం లోపల ఇన్ని బాధలకు గురి అయి ఎన్నో అనానుకూలములకు గురి అయిపోయి స్వామి యొక్క ఆనందమును అనుభవించాలని కోరుతున్నారో వారే నిజమైన భక్తులు.
0: People who have gathered here, truly, if we see why they have come here and why they are undergoing so many difficulties, we come to the conclusion that there are so many people, not only amongst you, but outside, who are living under tents, who are living in improvised shelters, who are undergoing so much difficulties with a view to enjoy this divine strength and the oneness of human beings. It is they who are undergoing such difficulties and living under improvised shelters. They are really the true divine.
1: త్యాగేనైకే అమృతత్వం ఆరస్వం అన్నటువంటి యొక్క సత్యము మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉండాలి.
0: The truth that one can get immortality only by sacrifice is so evident in the sacrifice which these devotees are making by
1: undergoing. దేహ సంతోషములకు గాని సౌభాగ్యములకు గాని సుఖ సంతోషములకు గాని త్యాగం చేసి కేవలం ఆత్మానందమునే అనుభవించాలనేటువంటి సంకల్పం కలిగినటువంటి వారు కనుకనే ఇట్టి ఆనందాన్ని మీరు అనుభవింపగలుగుతున్నారు.
0: Because you have the desire to sacrifice all material comforts, to give up what we can call the ordinary comforts of life and to be able to enjoy spiritual bliss. Since you have sacrificed that, you are able to really enjoy the spiritual bliss.
1: Ila cherinatundi vyaktulu lopala nijamuga ye kontamandi aina kudanu oka drudhamainatundi reetiga nichinarante అనతి కాలము లోపలి మన భావి యొక్క భవిష్యత్తును మన పవిత్రమైనటువంటి యొక్క అనాది వేదవిధమైనటువంటి యొక్క ధర్మాన్ని కూడా మనం స్థాపించి దానిని అనుభవించేటువంటి వ్యక్తులుగా తయారవుతాం.
0: Among so many people, even if a small number of you are able to make a firm determination and steadfastly stick to this life of sacrifice, then very soon we will be able to produce persons who can resuscitate the old traditions and will be able to establish the true culture of this country.
1: Prema swaroopulara meer ye maatram kuda nu vicharinchanakkaraledu mana deshamina kaani yavat prapanchamina kaani sudinamulu kalyanamulu ati shigra kaalamlone labhistu untunnayi.
0: Prema swaroopas, you do not have to feel sorry in any way. Very soon, either it is for our country or for the entire world, good days are due to come.
1: పవిత్రమైనటువంటి సంస్కృతిని కూడాను త్వరలోపలే మనం పునరుద్ధరింపజేస్తున్నాం.
0: Not only this, very soon we are going to re-establish the sacred culture.
1: అనాది వేదవిధమైనటువంటి ధర్మాన్ని కూడాను తప్పక త్వరలోనే ప్రతిష్ఠగావిస్తున్నాం.
0: Very soon we are going to re-establish the Vedic Dharma.
1: కనుకని మీరందరూ కూడాను ఒక విధమైనటువంటి దీక్షను పూని కంకణం కట్టి దీనిని సాధించేటువంటి ప్రయత్నం లోపల ఎలాంటి కష్టములకు కానీ నష్టములకు కానీ నిందలకు కానీ నిట్టూలములకు కానీ మీరు గురి కాకుండా సంసిద్ధంగా ఉండేటువంటి యొక్క సైన్యములుగా మీరు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను.
0: I am hoping in this context that all of you will stand with the firm determination of re-establishing our culture and of taking us to the glory.
1: కనుక మీరందరూ కూడాను మీలో ఉన్నటువంటి చిన్న చిన్న సంశయాలను కూడాను రేపటి దినం దీన్ని తప్పక తీర్చి ఈ సంస్థల యొక్క సన్నిహిత సంబంధం యొక్క సంబంధాన్ని కూడాను అతి స్పష్టంగా మీకు తెలపడానికి నేను సంసిద్ధంగా ఉంటున్నాను. మీరు ఆలోచన లోపల ఏమాత్రం కూడా సంశయాలకు చోటు ఇవ్వక, కేవలం ఒక నిరుత్సాహానికి స్థానం ఇవ్వక, మీరు ధైర్య సాహసం చేత ఇలాంటి ఆత్మశక్తిని మేము అనుభవించాలి అనేటువంటి యొక్క ఆనందంతో మీరు ముందంజ వేయాలని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Do not spend your time with hesitation. Do not waste your time with small doubts. I am prepared to remove all hesitation and all doubts from your minds tomorrow. I wish and I bless all of you to work with determination. Have no hesitation, have no doubts at all, and have firm and strong faith and work with such faith and determination.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

主人满眼，主人满眼真美啊。प्रेम मुदित मन से करो।

वाहे गुरु वाहे गुरु जी बोलो।

భవ్యం సంస్కారమంతయు భవ్య సంస్కారమంతయు గంగగలసే మనుజ జాతికే తృప్తియు మాన్యమయ్యే శీల నైతిక సంపదల్ చితికిపోయే

0: noble, magnificent, great traditions and samskaras have gone down the drain with water. The humanity has lost its contentment, character and moral behavior. All of them have been destroyed.
1: మానవ జీవితము అనేక దశలతో ప్రవహించి సాగిపోతున్నది.
0: మ్యాన్స్ లైఫ్ ఈజ్ ఫ్లోయింగ్ విత్ వేరియస్ ఆస్పెక్ట్స్.
1: ఒక్కొక్క దశ యందు కూడాను మానవుడు అహంకారమును, అసూయను, అసత్యమును ఆలింగనం చేసుకుంటున్నాడే కాని సత్యమును, ధర్మమును, నిరహంకారమును దర్శించలేకపోతున్నాడు.
0: అట్ ఈచ్ స్టేజ్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఈగో, జెలసీ అండ్ అన్ట్రూత్, ఫాల్స్హుడ్ అండ్ నాట్ ట్రూత్, రైటియస్నెస్ అండ్ ఈగోలెస్నెస్.
1: పవిత్రమైన మానవ జన్మమును పాషాణంగా మార్చుకుంటున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ద మోస్ట్ సీక్రెట్ లైఫ్ ఇన్ టు ఎ పాయిజనస్ యూజెస్ వన్.
1: దివ్యమైన మానవత్వాన్ని, భవ్యమైన జీవితాన్ని అసహ్యవంతంగా అన్యాయ మార్గంలో ప్రవేశపెడుతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ మేకింగ్ ద డివైన్ లైఫ్ ఫ్లో ఇన్ టు ఎ మీనింగ్లెస్ మీన్ లోలీ వే.
1: నిజముగా మానవ జన్మ అత్యుత్కృష్టమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది.
0: ట్రూలీ స్పీకింగ్ మ్యాన్స్ లైఫ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్, డివైన్, మ్యాగ్నిఫిసెంట్ అండ్ హైలీ యూస్ఫుల్.
1: ఈ మానవ జీవితంలో మొదటి దశ బాల్యం.
0: ద ఫస్ట్ స్టేజ్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఈజ్ చైల్డ్హుడ్.
1: ఈ దశ యందు మానవులకు శ్రేయోమార్గం కాని లేక ప్రేయోమార్గం కాని లేక అమాయకత్వంలో ప్రారంభిస్తాడు.
0: ఇన్ దిస్ స్టేజ్ ఆఫ్ లైఫ్ మ్యాన్ మైట్ నాట్ బి నోయింగ్ ది వే విచ్ ఈజ్ గుడ్, ది వే విచ్ ఈజ్ డిజైరబుల్ స్వీట్ అండ్ ద వే విచ్ ఈజ్ ఈజీ.
1: కానీ సహజంగా మానవుడు పెరుగుతూ పెరుగుతూ ప్రేయోమార్గమునే ఆశిస్తూ ఉన్నాడు, కాని ప్రేయోమార్గమును అణుమాత్రమైన కూడాను తలంచుట లేదు.
0: యాజ్ హీ గ్రోస్ హీజ్ టేకన్ టు ఎన్ ఈజీ అండ్ స్వీట్ లైఫ్ రాదర్ దాన్ డిజైరబుల్ అండ్ యూస్ఫుల్ లైఫ్.
1: అయితే క్రమక్రమేణా మానవుడు పెరుగుతూ యవనములో ప్రవేశిస్తున్నాడు.
0: గ్రాడ్యువలీ హీ గ్రోస్ అండ్ అటైన్స్ యూత్.
1: ఈ యొక్క దశలో దేహము పుష్టిగా, మనసు శక్తివంతంగా, ఇంద్రియముల పటుత్వంగా ఉండటం చేత తన యొక్క మానవత్వాన్ని పూర్తి విస్మరించి కేవలము భౌతికమైనటువంటి యొక్క జీవితంలో ప్రవేశించి జీవితమననేటువంటి దానిని నిర్లక్ష్యం గావించుకుంటున్నాడు.
0: అట్ దిస్ స్టేజ్ ఆఫ్ లైఫ్ హీఈస్ హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ బాడీ, స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ సెన్సెస్. దేర్ఫోర్ హీఈస్ గోయింగ్ విత్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఈగో అండ్ రూయినింగ్ హిస్ లైఫ్ ఎంట్రింగ్ ఇన్ టు ద రాంగ్ పాత్ రాదర్ దాన్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్
1: మంచి చెడ్డ అనేటువంటి విచక్షణ జ్ఞానమును కోల్పోతున్నాడు.
0: హీఈస్ లూజింగ్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ విచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
1: పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యాన్ని విస్మరిస్తున్నాడు.
0: హీఈస్ గివింగ్ అప్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎల్డర్లీ వన్స్ అండ్ యంగర్ వన్స్.
1: ఇంతియే కాక
0: నాట్ మియర్లీ దాట్,
1: తమ యొక్క మానవత్వాన్నే మర్చిపోతున్నాడు.
0: హీఈస్ ఫర్గెటింగ్ దట్ హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ హిస్ వెరీ హ్యూమన్ నేచర్.
1: దైవత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: హీఈస్ గివింగ్ అప్ డివినిటీ ఇన్ హిమ్.
1: పశుత్వంలో ప్రవేశిస్తున్నాడు.
0: హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు అనిమాలిటీ.
1: కడపటికి మానవత్వాన్ని కోల్పోతున్నాడు.
0: ఫైనలీ హీఈస్ లూజింగ్ హిస్ హ్యుమానిటీ ఇట్సెల్ఫ్.
1: మానవుడు కామము అనేటువంటి నదిలో ప్రవేశించి,
0: మ్యాన్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద రివర్ ఆఫ్ డిజైర్,
1: మోహము అనే అలలతో కొట్టుకుని పోయి,
0: ఈజ్ థ్రోన్ అవే బై ద వేవ్స్ ఆఫ్ ఇన్ఫాచుయేషన్,
1: సంసారం అనేటువంటి సాగరంలో పడి,
0: హీ ఫాల్స్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ సంసార వరల్డ్,
1: అశాంతి ఆందోళన లోపల మునిగి,
0: ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ల్యాక్ ఆఫ్ పీస్ అండ్ స్ట్రైఫ్,
1: అసంతృప్తి అనేటువంటి తిమింగళము చేత తెలబడుతున్నాడు.
0: ఈజ్ బీయింగ్ స్వాలోడ్ బై ఏ వేల్ విచ్ ఈజ్ డిస్కంటెంట్మెంట్.
1: ఇట్టి మానవత్వాన్ని మనం కొంతవరకు విచారణ చేసి దివ్యత్వంలో ప్రవేశించాలనుకుంటే సత్సంగం అత్యవసరం.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు డివైన్ లైఫ్ ఫ్రమ్ దిస్ మ్యాన్స్ లైఫ్, గుడ్ కంపెనీ ఈజ్ ఎసెన్షియల్.
1: సత్సంగం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై గుడ్ కంపెనీ? సత్సంగ్,
1: సత్ అనగా ఎట్టి కాలమునందు కూడాను మార్పు చెందనటువంటిది సత్.
0: సత్ రెఫర్స్ టు దాట్ విచ్ డజంట్ అండర్గో ఎనీ చేంజ్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్.
1: కాలము చేత కాని, దేశము చేత కాని, వ్యక్తుల చేతనా అని మారబడినటువంటిది సత్యం.
0: ట్రూత్ ఈజ్ సచ్ విచ్ కెనాట్ అండర్గో ఏ చేంజ్ ఎయిదర్ బై టైమ్ ఆర్ బై ఎనీ కంట్రీ ఆర్ బై ఇండివిజువల్స్.
1: అట్టి సత్యంతో సంఘమును గావించుకోవాలి.
0: వన్ హ్యాస్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ట్రూత్.
1: ఆ సత్తనేటువంటి చైతన్యం లేత నిరంతరం కూడాను చైతన్యానందాన్ని అనుభవించాలి.
0: ఆఫ్టర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ట్రూత్ వన్ హ్యాస్ టు ఎంజాయ్ ద ఎనర్జీ అండ్ ది గ్రేట్ బ్లిస్ విచ్ గెట్స్ ఫ్రమ్ ట్రూత్.
1: కనుక ఈ సచ్చిత్ ఆనందం అనేటువంటి ఒక తత్వమే మనకు సత్సంగం.
0: ది ట్రూ కంపెనీ ఈజ్ ట్రూత్, అవేర్నెస్ అండ్ బ్లిస్.
1: ఈ సత్సంగమునకు, ఈ ధర్మమునకు మూడు గుణములుంటున్నవి.
0: ఫర్ దిస్ గుడ్ కంపెనీ దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ క్వాలిటీస్.
1: ఇది మనుశాశ్వతం లోపల ప్రధానమైనటువంటి సూత్రములు.
0: దీస్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఇన్ మను శాస్త్ర.
1: భద్రం శృణ్వంతు, భద్రం పశ్యంతు, భద్రం కుర్వంతు, భద్రం పశ్యంతు. మంచిది చూడు,
0: సీ గుడ్.
1: మంచిని విను,
0: హియర్ గుడ్.
1: మంచిగా జీవించు,
0: లివ్ గుడ్ లైఫ్.
1: ఇవే మానవునికి ప్రధానమైనటువంటి గుణములు.
0: దీస్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఫర్ మ్యాన్.
1: సత్వరజో తమో గుణములు కాదు,
0: సత్వరజో తమో గుణ
1: బాహ్య ప్రపంచమునకు, లౌకికమైన జీవితమునకు ఈ సత్వరజో తమో గుణములు గుణములుగా భావిస్తున్నారే కాని, ధర్మ మార్గములో, దివ్య మార్గంలో ప్రవేశించదలిచినటువంటి మానవులకు కుర్వంతు పశ్యంతు.
0: ఫర్ పీపుల్ హూ వాంట్ టు టేక్ టు ద వరల్డ్లీ లైఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆఫ్ సత్వ రజ అండ్ తమో ఆర్
1: భద్రం పశ్యంతు. మంచినే చూడు,
0: సీ ఆల్వేస్ గుడ్.
1: భద్రం శృణ్వంతు, మంచినే విను,
0: హియర్ ఆల్వేస్ గుడ్.
1: భద్రం కుర్వంతు, మంచిని మాత్రమే చేయి,
0: డూ ఆల్వేస్ గుడ్.
1: కానీ ఈ వయసు నందు ఈ మూడు కూడాను మానవుని యందు శూన్యమైపోయినవి.
0: బట్ ఇన్ దిస్ ఏజ్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ నాట్ ఫౌండ్ అట్ ఆల్ ఇన్ మ్యాన్.
1: ఈ వయసు నందు భక్తి ప్రపత్తులను కూడాను ప్రదర్శించుతున్నారే కాని, ఆచరించడం కాని, స్వయంగా అనుభవించడం కాని జరగటం లేదు.
0: ఇన్ దిస్ ఏజ్ డివోషన్ అండ్ సరెండర్ ఆర్ మోర్ ఎగ్జిబిటెడ్ రాదర్ దాన్ ప్రాక్టీస్డ్ అండ్ ఎంజాయ్డ్.
1: ఈ ఆధ్యాత్మికమైనటువంటిది కేవలము ఒక యాక్షన్ లో పడిపోయింది కానీ దివ్యమైన అనుభూతిలోకి చేరటం లేదు.
0: దిస్ స్పిరిచువాలిటీ ఈజ్ టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ యాక్షన్ బట్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై స్పిరిచువాలిటీ?
1: భజన చేయటమా ఆధ్యాత్మికం?
0: ఈజ్ డూయింగ్ భజన్ స్పిరిచువాలిటీ?
1: ఏం సాయిరాం సాయిరాం అనుకోవటమా ఆధ్యాత్మికం?
0: రిపీటింగ్ సాయిరాం సాయిరాం, ఈజ్ ఇట్ ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ?
1: లేక క్షేత్రాలకు పోవటమా ఆధ్యాత్మికం?
0: విజిటింగ్ పిల్గ్రిమ్ సెంటర్స్,
1: ఇవన్నీ కూడా మానవుని యొక్క బలహీనతలే.
0: ఆల్ దీస్ ఆర్ ఓన్లీ హ్యూమన్ వీక్నెసెస్.
1: నిజమైనటువంటి ఆధ్యాత్మికం ఏమిటి?
0: వాట్ ఈస్ రియల్ స్పిరిచువాలిటీ?
1: మానవుని ఎందున్నటువంటి పశుత్వాన్ని నిర్మూలం గావించాలి.
0: డిస్ట్రాయింగ్ కంప్లీట్లీ అనిమల్ నేచర్ ఇన్ మ్యాన్ ఈజ్ స్పిరిచువాలిటీ.
1: దివ్యత్వాన్ని వెలిగించుకోవాలి.
0: one has to make divinity grow in him.
1: ఆధ్యాత్మికానికి సరైన అర్థం.
0: This is the correct meaning of spirituality.
1: ఈనాడు ధ్యానాలు చేస్తున్నాడు.
0: Today people undertake meditation.
1: జపాలు ఆచరిస్తున్నాడు.
0: They do japa.
1: కానీ పశుత్వాన్ని కూడా పెంచుకుంటున్నాడు.
0: But he is also developing animal nature in him.
1: పశుత్వం మాత్రం మనసునందు ఉంచుకొని ఎన్ని విధములైనటువంటి యొక్క సాధన చేసి కూడాను ఇవన్నీ వ్యర్థమే.
0: రీటైనింగ్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్, వాట్ ఎవర్ సాధనాస్ ఆర్ డన్ ఆర్ గోయింగ్ టు
1: సాధన, అన్నీ కూడా కేవలం దైవాన్నే మోసం చేసినట్టు అవుతుంది.
0: ఆల్ దీస్ సాధనాస్ వుడ్ బి ఈవెన్ డిసీవింగ్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక సాధన చేయటం అంటే అది కాదు, మనలో ఉన్నటువంటి క్రూర బుద్ధులు, దుష్టబుద్ధులు, అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యం, అసూయ, అహంకారాది ఈ పశుగుణములను మనం దూరం గావించుకోవాలి.
0: వీ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ అస్ ఆల్ ది క్రూయల్ క్వాలిటీస్, ఆల్ ద బ్యాడ్ వికెట్ క్వాలిటీస్, ఆల్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ అకార్డింగ్ టు మొరాలిటీ అండ్ సీక్రెట్ డివైన్ హ్యూమన్ నేచర్.
1: ఇది నిజమైన ఆధ్యాత్మికం.
0: దట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: దైవమునకు దూరం గావించేటువంటి గుణములు రెండు.
0: దేర్ ఆర్ టూ క్వాలిటీస్ విచ్ మేక్ యూ డిస్టెంట్ ఫ్రమ్ గాడ్.
1: అసూయ, అహంకారం,
0: జలసి అండ్ ఈగో.
1: అసూయ అనేటువంటి జీవిత వృక్షములకు కేవలము చీడ పురుగు వంటిది.
0: జలసి ఈజ్ ఎ పెస్ట్ ఫార్ హ్యూమన్ ట్రీ.
1: అసూయ వేరు పురుగు వంటిది.
0: జలసి ఈజ్ ఎ పెస్ట్.
1: ఇవి రెండు కూడా చీడ పురుగులు, వేరు పురుగులుగా ప్రయాణము చేస్తున్నాయి.
0: దీస్ టూ ఆర్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెస్ట్ విచ్ హీట్ అప్ ద ట్రీ ఇట్సెల్ఫ్. ఇన్సెక్ట్స్ విచ్
1: ఈ రెండు కూడా జీవిత వృక్షాన్ని కూడా శిథిలం చేస్తున్నాయి.
0: దే ఆర్ డిస్ట్రాయింగ్ ది ట్రీ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: కనుక మానవత్వాన్ని పూర్తి కోల్పోయింపు చేయున్నది ఈ అహంకారము, అసూయని.
0: ఇట్ ఈస్ దిస్ ఈగో అండ్ జెలసీ విచ్ డిస్ట్రాయ్ హ్యూమన్ నేచర్.
1: వాడు నిజంగా మానవుడే కాదు.
0: ఎనీ పర్సన్ హూ హ్యాస్ దిస్ కెన్ నెవర్ బి కాల్డ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
1: ఏ విధంగా ఆధ్యాత్మికుడిని చెప్పడానికి వీలవుతుంది?
0: దెన్ హౌ కెన్ వి స్పీక్ ఆఫ్ స్పిరిచువాలిటీ?
1: ఇది ముందొకటి వెనుకొకటి ఆడేటువంటి ఒక ఆటలు.
0: ప్లేయింగ్ ఎ గేమ్ ఆఫ్ వన్ థింగ్ బిఫోర్ వన్ థింగ్
1: మరింత దోషకరమైనటువంటి యొక్క చర్యలు.
0: దిస్ ఆర్ ఆల్ హైలీ డిఫెక్టివ్ అండ్ డేంజరస్.
1: దుస్సంగంలో చేరుతున్నారే కానీ సత్సంగంలో చేరటం లేదు.
0: యు ఆర్ జాయినింగ్ బ్యాడ్ కంపెనీ బట్ నాట్ సీకింగ్ గుడ్ కంపెనీ.
1: ఎందువల్లనగా ఈ దుర్గుణములు దురాలోచనలు ఉండటం చేతనే బ్యాడ్ కంపెనీ ఆకర్షిస్తుండాలి.
0: దీస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ థాట్స్ ఆర్ అట్రాక్టింగ్ బ్యాడ్ కంపెనీ.
1: కనుకనే సత్ అనేటువంటి యొక్క చైతన్య తత్వాన్ని మనం ఆశ్రయించాలి.
0: Therefore, you have to take shelter under truth, which is awareness and chaitanya tattva.
1: Tikti durgunamulu duram gavinchukovadaniki sadgunaliki samipinchadaniki taginetvanti yokka tattvamunu prabodhinchinatvantide ee vinayaka chauti yokka sariyainatvanti yokka artham.
0: The correct meaning of the today's function vinayaka chauti is to make us know what is bad and become distant from bad.
1: Ganapati
0: is good.
1: గణపతి,
0: గణపతి,
1: గణపతి అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై గణపతి?
1: గా అనగా బుద్ధి.
0: గా స్టాండ్స్ ఫర్ ఇంటెలిజెన్స్.
1: నా అనగా విజ్ఞానము.
0: నా స్టాండ్స్ ఫర్ విజ్డమ్.
1: విజ్ఞాన ప్రజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి అని.
0: గణపతి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ బోత్ విజ్డమ్ అండ్ ఇంటెలిజెన్స్.
1: సర్వ గణములకు కూడా అధిపతి అయినటువంటి వాడే గణపతి.
0: ఈజ్ ది మాస్టర్ ఆఫ్ all ganas, all soldiers.
1: గణములనగా మానవుని యొక్క ఇంద్రియముల తత్వములే.
0: గణాస్ స్టాండ్ ఫార్ ది సెన్సెస్ ఆఫ్ మ్యాన్.
1: సమస్త ఇంద్రియములకు కూడాను అధిపతి అయినటువంటి వాడే గణపతి.
0: గణపతి ఈజ్ ద వన్ హూ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సెన్సెస్.
1: విగతో నాయక ఇది వినాయక అని. అనగా అతనికి ఎట్టి నాయకుడు లేనటువంటి వాడు, అతనే సర్వనాయకుడు.
0: వినాయక డజంట్ హ్యావ్ ఎనీ మాస్టర్ ఫర్ హిమ్సెల్ఫ్. హీఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ అదర్స్.
1: అతనికి మరొక మాస్టర్ లేడు.
0: దేర్ ఇస్ నో అదర్ మాస్టర్ ఫర్ హిమ్.
1: అన్నింటికి తానే అధిపతి.
0: హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: అది ఏ వినాయక అనేటువంటి పదమునకు సరైన అర్థం.
0: దట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఫర్ ద వర్డ్ వినాయక.
1: భారతీయుల పర్వదినములన్నీ కూడాను పారమార్థిక సంబంధమైనటువంటి అంతరార్థంతో కూడినవే కాని భాష్య సంబంధమైనటువంటి యొక్క చర్యలతో కూడినవి కాదు.
0: ఆల్ ఇండియన్ ఫెస్టివల్స్ ఆర్ ఫుల్ ఆఫ్ స్పిరిచువల్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్. Not the external meaning or not the external significance alone.
1: Motta motta parvadinamullo tellavaru lechinchachadame manamu dwaramulaku pachchani aakulu kadutunnam.
0: The first thing that we do in the morning on each festival day is to tie a festoon of green leaves to the door.
1: Nitya kalyanamunaku pachani toranamu pradhana chinham.
0: For auspiciousness, these green leaves are a significance and a meaning.
1: Kanuka maa jeevitamu nitya kalyanamuga undali aneetuvanti yokka antarathani prabodhinchetuvantide pachani toranam.
0: Let our life be most auspicious and sacred is conveyed by this green leaves.
1: Vaigyanikanga kudanu deeniki maroka arthani kudanu prabodhinchavachchu.
0: There can be a scientific meaning also given to this.
1: Dwaramulo kattinatundi pachani aakulu toranamu.
0: The green leaf festoon which is tied at the door.
1: Manavudu vadalinatundi carbon dioxide aayokka galani teeskoni tana endunnatundi pranavayuvunu manavuniki andistundali.
0: Those green leaves taken the carbon dioxide left by man and they supply oxygen which they have with them.
1: Idi kudanu vigyana reetiga manavuniki sahayamne chestundadi.
0: Scientifically viewing also, this is helpful to man.
1: Manavudu koredi pranavayuvu.
0: Man seeks oxygen.
1: Vrutchamulu koredi bogupulusu vayuvu.
0: The trees ask for carbon dioxide.
1: కనుక రెండు కూడాను సమరసముగా కూడాను ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటున్నాయి.
0: దేర్ ఇస్ మ్యూచువల్ హెల్ప్ అండ్ మ్యూచువల్లీ యూస్ఫుల్.
1: ఇంకా తెల్లవారు లేచిన తక్షణమే ప్రతి మానవుడు కూడాను పర్వదినం లోపల అభ్యంగ స్నానం ఆచరిస్తున్నాడు.
0: ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫెస్టివల్ డే మార్నింగ్ హీ టేక్స్ ఎన్ ఆయిల్ బాత్.
1: అయితే దీనికి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
1: శారీరక పరిశుద్ధము ఆరోగ్యములకు ముఖ్య కారణము అని.
0: Purity of the physical body is an essential principle of health.
1: Inte kaakunda bhagavantudu lopala velupala kudanu antar bahichcha sarvavyapya narayana sthita lopala velupala kudanu undinatvanti vaadu kanukane bhagavantudu bahya shuddhi kudanu atyavasaramu.
0: As God pervades inside and outside, the physical and external cleanliness is essential.
1: Inka antar shuddhi
0: in inner purity.
1: ఈ అంతర్శుద్ధి యొక్క లక్ష్యం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఇన్నర్ ప్యూరిటీ? పర్పస్
1: దుర్గుణములు దూరం గావించుకోవటం,
0: రిమూవింగ్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్,
1: సద్భావాన్ని నింపుకోవటము,
0: ఫిల్లింగ్ అవర్సెల్స్ విత్ గుడ్ క్వాలిటీస్.
1: ఇదియే నూతన వస్త్రములు ధరించేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం.
0: దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేరింగ్ న్యూ క్లాత్స్.
1: నూతన వస్త్రంలో లేక పరిశుద్ధము చేసినటువంటి వస్త్రంలో ధరించుకుంటాం.
0: ఐదర్ న్యూ క్లోత్స్ ఆర్ వర్న్, వెల్ వాట్ క్లోత్స్ ఆర్ వర్న్
1: అనగా హృదయమునకు వస్త్రము అని పేరు.
0: హార్ట్ హ్యాస్ ఎ మీనింగ్ ఆఫ్ ఎ క్లాత్.
1: కనుక లోపల హృదయం అనేటువంటి దీనిని పరిశుద్ధము గావించుకోవటమే అంతర్శుద్ధి యొక్క లక్ష్యము.
0: ది పర్పస్ ఆఫ్ ఇన్నర్ ప్యూరిటీ ఈజ్ ప్యూరిఫైయింగ్ ది
1: అంతర్శుద్ధి నిమిత్తమే లక్ష్యముగా నూతన వస్త్రములు ధరించుకోవటమే దీని అర్థము.
0: Wearing new or clean clothes also has the significance of purity.
1: ఇవన్నీ కూడాను అంతరాత్మను ప్రబోధిస్తూ పారమార్థిక తత్వాన్ని వెదజల్లుతూ వచ్చినాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ ఎ లెసన్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ టు కన్వే.
1: ఈ గణపతి దినమునందు,
0: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్థి గణపతి డే,
1: మనం అనేక రకములైనటువంటి పూజలు జరుపుతూ,
0: వీ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షిప్.
1: కుడుములు ఉండ్రాళ్ళు అంటారు, అది భగవంతునికి నైవేద్యంగా పెడుతుంటారు.
0: దేర్ ఆర్ స్వీట్స్ కాల్డ్ కుడుములు అండ్ ఉండ్రాళ్ళు విచ్ ఆర్ ఆఫర్ టు గాడ్ గణేష.
1: ఈ భగవంతునికి నైవేద్యం పెట్టేటువంటివి ఎలాంటివి పెట్టాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యుర్ గోయింగ్ టు ఆఫర్ యాజ్
1: నైవేద్య సంస్కారము కాకుండా,
0: ఏ థింగ్ విచ్ ఇస్ నాట్ టచ్డ్ బై ఆయిల్ ఆర్
1: లేక అగ్నిలో ప్రవేశించకుండా,
0: ఏ థింగ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ద ఫైర్,
1: కేవలము ఒక స్టీమ్ ఒక ఆవిరి చేతనే ఇవి ఉడికేటువంటివిగా ఉండాలి.
0: థింగ్స్ ఆర్ విచ్ ఆర్ కుక్డ్ త్రూ స్టీమ్ అలోన్ ఆర్ ఆఫర్డ్ యాజ్ అన్ ఆఫరింగ్.
1: కనుకనే బియ్యపు పిండిని ఆవిరిలో పెట్టి ఇడ్లీ వలె దాని లోపల కొన్ని నువ్వుల పిండో లేక పెసరపప్పో ఇంకే విధమైన కందిపప్పో దాంట్లో పెట్టి దీనిని ఉండ్రాళ్ళు అని పిలుస్తుంటారు.
0: దట్ ఈస్ వై ది రైస్ ఫ్లోర్ ఈస్ టేకన్ అండ్ గ్రీన్ గ్రామ్ or the any other type of pulses
1: till
0: and also tills are put and you prepare offerings to Lord Ganesha.
1: Ivi agni samskaram kani tailam samskaram kani e matramu tanu cheru.
0: In the preparation neither oil nor are they baked.
1: Ivi అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
1: భాద్రపద మాసములో,
0: ఇన్ ది మంత్ ఆఫ్ భాద్రపద,
1: ఈ చవితి దినముకు,
0: ఆన్ ది ఫోర్త్ డే,
1: నువ్వుల పంట అంతా కూడాను రైతుల ఇంటికి వస్తుంది.
0: ది ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరర్స్ కలెక్ట్ ది క్రాప్ ఆఫ్ టిల్స్.
1: ఈ నువ్వుల పిండి శ్వాస రోగములకు, కంటి రోగములకు చాలా దివ్య ఔషధము.
0: దిస్ టిల్స్ పౌడర్ హ్యాస్ ఏ మెడిసిన్ ఎఫెక్ట్ ఫర్ క్యూరింగ్ ద బ్రీతింగ్ ట్రబుల్స్ అండ్ ఆల్సో ది ఐ ట్రబుల్స్.
1: దీని లోపల ఆవిరితో ఉడికినటువంటి యొక్క బియ్యంలో పెట్టి, ఇది అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
1: భాద్రపద మాసములో,
0: ఇన్ ది మంత్ ఆఫ్ భాద్రపద,
1: ఈ చవితి దినముకు.

0: ఆఫ్ ది ఐ ట్రబుల్స్.
1: దీని లోపల ఆవిరితో ఉడికినటువంటి యొక్క బియ్యంలో పెట్టి చేసినప్పుడు ఈ ఆవిరితో ఉడికినటువంటి ప్రతి పదార్థం కూడాను అతి సులభంగా జీర్ణమవుతుంది.
0: ఫుడ్స్ విచ్ ఆర్ కుక్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్టీమ్ అలోన్ ఆర్ ఈజీలీ డైజెస్టబుల్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆరోగ్యము ఆనందము రెండింటినీ పురస్కరించుకునియే భగవంతుని యొక్క పూజలు ఈ రకమైన రీతిగా ప్రారంభం చేస్తూ వచ్చారు ప్రాచీనులు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ దే టుక్ అప్ ఆఫరింగ్ ఆఫ్ సచ్ ఐటమ్స్ విచ్ హావ్ గాట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ కన్ఫరింగ్ హెల్త్ అండ్ ఆల్సో జాయ్ ఆన్ హ్యుమానిటీ.
1: మనసు పరిశుద్ధమైనటువంటి సమయం నందే బుద్ధి వికసిస్తుంది.
0: ఇంటెలిజెన్స్ బ్లాజమ్స్ ఓన్లీ వెన్ ది మైండ్ ఈజ్ ప్యూర్.
1: ఈ యొక్క బుద్ధి వికసించినప్పుడే ఇందులో సిద్ధిత్వం ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ వెన్ ది ఇంటెలిజెన్స్ బ్లాజమ్స్ దేర్ విల్ బి ఎ కెపాసిటీ టు
1: కనుక మనోపరిశుద్ధం చేతనే బుద్ధి సిద్ధి రెండు కూడాను సంప్రాప్తమవుతున్నాయి.
0: యూ కెన్ అటైన్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ ఆల్సో బ్లాజమింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఓన్లీ వెన్ ది మైండ్ ఈజ్ ప్యూర్.
1: ఈ బుద్ధి సిద్ధిని వినాయకుడు వరిస్తాడు.
0: లార్డ్ వినాయక
1: లవ్
0: అట్రాక్ట్స్ బోత్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్సో ది పవర్
1: బుద్ధి సిద్ధి. సిద్ధి అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై సిద్ధి?
1: జ్ఞాన సిద్ధియే నిజమైనటువంటి సిద్ధి.
0: అటైన్మెంట్ ఆఫ్ విజ్డమ్ అలోన్ ఈజ్ రియల్ అటైన్మెంట్.
1: మనోశుద్ధియే నిజమైన సిద్ధి.
0: ప్యూరిటీ ఆఫ్ మైండ్ అలోన్ ఈజ్ అ రియల్ అటైన్మెంట్.
1: కనుక ఈ సిద్ధి బుద్ధికి
0: ఫర్ దిస్ అటైన్మెంట్ అండ్ ఇంటెలిజెన్స్
1: క్షేమము ఆనందము అనేటువంటి కొడుకులు పుడతారు.
0: They have given birth to welfare and bliss.
1: క్షేమానందములు రెండు కూడాను విజ్ఞేశుని పుత్రులని బుద్ధి సిద్ధులు అనేటువంటి రెండు కూడాను వినాయకుని యొక్క పత్రులని చరిత్ర ప్రబోధిస్తూ వచ్చింది.
0: ది స్క్రిప్చర్స్ సే దట్ వెల్ఫేర్ అండ్ బ్లిస్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లార్డ్ వినాయక అండ్ ఇంటెలిజెన్స్ అండ్ అటైన్మెంట్ ఆర్ ద వైఫ్స్ ఆఫ్ లార్డ్ వినాయక.
1: అనగా వైఫ్స్ అంటే ఎవరంటే అట్రాక్షన్ పవర్స్.
0: Wives there stand for the powers of attraction.
1: ఇప్పుడు ఒక చుట్టు అనేక రకమైనటువంటి యొక్క మెటల్స్ అనగా లోహములు పెడతాం.
0: You keep iron filings all around.
1: ఐరన్, సిల్వర్, గోల్డ్, బ్యాస్ ఈ విధమైనటువంటివన్నీ కొన్ని ముక్కలు పెట్టేసిస్తాం.
0: You keep small pieces of different metals, pieces of iron,
1: కానీ మధ్యలో మ్యాగ్నెట్ పెట్టిందంటే సూదంటి రాయి కేవలం ఐరన్ మాత్రమే ఆకర్షిస్తుంది గాని విలువైనదని బంగారు కూడా ఆకర్షించదు.
0: ఇఫ్ యూ వర్ టు కీప్ మ్యాగ్నెట్ ఇన్ టు ది మడ్ ఇట్ అట్రాక్ట్స్ ఓన్లీ ఐరన్. హౌఎవర్ ప్రెషియస్ ది అదర్ మెటల్స్ ఆర్ ఇట్ డజంట్ అట్రాక్ట్.
1: అదే విధంగానే గణపతి అనేటువంటి యొక్క బుద్ధి సిద్ధితో కూడినటువంటి వాడు మానవుని యొక్క పూర్ణమైనటువంటి పరిశుద్ధ హృదయాన్ని ఆకర్షిస్తాడు.
0: లార్డ్ గణపతి హూ ఈజ్ హ్యావింగ్ ది స్పౌసెస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ అటైన్మెంట్ విల్ అట్రాక్ట్ ఓన్లీ మానవుడికి.
1: మానవునికి అత్యవసరం.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
1: మనోశుద్ధి లేనటువంటి వాడు మానవుడే కాదు.
0: ఏ మ్యాన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ కెనాట్ బి కాల్డ్ ఎ మ్యాన్.
1: మనసు వలనే మనిషి అని పేరు వచ్చింది.
0: మ్యాన్ గెట్స్ ది నేమ్ మ్యాన్ బికాస్ ఆఫ్
1: మైండ్. మనసు అశుద్ధమైనప్పుడు వీడు మనిషే కాదు.
0: ఇఫ్ హిస్ మైండ్ ఈజ్ ఇంప్యూర్ హీ కెనాట్ బి కాల్డ్ మ్యాన్ అట్ ఆల్.
1: కనుకనే ఈనాడు అశుద్ధమైన మనసును నింపుకొని
0: టుడే మ్యాన్ ఈజ్ ఫిల్లింగ్ హింసెల్ఫ్
1: మనిషి మనిషి అనేటువంటి పేరుతో
0: ఈజ్ కాలింగ్ హింసెల్ఫ్ మ్యాన్.
1: దేశములో సమాజాన్ని మోసం చేస్తున్నాడు.
0: ఈజ్ డిసీవింగ్ ది సొసైటీ ఇన్ ద నేషన్.
1: కనుక మొట్టమొదటి పరిశుద్ధమైనటువంటి మనసును మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: డెవలప్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
1: తనలో ఉండినటువంటి ఒక భావములే ఇతరులు ఎందుకు ఉంటున్నాయని చెప్పని ఒక విధమైనటువంటి భ్రమిస్తున్నాడు.
0: మ్యాన్ థింగ్స్ దాట్ all the qualities which are in him they are reflected in others.
1: No, that is guilty conscience.
0: It is a guilty conscience which makes man
1: na vale varu aa vidhanga undavachunu na vale veer ee vidhanga undavachunu ani tana yokka lopamulle itharla paina pravesha pettuntadu.
0: He superimposes whatever bad qualities he has on others and says they are like me.
1: Taanu tinnave tanaku treepulu ostayi kaani inkoru tinnavi tanaku revadaniki veelu kaadu.
0: Whatever he belches comes out of the food that he takes, not the food taken by others.
1: తనలో నుంచి వచ్చేటువంటి ప్రతి భావములు కూడా తనవే కానీ మరొకరివి కాదు.
0: All the feelings which emanate in man come from him. They do not come from others.
1: తన దోషములను తాను కప్పిపుచ్చుకునే నిమిత్తము సవరించుకునే నిమిత్తము ఆ దోషములు మరల ఎందు ప్రవేశపెడుతున్నాడు.
0: In order to hide or defend the weak.

0: పెద్ద దుర్గుణమే.
1: దిస్ ఇస్ ఎ వెరీ గ్రేట్ వీక్నెస్.
0: తన దోషాన్ని తాను గుర్తించుకున్నప్పుడే తాను బాగుపడతాడు, కానీ తన దోషములు కూడా ఇతరులు ఎందు ఉంటున్నాయనుకున్నప్పుడు తన దోషాన్ని దినదిన అభివృద్ధి గావించుకుంటాడు.
1: వెన్ మ్యాన్ finds out his own mistakes and avoids them, he becomes great. If he says that these mistakes are in others unnecessarily, he can never improve himself.
0: Pariyendu manchini chudu,
1: see always good in others.
0: Taniyendu chedanu chudu,
1: see always your own weaknesses.
0: Atti manavude munduku abhivruddhi ganchutadu.
1: Such man alone can make progress.
0: Taniyendu unnatvanti maha doshamulu kudunu kappipuchukuntu పరులందు ఉన్నటువంటి యొక్క గొప్పను కూడా తిరస్కరించుకుంటూ పోవటం చేత మానవత్వం అనే దాన్ని మర్చిపోతున్నాడు.
1: హైడింగ్ ఆల్ ద వీక్నెసెస్ ఇన్ హిమ్ అండ్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ అపాన్ ద వీక్నెసెస్ ఆఫ్ అదర్స్, మ్యాన్ లూజెస్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
0: ఈనాడు యువకులు ఎందు ఎంత కూడాను ఇదే ఎక్కువగా ప్రవేశపెట్టింది.
1: టుడే యూ కెన్ ఫైండ్ దీస్ క్వాలిటీస్ ఇన్ గ్రేట్ మెజర్ ఇన్ యూత్.
0: ఇంకా వాడు మానవుడు మానవుడు అని చెప్పుకోవటం ఏమాత్రం అర్థమే లేదు.
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఇన్ కాలింగ్ హిమ్సెల్ఫ్ ఎ మ్యాన్ వెన్ హీఈస్ లైక్ దిస్?
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. థాట్స్, వర్డ్స్, యాక్షన్ ఒకటి కావాలి.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: మనసులో ఒకటి, మాటలో ఒకటి, క్రియలో మరొకటి చేసినప్పుడు వాడు దురాత్ముడవుతాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ వన్ థింగ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్, వన్ థింగ్ ఇన్ హిజ్ ఓన్ వర్డ్ అండ్ వన్ థింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్ హిజ్ యాక్షన్, దెన్ హీ కెన్
0: అన్యత్ వచస్ అన్యత్ కర్మన్ అన్యత్ దురాత్మనం.
1: If there is difference in his thought, word and deed, he can be called only a wicked man.
0: కరెక్ట్. మూడింటి యొక్క ఏకత్వము లోపల మానవత్వము అభివృద్ధి పరచుకోవాలి. అదే నిజమైన మానవత విలువ.
1: True human value consists of bringing about unity in thought, word and deed in every human being.
0: ఇప్పుడు అన్నింటి యందు విలువలు చూస్తున్నాడు, కానీ తన యందు ఏమాత్రం విలువ చూడటం లేదు.
1: Man is giving value to everything else but not to himself.
0: తన విలువను తాను గుర్తించాలి.
1: He should recognize his own value.
0: తన ఘనతను తాను పెంపొందించుకోవాలి.
1: He should develop his own greatness.
0: తన జీవిత ఆనందాన్ని తాను అనుభవించాలి.
1: He should enjoy his own delight.
0: నిరంతరము స్వార్థము స్వార్థము స్వార్థము.
1: Always and continuously selfishness.
0: పశువులకైనా స్వార్థం కొంత తక్కువగా ఉంది, కానీ మనుషులు ఎందు అమితంగా పెరిగిపోయింది.
1: Animals may have less of selfishness, but man has unlimited selfishness.
0: ఒక గూటిలో తన బిడ్డలు పుట్టిన తర్వాత రెక్కలు వచ్చేంత వరకు మాత్రమే ఆ పక్షులు దాన్ని పోషిస్తాయి.
1: A bird takes care of its young ones only until they get the capacity to fly out and go.
0: తదుపరి ఆ పక్షులు కూడా దీన్ని వదులుతాయి. ఈ యొక్క తల్లిదండ్రులు కూడా దాన్ని వదులుతాయి, స్వేచ్ఛగా సంచరిస్తాయి. ఎవరు దాన్ని వారు అనుభవిస్తుంటారు.
1: The mother bird and the parents of the bird leave to the younger ones when they get the capacity to fly.
0: కాని ఈనాడు మానవుడి యందు స్వార్థము స్వార్థము చచ్చేంత వరకు స్వార్థమే.
1: ఇన్ టుడేస్ మ్యాన్ సెల్ఫిష్నెస్ ఈజ్ టు ద కోర్. అంటిల్ హీ డైస్ హీఈస్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
0: కనుక ఏనాడు ఇతని పరార్థాన్ని పొందుతాడు?
1: వెన్ కెన్ హీ గెట్ ది పరార్థ ది సెల్ఫ్లెస్నెస్.
0: అనర్థంలో మునిగిపోతున్నాడు.
1: హీఈస్ డ్రౌనింగ్ హిమ్సెల్ఫ్.
0: యథార్థాన్ని మర్చిపోతున్నాడు.
1: హీఈస్ ఫర్గెటింగ్ ట్రూత్.
0: దివ్యత్వానికి దూరం అయిపోతున్నాడు.
1: హీఈస్ బికమింగ్ డిస్టెంట్ టు డివినిటీ.
0: మానవత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: హీ ఈజ్ గివింగ్ అప్ హ్యూమానిటీ.
0: ఇట్టి దివ్యమైన మానవత్వాన్ని హెచ్చరించే నిమిత్తమే గణపతి తత్వం అనేటువంటిది యూనిటీ ఈ పవిత్రమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ ఎన్ అవేకనింగ్ ఆఫ్ డివినిటీ ఇన్ మ్యాన్ దిస్ గణేశ తత్వ ఈజ్ టీచింగ్ యూనిటీ విచ్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈశ్వరుడు విశ్వ కుటుంబీకుడు.
1: ఈశ్వర వాజ్ ది హెడ్ ఆఫ్ ఎ కాస్మిక్ ఫ్యామిలీ.
0: ఏ విధంగా?
1: హౌ?
0: ఈశ్వరుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య ఈ నలుగురు చేరి ఒక ఫ్యామిలీ.
1: ఈశ్వర, పార్వతి, గణపతి అండ్ సుబ్రహ్మణ్య టుగెదర్ కాన్స్టిట్యూట్
0: ఈ ఫ్యామిలీ లోపల మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు అన్ని ఒకదానికోటి భిన్న భేదములే కనిపిస్తున్నాయి.
1: వెన్ యూ కేర్ఫుల్లీ సీ అండ్ అనలైజ్ there are a number of contradictions and clashes in this family.
0: Ishwarani vaharamu nandi.
1: The vehicle of Ishwara is bull.
0: Parvati vaharamu simhamu.
1: Lion is the vehicle of Parvati.
0: Kabatti ee simhaniki ee pashuvuku chaala dvesham.
1: There is a great enmity between a lion and a bull.
0: Inka Ishwarani sirasu paina ganga.
1: On the head of Ishwara there is Ganges, Ganga.
0: Nosti paina agni.
1: And in the forehead he has fire.
0: Neeru unte agni undadu, agni unte neeru undadu. Ee rendittiki ni parasparam
1: desham. There is a lack of agreement between water and fire. Where there is water, there cannot be fire. Where there is fire, there cannot be water.
0: Inka vinayakuni yokka vahanamu leka vinayakuni yokka sirasu kevalam gajamukham.
1: Then the head of vinayaka is the face of elephant.
0: Talli yokka vahanamu simhamu.
1: Mother's vehicle is a lion.
0: Simhamu swapnamulo vacche kudanu yenuku bratakaledata.
1: An elephant cannot live even if it gets a dream of a lion.
0: Kani talli prakane untunnadu vinayakudu.
1: But Vinayaka always is close living with his mother. There is no enmity.
0: Subramanyasuni vaharamu peacock. Nemali.
1: The vehicle of Subramanya is a peacock.
0: Tandri yokka abharanalu snakes. Pamulu.
1: The jewels adorning father are snakes.
0: ఈ పామును చూస్తే ఈ యొక్క పీకాక్ కొట్టుకుని పోతుంది.
1: ది
0: పాముకును ఈ యొక్క పీకాక్ పూర్తి ద్వేషము.
1: దేర్ ఈస్ ఇన్హెరెంట్ ఎనిమిటీ బిట్వీన్ పీకాక్ అండ్ స్నేక్స్.
0: కనుక ఇలాంటి ద్వేషంతో కూడినటువంటి యొక్క ఒక కుటుంబము అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు, ద్వేషమే లేదు.
1: వైల్ అపరెంట్లీ దర్ షుడ్ బి సో మచ్ ఆఫ్ ఎనిమిటీ బిట్వీన్ వన్ అండ్ ది అదర్, ఇన్ దిస్ ఫ్యామిలీ ఆల్ ఆర్ లివింగ్ విత్
0: ఎంత విరోధమైనటువంటి యొక్క గుణములు ఉండినప్పటికీ ఐకమత్యం చేత దేశ కళ్యాణం అనుభవిస్తుంది.
1: కంట్రీ కెన్ అచీవ్ వెల్ఫేర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద కాంట్రడిక్షన్స్ అండ్ వీక్నెసెస్.
0: యూనిటీ యొక్క ఈశ్వర కుటుంబమే దేశానికి ఐకమత్యాన్ని ప్రబోధిస్తూ వస్తుండాలి.
1: ద ఫ్యామిలీ ఆఫ్ ఈశ్వర విచ్ ఇస్ కాస్మిక్ ఫ్యామిలీ ఈజ్ హోల్డింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ది యూనిటీ ఆఫ్ ది కంట్రీ.
0: ఐకమత్యము అనేటువంటిది అత్యవసరము.
1: యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
0: అయితే ఎలాంటి దాని ఎందు ఐకమత్యం?
1: What type of unity should you
0: achieve? Manchi enda ikamatchi undali.
1: Unity in all good things is essential.
0: Chetta bhavam yendu chetta charyalendu ikamatchi undakoodadu.
1: There should not be unity in carrying out evil deeds.
0: Alanti dushtamulu duram cheskovali.
1: You have to make such evil qualities distant from you.
0: Ikkada em matram friendship maaku akkarledu.
1: There is no need for friendship among evil qualities.
0: Karanam emalaga
1: manaku
0: pavitrata kudanu manam paadu cheskuntam.
1: Otherwise, we will be destroying our own sacredness and divine nature.
0: దేహం చేతనే మానవుడు ఉన్నత స్థాయికి కానీ అధో స్థాయికి కానీ దిగజారిపోతున్నాడు.
1: Man goes up into an elevated spot or comes down and destroys himself only on account of friendship.
0: కనుకనే tell me your company, I shall tell you what you are. మన కంపెనీని పట్టే మనం మంచి చెడ్డలు అవుతున్నాం.
1: That is why it is said, tell me your company, I'll tell you what you are.
0: అనేక పర్యాయం చెప్పారు. Dust ఉంది భూమిపైన.
1: There is dust on earth.
0: ఈ డస్ట్ ఎయిర్ తో ఫ్రెండ్షిప్ చేస్తే పైకి వెళ్లిపోతుండాలి.
1: వెన్ డస్ట్ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ ఎయిర్ ఇట్ గోస్ అప్ ఇన్ టు హెవెన్.
0: వాటర్ తో ఫ్రెండ్షిప్ చేస్తే గుంత వరకు దిగిపోతుండాలి.
1: ఇఫ్ ఇట్ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ వాటర్ ఇట్ గోస్ ఇన్ టు ద పిట్.
0: క్రిందికి దిగడానికి కాళ్ళు లేవు డస్ట్ కు.
1: ఫర్ గోయింగ్ డౌన్ డస్ట్ డజంట్ హ్యావ్ లెగ్స్.
0: పైకి వెళ్ళడానికి రెక్కలు లేవు.
1: ఫర్ ఫ్లయింగ్ ఇన్ టు ది స్కై ఇట్ డజంట్ హ్యావ్ వింగ్స్.
0: ఇది ఫ్రెండ్షిప్ యొక్క సంబంధం.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డస్ట్ పర్ఫార్మ్ దోస్ థింగ్స్.
0: కనుక ఈనాటి మానవుడు కూడా ఉన్నత స్థాయికి పోవడానికి అదో స్థాయికి దిగజారడానికి ఈ ఫ్రెండ్షిప్ కారణం.
1: సిమిలర్లీ ఫర్ టుడేస్ మ్యాన్
0: ఈనాటి ఫ్రెండ్స్ అనేటువంటి వాడు నా ఉద్దేశంలో సరి అయిన ఫ్రెండ్స్ ఎవడూ లేడు ప్రపంచంలో ఇప్పుడు.
1: ఇన్ టుడేస్ వరల్డ్ ఇన్ మై ఓన్ వ్యూ దేర్ ఇస్ నో గుడ్ ఫ్రెండ్ అట్ ఆల్.
0: తన స్వార్థము తన స్వప్రయోజనాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు.
1: Everyone is making friendship, keeping in view his own
0: selfishness. Hello,
1: if he wants any help, he greets us with hello and comes
0: home.
1: But once his task is accomplished, he doesn't even say goodbye. As long as there is water in tank, thousands of frogs collect there.
0: One
1: the tank dries up, you cannot find even one frog there. As long as you are a youth,
0: ni manchi yokka shakti samarthuniga,
1: when you are having full of
0: ni jobilo manchi dandiga dhanam undi,
1: when you are having a lot of money in your pocket,
0: manchi position lo unnanta varaku hello ani andaru vachi chertaru.
1: As long as your father also is in a good position, everyone comes to you greeting you hello.
0: Ni jobilo paisa tarik poyindi.
1: Once your pocket is empty,
0: retired ayipoyinadu,
1: your father has retired,
0: ninnu chudadu ni vastunte inga taanu inkoka margamlo vothuntadu.
1: He would not look at you at all. The moment he sights you, he avoids you and goes by a different route.
0: Kanuka ee naadu swartham kosam koodeetundi friends che kaani nijamaina friend god.
1: Today's friends are filled with selfishness and they make friendship only because of that. God alone is true friend.
0: Kanukane atanu etti samayam nandu kuda with you in you around you
1: God is always with you, in you are and around you, and always.
0: ఎలాంటి పరిస్థితిలో కూడాను వదలడు.
1: Under all circumstances, he would not.
0: కానీ నీ హృదయాన్ని మాలిన్యం చేసుకోవడం చేత భగవంతుడు కూడా వదులుతున్నాడు.
1: But if you make your own heart impure,
0: కారణం ఏమిటి? ఆ హృదయంలో కూర్చోవడానికి అవకాశం లేదు.
1: God cannot sit in impure heart, therefore he goes away.
0: అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి నీ శరీరం కింద కూర్చోవడానప్పుడు ఒక చాపనో లేక ఒక మ్యాటో, ఒక పిల్లోనో, ఒక పేపరో ఏదో ఒకటి వేసుకుని కూర్చుంటున్నావు.
1: Even when you want to sit with this physical body which is impermanent, you use some mat or something on which you can sit.
0: కానీ భగవంతుడు కూర్చోవాలంటే అక్కడ కూడా పరిశుద్ధం చేయనక్కర్లేదా?
1: Is it not necessary to make the heart clean?
0: అక్కడ ఏదైనా ఒక పీఠం వేయనక్కర్లేదా?
1: Is there no need for putting some altar in the heart?
0: కనుక అలాంటివి లేకుండా ఉన్నప్పుడు భగవంతుడు కానీ ఎట్లా వచ్చి కూర్చుంటాడు?
1: If there is no purity, how can God come and dwell in your heart?
0: భగవంతుడు ఉన్నాడు,
1: గాడ్ ఈస్ దేర్,
0: కానీ హృదయ శుద్ధి లేనప్పుడు అది కనిపించటం లేదు.
1: బట్ వెన్ ది హార్ట్ ఈజ్ ఇంప్యూర్ యూ కెనాట్ సీ హిమ్.
0: పాట్ లో వాటర్ ఉంది,
1: దేర్ ఈస్ వాటర్ ఇన్ ద పాట్.
0: వాటర్ ఉండినంత వరకు సూర్యుడు కనిపిస్తున్నాడు, ఆ యొక్క ప్రతిబింబం.
1: యూ కెన్ సీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ సన్ ఇన్ ద పాట్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈస్ వాటర్.
0: కానీ పాట్ పగిలిపోయింది, నీరు కూలిపోయింది.
1: ది పాట్ ఈజ్ బ్రోకన్, ద వాటర్ హ్యాస్ స్పిల్డ్ అవుట్.
0: ప్రతిబింబం కనిపించలేదు.
1: యూ కెనాట్ సీ ది రిఫ్లెక్షన్ ఆఫ్.
0: కానీ ప్రతిబింబం పోయిందా? పోలేదు, ఉంది.
1: బట్ ఈజ్ దిస్ రిఫ్లెక్షన్ గోన్? నో, ఇట్ ఈస్ దేర్.
0: వాటర్ లేకపోవడం చేతనే అది కనిపించటం లేదు.
1: యాజ్ దేర్ ఇస్ నో వాటర్ యూ కాంట్ ఫైండ్ ది రిఫ్లెక్షన్.
0: కాబట్టి మన దేహమే ఒక పార్ట్.
1: అవర్ బాడీ మే బి ఎ పార్ట్.
0: మన ప్రేమనే వాటర్.
1: అవర్ లవ్ ఈజ్ వాటర్.
0: దానిలో ఉండినంత వరకు కూడా ఇది చక్కగా ప్రతిబింబిస్తుంటుంటారు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ హావ్ లవ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ వాటర్ పోయేటప్పటికి ఆ ప్రతిబింబం కనిపించదు.
1: ఇఫ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ డిసపియర్స్,
0: ఈ ప్రేమను మరొక మార్గంలో ప్రవేశపెడుతున్నారు.
1: యు ఆర్ డైవర్టింగ్ యువర్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్.
0: ముఖ్యమైనటువంటి లౌకిక విషయంలో ప్రవేశపెడుతున్నారు.
1: యు ఆర్ యూజింగ్ దిస్ లవ్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
0: అది ప్రేమ అనే పేరును తప్పి అనురాగం అనే పేరులో ప్రవేశించారు.
1: It cannot be called love at all. It can be only anuraga, affection.
0: ఈ అనురాగం అనేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటిది.
1: దిస్ అనురాగ ఆర్ అఫెక్షన్ హ్యాస్ ఎ వన్
0: ప్రేమ అనేటువంటిది హృదయ సంబంధమైనటువంటిది.
1: లవ్ హ్యాస్ ఎ హార్ట్ కనెక్షన్.
0: క్షణములోపల తరుగుచు, క్షణములోనే పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమ కాదు.
1: దట్ విచ్ గ్రోస్ అండ్ డిసపియర్స్ ఇన్ ఎ సెకండ్ కెనాట్ బి కాల్డ్ లవ్ అట్ ఆల్.
0: చావు పుట్టుకలేనట్టి జీవ హృదయం.
1: దట్ విచ్ డజంట్ హ్యావ్ ది డెత్ ఆర్ బర్త్.
0: నిత్య నిర్మల జ్యోతి అయి నిగుడు ప్రేమ.
1: లవ్ గ్రోస్ షైనింగ్ లైక్ ఎ రెస్ప్లెండెంట్ వన్.
0: కనుక క్షణంలో తరిగిపోయి క్షణంలో పెరిగిపోయేది ఇది ప్రేమనే కాదు.
1: దట్ విచ్ గ్రోస్ ఆర్ విచ్ డ్విండిల్స్ కెనాట్ బి కాల్డ్ లవ్ అట్ ఆల్.
0: జీవి హృదయంలో, దట్ జీవి హృదయంలో,
1: ఇన్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ ది డెత్ ఆర్ బర్త్,
0: నిత్య నిర్మల జ్యోతి అయి నిలుగు.
1: It shines like a permanent flame.
0: అది ఎప్పుడు మారేటువంటిది కాదు.
1: It doesn't undergo any change at all. It never changes.
0: మనం కలిగి ఉండాలి.
1: We should have such love.
0: అటువల్లే మానవుడికి జంతునాం నరజన్మ దుర్లభము. అటువల్లనే మానవుడి యొక్క జన్మము చాలా దుర్లభమైనటువంటిది అన్నారు.
1: That is why it is said, man's life and birth is very rare.
0: మనం ఆహార నిద్ర భయ మైదనాలలో మనము జీవిస్తుంటే పశువులకు మనకు ఉన్న వ్యత్యాసం ఏమిటి?
1: If we also indulge only in desire, food, sleep, what is the difference between you and
0: man? చదివినటువంటి చదువుల యొక్క విషయం ఏమిటి?
1: What is the speciality of all education? What is the value of all education?
0: ఏ చదువు చదవలేదే.
1: Animal has not.
0: పక్షులు ఏ కాలేజీకి పోలేదే.
1: Birds have not gone to any college.
0: మనం ఇంత కాలేజీకి పోయి చదువులు చదివి డిగ్రీలు తీసుకుని కూడా ఉన్నటువంటి దీంట్లో పశువుల వల్ల మనం ప్రవర్తిస్తుంటే ఇంకా మనిషికి పశువుకు ఉన్న వ్యత్యాసం ఏమిటి?
1: ఆఫ్టర్ హ్యావింగ్ గోన్ టు ది కాలేజెస్ అండ్ అక్వైర్డ్ సో మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ది యూనివర్సిటీ, ఇఫ్ యూ ఆల్సో కండక్ట్ అవర్ సెల్ఫ్ లైక్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్, వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ అస్?
0: బుద్ధిని పెంచుకోవాలి.
1: Develop intelligence.
0: మనసును పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
1: Purify the mind.
0: మానవత్వాన్ని నిలుపుకోవాలి.
1: Establish humanity in you.
0: దివ్యత్వాన్ని వెలిగించాలి.
1: Make divinity shine in you.
0: ఈ విధంగా ఉండటం చేతనే మానవుడు దినదినానికి తన మానవత్వాన్ని కోల్పోతున్నాడు.
1: Otherwise man goes on losing his humanity the way that is happening now.
0: మానవుని యొక్క ఇంద్రియాలు యమదూతలుగా మారిపోతున్నాయి.
1: Man's senses are becoming the servants of Yama.
0: కనుక ఈ ఇంద్రియములు యముని మాదిరి తయారు కాకూడదు.
1: The senses should not become like God.
0: మన భావములు అన్ని కూడాను యమదూతలు కాకూడదు.
1: All our feelings should not become like the servants of death.
0: అవధూతలు కావాలి.
1: They should become అవధూతాస్
0: కాని అవధూతలు కావలసినటువంటి మానవుడు ఈనాడు యవధూతగా తయారవుతున్నాడు.
1: మ్యాన్
0: అందరినీ హింసించటము, అందరినీ నొప్పించటము, అందరినీ బాధించటము ఈ రకమైనటువంటి యొక్క దీంట్లో ఉంటే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: మ్యాన్ హూ షుడ్ బికమ్ అవధూత ది గ్రేటెస్ట్ సేజ్ ఈస్ బికమింగ్ యవధూత ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆఫ్ డెత్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్.
0: ఈ విశాలమైనటువంటి బుద్ధిని పెంచుకోవాలి.
1: షుడ్ బ్రాడన్ యువర్ ఓన్ థింకింగ్.
0: వినాయకునికి గజముఖం పెట్టారు.
1: వినాయక హాస్ బీన్ గివన్ ద హెడ్ ఆఫ్ ఎలిఫెంట్.
0: అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
0: మానవునికైనా కూడాను గజముఖం ఉంటుంటాదా?
1: కెన్ ఏ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ ఎ హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్?
0: ఇది సృష్టిలో చాలా విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సంథింగ్ అన్యాచురల్.
0: అయితే వినాయకుడికి ఈ హెడ్ రావడానికి కారణం ఏమిటి?
1: హౌ ఇస్ ఇట్ దట్ దెన్ వినాయక ఈస్ హ్యావింగ్ దిస్ హెడ్?
0: దీని యొక్క అంతరార్థం వేరు.
1: దేర్ ఇస్ ఇన్నర్ మీనింగ్ ఫర్ దిస్.
0: వినాయకుడు చాలా తెలివితేటలు గలవాడు.
1: దిస్ ఓన్లీ మీన్స్ వినాయక
0: గలవాడు.
1: హీ హస్ గాట్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలెక్చువల్ పవర్.
0: అందువలనే గజ తెలివి అంటారు. గజములకు అమితంగా తెలివి ఉంటుంటారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ది ఇంటెలెక్ట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ.
0: తప్ప ఇంకెవరిని అది నమ్మదు.
1: ఎలిఫెంట్ కెన్ నెవర్ ట్రస్ట్ ఎనీ పర్సన్ అదర్ దాన్.
0: అనగా ఒక దైవాన్ని తప్ప మరొక దేనిని నమ్మదు.
1: దట్ మీన్స్ ఇట్ విల్ నెవర్ ట్రస్ట్ ఎనీ వన్ అదర్ దాన్ గాడ్.
0: కనుక అలాంటి తెలివి కలిగినటువంటి వాడు వినాయకుడు కనుకనే ఆ గజముఖం తెచ్చి అక్కడ ఉండినట్టుగా నిరూపిస్తున్నారు.
1: యాజ్ వినాయక హ్యాస్ సచ్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలెక్ట్ హీ హాస్ బీన్ గివన్ ద హెడ్ ఆఫ్ ఎలిఫెంట్.
0: మీరు చూస్తుంటారు హాస్టల్లో ఉంటారు పిల్లలు.
1: ది స్టూడెంట్స్ ఆర్ స్టేయింగ్ ఇన్ ద హాస్టల్ యూ ఆర్ వాచింగ్.
0: ఆ యొక్క మార్గం లోపల ఎన్నో వేల కార్లు పోతుంటాయి వస్తుంటాయి.
1: ఇన్ దట్ రోడ్ థౌజండ్స్ ఆఫ్ కార్స్ విల్ బి పాసింగ్.
0: దానికి ప్రక్కనే ఉంటుంది సాయి గీత.
1: సాయి గీత ఈజ్ జస్ట్
0: అది లక్ష్యం చేయదు.
1: ఇట్ డజంట్ కేర్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ దీస్ కార్స్.
0: చెప్పగా చేయకుండా నేను కారులో అటువైపు పోయి వాసన పడుతుంది. ఒకే అరుస్తూ బయటకు వచ్చేసేస్తుంది.
1: ఈవెన్ వితౌట్ టెలింగ్ ఎనీ వన్ వెన్ స్వామి గోస్ ఇన్ ద కార్ ఇన్ దట్ రోడ్ వితౌట్ ఇట్ స్టార్ట్స్ రోడింగ్ అండ్ ఇట్ కమ్స్ అవుట్ స్వామి.
0: గజ విశ్వాసం.
1: దాట్ ఈస్ ది ఫెయిత్.
0: గజమనగా బలమైనటువంటి యొక్క విశ్వాసం.
1: ఎలిఫెంట్స్ ఫెయిత్ ఇస్ ఎక్స్ట్రాడినరీ స్ట్రాంగ్.
0: బలమైనటువంటి తెలివి.
1: ఇట్ హెస్ గాట్ ఎ స్ట్రాంగ్
0: బలమైన ప్రేమ.
1: ఇట్ హెస్ గాట్ స్ట్రాంగ్ లవ్.
0: అటు ఇటు ఊగేటువంటిది కాదు.
1: దట్ లవ్ విచ్ ఇస్ నాట్ వేవరింగ్.
0: క్షణానికి కదిలేటువంటిది కాదు.
1: లవ్ విచ్ డజంట్ గో ఆన్ వేవరింగ్ అండ్ చేంజింగ్.
0: నిరంతరము మారేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: అట్టి తెలివితేటలు, అట్టి విశ్వాసము, అట్టి యొక్క గాఢమైనటువంటి యొక్క నమ్మకము ఉండినటువంటి దానికే గజముఖము అని పేరు.
1: ఎలిఫెంట్ హెడ్ సిగ్నిఫైస్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ ఫెయిత్, స్ట్రాంగ్ లవ్ అండ్ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్.
0: ఈ మూడింటిని కలిగినటువంటి వాడు ఎవడైనా సరే గజముఖమే, గజ తెలివి.
1: హూఎవర్ హ్యాస్ ఆల్ దీస్ త్రీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్.
0: ఈనాటి పిల్లలన్నీ కూడాను కేవలం ఒకదానికి ఒకటి విమర్శించుకుంటూ ఏమిటి గణపతి అంటే ఒక ఏనుగు తల ఉంటుంటుంది అతనికి, ఇది చాలా విచిత్రమైనటువంటిదే, పుట్టినప్పుడే ఏనుగు తల ఉంటుంటే అతను ఒక ఎగ్జిబిషన్ లో పెట్టచ్చు. కానీ అతని కాదు. ఆ గజ తెలివి అనేటువంటి దానిని నిరూపించే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఎలిఫెంట్ ముఖం పెట్టారు.
2: టుడే స్టూడెంట్స్ థింక్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే. వాట్ ఇస్ దిస్? హౌ కెన్ ఇన్ క్రియేషన్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ ఏ ఎలిఫెంట్స్ హెడ్ అండ్ ఫ్రమ్ బర్త్ ఇట్సెల్ఫ్ కెన్ యు హావ్ ఎలిఫెంట్స్ హెడ్?
0: ఈ విధమైనటువంటి యొక్క గుర్తును నిరూపించే నిమిత్తమై ఈ గజముఖము గణపతికి పెట్టుతూ చూపించారు.
2: ఇన్ ఆర్డర్ టు షో ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ గణపతి
0: పర్వదినములు అన్ని కూడా అంతరార్థంతో కూడినటువంటివే కానీ బాహ్యమైనటువంటివి కాదు.
2: ఆల్ ది ఇండియన్ ఫెస్టివల్స్ హ్యావ్ గాట్ ఎక్స్ట్రాడినరీ ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్. దే డు నాట్
0: కానీ దురదృష్టవశాత్తు కాల మార్పు చేత
2: ఫర్ అన్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టైమ్
0: అన్ని బాహ్యమైనటువే అభివృద్ధి పరుచుకుంటున్నారు కానీ అంతర్భావములు కానీ అంతరార్థాలు కానీ ఎవడు విచారించలేదు.
2: అన్ఫార్చునేట్లీ ఓన్లీ ఎక్స్టర్నల్ ఫార్మాలిటీస్ అండ్ రిచువల్స్ ఆర్ ఫాలోడ్ బట్ ది ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఈస్ గివెన్ అప్.
0: అనుకూలాల నిమిత్తమే ఆచారములని చెప్పుకుంటూ గూఢాచారం కింద మునిగిపోతున్నారు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ కన్వీనియన్స్ దే ఆర్ గోయింగ్ ఆన్ చేంజింగ్ ఆల్ ద ట్రెడిషన్ టు సూట్ దెమ్.
0: ఆచారాలు అంటే ఎట్లాంటివంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు.
2: I'll give you an example to show what type of habits and traditions
0: were. ప్రాచీన కుటుంబం ఉండేటువంటిది.
2: There was an old family.
0: ఈ యొక్క ప్రాచీన కుటుంబం ప్రాచీన సాంప్రదాయాలను అనుసరిస్తూ వచ్చారు.
2: They are following ancient traditions.
0: అందులో ప్రతి పౌర్ణమి కొన్ని సత్యనారాయణ వ్రతం చేయడం ఆ ఇంటిలో.
2: ఇన్ దట్ ఫ్యామిలీ దే హ్యాడ్ ది యూజువల్ హ్యాబిట్ ఆఫ్ పర్ఫార్మింగ్ సత్యనారాయణ స్వామి వ్రత ఆర్ ఎవరీ ఫుల్ మూన్ డే.
0: పూర్వకాలం లోపల చాలా ధనధాన్యములు సమృద్ధిగా ఉండేటువంటి.
2: ఇన్ దోస్ ఓల్డెన్ డేస్ దేర్ యూస్ టు బి ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్.
0: ప్రతిందుకు ధాన్యం చాలా సమృద్ధిగా ఉండేటువంటిది.
1: ఇన్ ఈచ్ హౌస్ దేర్ యూస్ టు బి ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్ స్టోర్డ్.
0: కనుక వారు ప్రతి పౌర్ణమి దినము సత్యనారాయణ వ్రతం చేస్తూ వచ్చారు.
1: ఆన్ దోస్ డేస్ దే యూస్ టు పర్ఫార్మ్ సత్యనారాయణ
0: సంవత్సరం చేస్తూ రావటం చేత ఆ ఇంటి పూజారి మరణించాడు.
1: దే వర్ క్యారీంగ్ ఆన్ ది సత్యనారాయణ స్వామి పూజ ఫర్ ఎ నంబర్ ఆఫ్ ఇయర్స్. ది ప్రీస్ట్ హూ యూస్ టు పర్ఫార్మ్ హీ డైడ్ ఆఫ్టర్ సమ్ టైమ్.
0: తిరిగి కొత్త పూజారి వచ్చాడు.
1: ఎ న్యూ ప్రీస్ట్ కేమ్ అండ్ టుక్ అప్ దిస్ పూజ.
0: ఆ ఇంటి యజమానురాలైనటువంటి వృద్ధురాలు అడిగింది, నాయన మీకు సత్యనారాయణ వ్రతం చేయించేటువంటి విధానం తెలుసునా అని అడిగింది.
1: ద ఓల్డ్ లేడీ ఆఫ్ దట్ ఫ్యామిలీ దట్ హోమ్ ఆస్క్ దిస్ న్యూ ప్రీస్ట్ డు యూ నో హౌ టు గెట్.
0: సత్యనారాయణ వ్రతం చేయటం నాకు తెలియదా, తప్పక తెలుసు అన్నాడు.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ బ్రాహ్మిన్ ఐ నో మదర్ ఐ నో హౌ టు గెట్ దిస్ పర్టికులర్ థింగ్ డన్. సత్యనారాయణ స్వామి పూజ
0: ఆనాడు తెల్లవారు లేచేటప్పటికి ఈ కాఫీలు టిఫిన్లు బ్రేక్ఫాస్ట్ ఇవి ఒకటి లేదు.
1: ఇన్ దోస్ ఓల్డెన్ డేస్ దేర్ నెవర్ యూస్ టు బి దిస్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్.
0: 9 గంటలకు భోంచేసేవారు.
1: By about 9 o'clock they would have their lunch.
0: ఇప్పుడు ప్రారంభమైన ఇడ్లీలు దోశలు వడలు ఇవి సాంబార్లు ఆనాడు ఏవీ లేవు.
1: ఇన్ దోస్ డేస్ దేర్ నెవర్ యూస్ టు బి దిస్ కైండ్ ఆఫ్ డిషెస్ లైక్ ఇడ్లీస్ వడాస్ అండ్ దోసాస్.
0: కనుక సత్యనారాయణ వ్రతము అర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేసేటువంటి వారు.
1: దే యూస్ టు పర్ఫార్మ్ ది సత్యనారాయణ స్వామి వ్రత బై 5 o'clock ఇన్ ది అర్లీ మార్నింగ్.
0: తగినటువంటి సామగ్రి అంతా ముందు రోజు రాత్రే సిద్ధం చేసిపోయేటువంటి వారు.
1: ది ప్రీవియస్ నైట్ ఇట్సెల్ఫ్ దే వుడ్ హావ్ కలెక్టెడ్ ఆల్ ది రిక్వైర్మెంట్స్ ఫర్ పర్ఫార్మింగ్ దిస్ పూజ.
0: అప్పుడు ఈయన సత్యనారాయణ వ్రతానికి కావలసినటువంటి సామగ్రి అంతా లిస్టు రాసిచ్చాడు ఆ ముసలమ్మకు.
1: దిస్ యంగ్ ప్రీస్ట్ గేవ్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ రిక్వైర్డ్ ఫార్ సత్యనారాయణ స్వామి పూజ.
0: ఇవన్నీ తయారు చేసి పెట్టుకోండి, నేను తెల్లవారుజామున 5 గంటలకే వస్తానన్నాడు.
1: అమ్మా యూ కీప్ ఆల్ దీస్ థింగ్స్ రెడీ, టుమారో బై 5 o'clock మార్నింగ్ ఐ విల్ కమ్ అండ్ పర్ఫార్మ్.
0: ఈ వృద్ధురాలు చూచింది, అయ్యా మాకు ప్రధానమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని మర్చిపోయినావే అనింది.
1: This old lady saw the list and said, well, one important item is left out in the list.
0: ఏమిటమ్మ ఆ సాంప్రదాయం చెప్పండి నేను వింటానన్నాడు.
1: What is that tradition అమ్మా, please let me know.
0: ముందు రోజు రాత్రి పిల్లిని పట్టి గంప కింద పెట్టి పోవాలి, అది మా సాంప్రదాయం అనింది.
1: The tradition is that we should keep a cat under a basket the previous night itself.
0: ఏమిటి సత్యనారాయణ వ్రతానికి పిల్లిని పట్టి గంప కింద పెట్టడానికి ఏమి సంబంధం లేదే అనుకున్నాడు ఈ యొక్క బ్రాహ్మణుడు.
1: యంగ్ ప్రీస్ట్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ సత్యనారాయణ స్వామి వ్రత అండ్ కీపింగ్ ఏ క్యాట్ అండర్ ఏ బాస్కెట్ ది ప్రీవియస్ నైట్.
0: ఇది సాంప్రదాయం కాదని చెప్తే ఈ బ్రాహ్మణికి వచ్చే దక్షిణ పోతుంది.
1: ఇఫ్ దిస్ బ్రాహ్మణ్ వర్ టు స్పీక్ అవుట్ ద ట్రూత్ అండ్ సే దట్ ఈస్ నాట్ ఎ ట్రెడిషన్ హీ విల్ లూజ్ హిస్ దక్షిణ.
0: కానీ తాను కూడా పిల్లిని పట్టి గంప కింద పెట్టి పోయాడు.
1: He also caught hold of a cat and kept it under a basket.
0: ఇన్ని ముందు రోజు రాత్రి ఎందుకు గంప కింద పెట్టి వచ్చారు?
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ వై వాస్ దిస్ క్యాట్ కెప్ట్ అండర్ ఎ బాస్కెట్?
0: ధాన్యం ఉండేటువంటిది.
1: ఇన్ ది హౌసెస్ దేర్ యూస్ టు బి
0: ధాన్యం అధికంగా ఉండేటువంటి చేత ఎలుకలు పెరిగేటువంటివి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ గ్రెయిన్ ఇన్ ప్లెంటీ దేర్ యూస్ టు బి లాట్ ఆఫ్ ర్యాట్స్.
0: ఈ ర్యాట్స్ అనేటువంటి దానికోసం పట్టేది అనుకో పిల్లలు పెంచేటువంటి వాళ్ళు.
1: To control these rats and to eradicate these rats, they used to rear the cats.
0: పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఏం తింటే దానికి ఒక దుర్గుణాలు ఉంటుంటాయి.
1: దిస్ క్యాట్స్ హ్యావ్ ఎ బ్యాడ్ హ్యాబిట్.
0: ఎక్కడైనా ధాన్యం లోపల నంబర్ 2 పోయి దాన్ని మూసిపెట్టేది వెళ్లిపోయేది.
1: దే యూస్ టు ఆన్సర్ ది కాల్ ఆఫ్ నేచర్ ఇన్ గ్రీన్ అండ్ కవర్ ఇట్ అప్ అండ్ గో బై.
0: ఈనాడు పూర్వం దినమే అన్ని విధాల చక్కెర గోధుమలు పిండి అంతా చేసి సత్యనారాయణ ప్రసాదం అని తట్టంలో పెట్టాలి.
1: టు కీప్ ఆల్ దోస్ స్వీట్స్ అండ్ మిక్స్ ఆల్ దోస్
0: అంతా సిద్ధం చేసిపోవాలి.
1: మిల్క్ అండ్ వేరియస్
0: పంచామృతాలు సత్యనారాయణ ప్రసాదాలు తింటాదో ఏమో అని పిల్లులు గంప కింద పెట్టి పోతున్నారు.
1: ఫియరింగ్ దట్ దిస్ క్యాట్ మే ఈట్ అవే ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ కెప్ట్ ఫార్ సత్యనారాయణ స్వామి
0: అనుకూలం కోసమని చేసినటువంటి ఈ పనులన్నీ కూడా ఆచారం కింద రూపొందినాయి.
1: Those things which are followed for convenience sake, they became habits and traditions.
0: ఇవన్నీ ఆచారాలు కాదు.
1: These are not real traditions.
0: ఇవన్నీ మూఢాచారములు.
1: These are all foolish, blind traditions.
0: ఇలాంటివి తీసుకుని ఈనాటి యువకులంతా కూడా హాస్యాస్పదంగా మాట్లాడుతుంటారు.
1: Today's youth go on speaking in a lighter vein, taking such meaningless habits.
0: కనుక అనుకూలం కోసం చేసేటువంటి యొక్క సదుపాయములు ఆచారంతో తెచ్చేటువంటి యొక్క దివ్య భావమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ థింగ్స్ డన్ ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ బిట్వీన్ ది ట్రెడిషన్స్ విచ్ ఆర్ ఫాలోడ్ ఫుల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ మీనింగ్.
0: మనము చేసేటువంటి ప్రతి కర్మకు కూడా ఒక ఫలితం ఉంటుండాలి.
1: డియర్ స్టూడెంట్స్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దట్ యు పర్ఫార్మ్ దేర్ ఈస్ అ ఫ్రూట్.
0: మంచికి మంచి కర్మ ఫలము, చెడ్డకు చెడ్డ ఫలము ఉంటుండాలి.
1: గుడ్ ఫ్రూట్ ఫర్ గుడ్ యాక్షన్, బ్యాడ్ ఫ్రూట్ ఫర్ బ్యాడ్ యాక్షన్.
0: ఇది మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ కర్మఫలమైనటువంటి సిద్ధాంతము ఇది ఏమాత్రమో మారదు.
1: యు బిలీవ్ ఆర్ యు డోంట్ బట్ ది లా విల్ నెవర్ చేంజ్ ది లా ఆఫ్ కర్మ.
0: ఒక చిన్న విత్తనం ఉంటుండాలి,
1: దేర్ ఇస్ అ స్మాల్ సీడ్,
0: కానీ అది భూమిలో నాటినప్పుడు పాతినప్పుడు కొంతకాలంలో అది పెద్ద వృక్షం అవుతుంది.
1: వెన్ యూ పుట్ ఇట్ ఇన్ టు ది అర్త్ ఇట్ స్ప్రౌట్స్ అండ్ బికమ్స్ ఎ బిగ్ ట్రీ.
0: అందులో ఉండేటువంటి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అన్ని కూడా ఈ విత్తనం యొక్క భాగములే.
1: ఆల్ ది బ్రాంచెస్, లీవ్స్, ట్విగ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఎ పార్ట్.
0: ఎలాంటి విత్తనమో అలాంటి వృక్షం వస్తుంది.
1: ది టైప్ ఆఫ్ ట్రీ డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్ సీడ్ దట్ యు సో.
0: మామిడి విత్తనం పెట్టే ఒక వేప చెట్టు రాదు.
1: ఇఫ్ యు సో ఎ మ్యాంగో సీడ్ యు కెన్ నెవర్ గెట్ ఎ నీమ్ ట్రీ.
0: కనుక ఒక్కదానికి ఏ దానికో అదే ఆ ఫలితమే అందిస్తుంటారు.
1: ది ఫ్రూట్స్ డిపెండ్ అపాన్ ది యాక్షన్స్.
0: కాబట్టి మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా ఒక సీడ్ వంటిది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ వీ డూ ఈజ్ సంథింగ్ లైక్ ఎ సీడ్.
0: ఇవి మున్ముందు నేడు కాకపోయినా రేపు కాకపోయినా ఎన్ని జన్మలకైనా అది తిరిగి మనం అనుభవించక తప్పదు.
1: టుమారో ది డే ఆఫ్టర్ ఆర్ ఇన్ సమ్ బర్త్ ఆర్ ది అదర్ యు హ్యావ్ టు రీడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్.
0: కనుక మంచిని చెయ్యాలి మనం.
1: దేర్ఫోర్ యూ డూ గుడ్ ఆల్వేస్.
0: ఒక చిన్న ఉదాహరణ, విద్యార్థులే ఉంటున్నారు.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ స్టూడెంట్.
0: ఎగ్జామినేషన్ హాల్లో పోయి ఎగ్జామినేషన్ రాస్తాడు.
1: యు గో టు ఎన్ ఎగ్జామినేషన్ హాల్ అండ్ రైట్ ది ఆన్సర్.
0: కానీ తాను రాసినటువంటి దాని రాతలోనే ఉంటుంది అది పాస్ ఫెయిల్.
1: ది పాస్ ఆర్ ఫెయిల్ ఈస్ దేర్ ఇన్ ది ఆన్సర్ దట్ యువర్ రిటర్న్.
0: కానీ అప్పటికప్పుడు తెలియదు.
1: బట్ ఇమ్మీడియట్లీ యూ మే నాట్ బి నోయింగ్ ఇట్.
0: ఒక నెలనో ఒకటిన్నర నెల అయిన తర్వాత దాని రిజల్ట్స్ అంతా కూడా పబ్లిష్ చేస్తున్నారు.
1: ఆఫ్టర్ ఎ మంత్ ఆర్ టూ ది రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్.
0: నీవు రాసిన దానికి తగినటువంటి వస్తుంది కానీ రాయని దానికి రావు.
1: యువర్ రిజల్ట్ డిపెండ్ అపాన్ వాట్ యువర్ రిటర్న్. యూ కెనాట్ గెట్ రిజల్ట్.
0: కానీ ఫలితం ఉంది.
1: దేర్ ఈజ్ రిజల్ట్.
0: దేర్ ఈజ్ రాతలోనే ఉంది.
1: ఇన్ యువర్ రైటింగ్ ఇట్ సెల్ఫ్ దేర్ ఈజ్ రిజల్ట్.
0: అప్పటికి తెలియదు. కర్మ ఒక సమయము, ఫలం మరొక సమయంలో వస్తుండాలి.
1: యాక్షన్ ఈజ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. The fruit will be at a different point of time.
0: ఈ కర్మకు కర్మ ఫలితములకు మధ్యలో చాలా పరిణామం జరుగుతుండాలి.
1: There is a time gap between the action and the fruit thereof.
0: ఆ పరిణామం లోపలే మానవుని యొక్క మంచి చెడ్డలు మారుతున్నాయి.
1: It is in this particular gap the man's good and bad are undergoing change.
0: కర్మకు కూడా మనం ప్రతిఫలాన్ని అనుభవించవలసి వస్తుంది.
1: We have to reap the fruits of all our
0: actions. మను చక్రవర్తి ధర్మమును ఆచరించమని చెప్పాడు.
1: In this context only Emperor Mano just said follow the path of righteousness.
0: Vidyarthulara,
1: dear students,
0: oka nilugaddam untundali.
1: There is a mirror.
0: Aa mirror mundu nee poi nilchukoni
1: if you go before the mirror,
0: aa pratibimbaliki nee namaskaram cheyi.
1: If you offer namaskar to the
0: mirror, aa pratibimbam kuda aa namaskaram neeke venikistundali.
1: The reflection in the mirror also returns the namaskar to you.
0: Aa pratibimbani nee dandinchu.
1: You would show your finger and
0: అది నిన్ను దండిస్తుంది.
1: ఇట్ విల్ ఆల్సో షో ది ఫింగర్ టు యూ ఇన్ ది సేమ్ వే.
0: అదే విధంగానే ప్రకృతి ఒక మిరర్.
1: నేచర్ ఈజ్ మిరర్.
0: ఈ మిరర్ లోపల నీవు ఏమి యాక్ట్ చేస్తున్నావో అదంతా తిరిగి నీకే వస్తుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇన్ దిస్ మిరర్ ఆఫ్ నేచర్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్.
0: కనుక మనం ఒక్కటి చేసి ఇంకోటి అనుభవిస్తున్నామని చెప్పడానికి వీలు లేదు. ఏది చేసావో అదే అనుభవిస్తావు.
1: యూ కెన్ నెవర్ సే దట్ హావ్ డన్ సంథింగ్ ఐఎమ్ ఎంజాయింగ్ డిఫరెంట్ థింగ్. Whatever you have done, you are going to reap the fruits thereof.
0: కొన్ని అప్పటికప్పటికే రిజల్ట్స్ రావచ్చును, కొన్ని చాలా ఆలస్యంగా రావచ్చును, కొన్ని జన్మలకు రావచ్చును.
1: ది ఫ్రూట్స్ ఆఫ్ సర్టన్ యాక్షన్స్ మే బి ఒబ్టైన్డ్ ఇమీడియట్లీ. ది ఫ్రూట్స్ ఆఫ్ సర్టన్ యాక్షన్స్
0: నాకు ఈ ఫలితం ఇప్పుడు రాలేదే అని గర్వించవద్దు.
1: డు నాట్ టేక్ ప్రైడ్ ఇన్ టెలింగ్ ఐ హావ్ డన్ సంథింగ్ బ్యాడ్, ఐ హావ్ నాట్ గాట్ ది ఫ్రూట్ థెరాఫ్.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనం మన ముసలి పండగ అని ముందు వస్తుంటున్నది.
1: A time will come when you will suffer from old age and reap the fruits of all your actions.
0: Konni appadikappudike vastuntuntai.
1: The fruits of certain actions are immediate.
0: Chudu ippudu ee ballam nenu kattiga kottanu.
1: I hit this particular rostrum.
0: Kaani kottinaamu. Neevu ballanu kattiga kottinatundi maatrame neevu pogudukuntunnavu. Balla kuda ninnanta kattiga kottindi.
1: You may say that I only hit it hard. It has also hit you back hard.
0: అది కూడా నిన్నంతగా కొట్టింది.
1: That also hit you back in the same form.
0: అదే విధంగానే రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పింది కాదు.
1: ఇన్ ద సేమ్ వే రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ కెన్ నెవర్ బి ఎస్కేప్డ్
0: దేని ఎందుకు కూడా దీన్ని తప్పించుకోవడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్
0: కరుణనే మనం చేసేకి పూర్వమే మంచి మనం పని చేయాలి.
1: దేర్ఫోర్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ గుడ్ థింగ్స్ అలోన్.
0: ఉపనిషత్తులు తస్మై నమః కర్మణే నేను చేసే ప్రతి కర్మకు మొట్టమొదట నమస్కారం చేస్తున్నాను.
1: In Upanishads, they have just said that I offer my prostrations to all the actions that I do before I do. Why am I offering this namaskar to this?
0: Manchi panulu cheyinchamani.
1: I am offering namaskar
0: manchi bhavalu poshinchamani.
1: To make me do good things, good feelings.
0: Manchi talappulu kaliginchamani.
1: Make me also get good thoughts.
0: Daniki namaskaramu.
1: That is why I am offering namaskaram.
0: Ee namaskaramlo undinatundi antaratham enti?
1: What is the inner significance of this namaskaram?
0: Aidu karmendriyamulu, aidu gnanendriyamulu.
1: Five senses of action, five senses of feeling, all these two put together.
0: Ee aidintini cherchi ekam cheyatame namaskaramu.
1: When you put these five and five together, then that is the meaning of namaskaram.
0: Karmendriya gnanendriyamulu rendintini ekam chesinappudu adi e surrender annaru.
1: When you join together the senses of action and the
0: adhyatmikam annaru,
1: that is described as
0: anekatvani ekatvam cheyatame namaskaram.
1: Bringing about unity in diversity is the significance of namaskar.
0: Kani ee naadu ekatvani anekatvanga pinchetundi medhavulu aviruddhi avutunnaru.
1: But today's intellectuals are bringing about diversity from unity.
0: Kani anekatvani ekatvanga chesetundi gunavantulu chaala arduga untunnaru.
1: Today people who are virtuous, who can bring about unity in diversity,
0: are becoming great. Gunavantulu kavali balavantulu kaadu dhanavantulu kaadu.
1: Today's need is the need for virtuous people, not for people of power and strength.
0: Idi ye naatiki manaku paniki raadu.
1: They are never useful to us.
0: Endamavulu ye manavuni yokka daahanni teerchaledu.
1: The mirage can never quench the thirst of any person.
0: Adhe vidhamgare dana kanaka vastu vahanaadulu ye manavuni kudunu santrupti cheyaledu.
1: Like mirage, the wealth and properties of a person can never give.
0: Appadikappudu santoshapadavachune kaani avu maatram manaku ee naatiki dakketuvanti kaadu.
1: They can give only temporary joy and happiness, but they can never give you permanent joy.
0: Mana kaani,
1: all our education
0: kaani, mana deha balam kaani, anni passing clouds.
1: All our physical prowess, strength, they are all like passing clouds.
0: Prati okati kadalipoyetuvanti megamule.
1: They are all passing clouds.
0: కాని ఒక్కటి మాత్రమే కదలనటువంటిది.
1: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: అదే నీ పవిత్రమైన భావం.
1: అండ్ దట్ ఈస్ యువర్ సేక్రెడ్ ఫీలింగ్.
0: దానిని నిత్యమైన సత్యమైన రాజుగా మనము తీర్చిదిద్దుకున్నప్పుడే మానవత్వం రాణిస్తుంది.
1: హ్యూమానిటీ షైన్స్ రెస్ప్లెండెంట్లీ ఓన్లీ వెన్ వీ పుట్ దట్ పర్టికులర్ ఫీలింగ్.
0: విద్యార్థులు గణపతిని ఎక్కువగా పూజిస్తారు.
1: స్టూడెంట్స్ వర్షిప్ గణపతి మోస్ట్లీ.
0: ఎందుకనగా బుద్ధి సిద్ధిని అందించమని.
1: The prayer is asking Ganapati to bless with intelligence and capacity to attain.
0: Ga gunamu.
1: Ga stands for buddhi. Quality buddhi intelligence rama.
0: Na vijnanamu.
1: Na stands for wisdom.
0: Ee rendu cherthe vijnana prajnanamulai potai.
1: When you combine these two together, you get
0: ee vijnana prajnanam rendintu dwarane sugnanamullo aavirbhavistundi.
1: You would be able to get the sugnana divine wisdom.
0: Ee vijnana prajnanamulo sugnanam ante emiti?
1: What do you mean by this vijnana prajnana?
0: Vijnana me manavuniki sulakshanam.
1: This sugnana is a correct quality of man.
0: Ajnana me manavuniki avalakshanam.
1: Ignorance is a bad quality of man.
0: Ee rendu veru veruga untunnanta varaku sugnana prajnanamulu rendu kudanu e matram ekatvam kaadu.
1: So long as these two are kept different, you will never be getting this sugnana.
0: Kanuka idi sugnanam anetundi sugar.
1: Sugnana may be compared to sugar.
0: Prajnanamu anetundi water.
1: Prajnana may be compared to water.
0: Water water gaane sugar sugar gaane unte prayojanam ledu.
1: If water remains water and sugar remains sugar,
0: ee water sugar rendu cherthe water kaadu sugar kaadu syrup aipothundi.
1: If you combine water and sugar together, it becomes syrup. Is neither water itself nor sugar.
0: Prajnana vijnanam rendu cheri sugnanam aipoyindi.
1: Only when you bring together this prajnana and vijnana.
0: Prajnana ganam ga.
1: Prajnana stands for ga.
0: Na vijnanamu.
1: Na stands for vijnana.
0: Ee rendu cherinappudu adipati sugnanam.
1: When you put these two together and when there is a master for these two,
0: prajnana vijnana sugnanamu tho koodinatvanti okka manavatvanni anugrahinchamane vinayakunni prarthistu vacharu.
1: People pray to Lord Vinayaka, asking him to bestow prajnana, vijnana and sugnana on humanity, which will make him a full man.
0: Vijnana yendu prajnanamu ledu, vijnanamu ledu, sugnanamu ledu.
1: In today's education, you do not get any one of these three qualities.
0: Kevalamu oka bookish knowledge.
1: There is only bookish knowledge.
0: Superficial knowledge.
1: Superficial knowledge is there.
0: Ee rendintitone mana rasanni gadukuntu pothunnam.
1: We are moving our chariot only with these two wheels.
0: Bookish knowledge enta safe untadi?
1: How long will bookish knowledge last?
0: Nedu repu.
1: Today and tomorrow.
0: Tarvati idi em ayipothundo antartham ayipothundi.
1: And afterwards what happens we do not know.
0: Anta varaku ponakkaledu manam parikshallo pala praveshistunnam.
1: We go to an examination hall.
0: ఎగ్జామినేషన్ హాల్లో పోయి ప్రవేశించేంత వరకు నీవు చదివిందంతా నెమరు వేస్తుంటావు.
1: అంటిల్ యూ గో టు ఎగ్జామినేషన్ హాల్ యూ గో ఆన్ రిఫ్లెక్టింగ్ వాట్ యూ హవ్ స్టడీడ్.
0: ఈ పేపర్ లో దాన్నంతా కూడా నువ్వు తీర్చిదిద్దుతావు.
1: యూ రైట్ ఆల్ దట్ యూ హవ్ స్టడీడ్.
0: ఈ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత నీవు చదివిందంతా మర్చిపోతావు.
1: ది మోమెంట్ ది ఎగ్జామినేషన్ ఇస్ ఓవర్ యూ ఫర్గెట్ వాట్ యూ హవ్ స్టడీడ్.
0: ఈ చదువు ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వచ్చినప్పటికే పోతుండాలి.
1: దిస్ ఎడ్యుకేషన్ డిసపియర్స్.
0: జీవితం అంతా మనలో వెంట ఉంటుంటారా?
1: విల్ ఇట్ బి విత్ యూ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్?
0: కనుక ఈ విద్యలన్నీ కూడా నువ్వు విద్యలు కాదు అవిద్యలని చెప్పవచ్చు.
1: ట్రూలీ స్పీకింగ్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: అజ్ఞానంలో ఓ మార్క్స్ వచ్చినాయని చెప్పింది గర్వించి మితిమీరిపోవటము ఇది అజ్ఞానమే.
1: ఇట్ ఈస్ ఇగ్నరెన్స్ టు టేక్ ప్రైడ్ ఇన్ టెలింగ్ దట్ వీ హావ్ గాట్ ఓ గ్రేడ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ వరల్డ్ ఎడ్యుకేషన్.
0: ఏమిటి ఈ ఓ గ్రేడ్?
1: వాట్ ఈస్ దిస్ ఓ గ్రేడ్?
0: ఈ ఓ గ్రేడ్ కు రెండు అర్థాలు అంటున్నాయి.
1: O grade has got one.
0: Vokati first class O grade.
1: One is
0: O. Adhe O grade tiriki vaste zero mark.
1: This O grade is represented.
0: Aa O ido ado emo cheppalemu.
1: We do not know whether it is a O grade or it
0: pass
1: is a zero.
0: Or fail.
1: It could be a failure, it could be a pass.
0: Rendittikini adi chinnangane untundali.
1: The symbol is common both for O grade and zero.
0: Adanta zero ni.
1: Therefore that is
0: one zero pettu pedda zero pettu pedda zero pettu pedda zero enni pedda peddiga sankhyala number ga marchinappudiki size lu marchinappudiki adi zero ni.
1: The size of the zero may be changing from the smallest to the biggest, but after all it is a zero, small or big.
0: Kani dani prakkala okka hero lo okatike pettandi ade vilu vastundi.
1: But you keep one beside this zero, the hero, then it gets value.
0: Life is zero, God is hero.
1: Life is zero, God is hero.
0: Kanuka paramatmani marchite yanni kuda zero aipothayi.
1: If you forget God, everything becomes zero.
0: Kanuka bhagavantuni matram marchakoodadu.
1: Do not forget God.
0: Hero becomes zero if he forgets God. Kanuka mana bhagavantuni marchakunda భగవద్ భావాన్ని హృదయంలో పెట్టుకుని సర్వకర్మను కూడా మనము శక్త్యానుసారం చేస్తూ ఉంటే ఇదే మానవత్వానికి విలువ వస్తుంది.
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్స్ గాడ్. దేర్ఫోర్ కీపింగ్ గాడ్ ఇన్ హార్ట్, ఇఫ్ యూ గో ఆన్ పర్ఫార్మింగ్ యువర్ ఓన్ యాక్షన్ అకార్డింగ్ టు యువర్ ఓన్ కెపాసిటీ, లైఫ్ బికమ్స్ మీనింగ్ ఫుల్.
0: ఏ పని చేసినా కానీ భగవత్ కర్మగా మీరు భావించండి.
1: వాట్ ఎవర్ యూ డూ కన్సిడర్ దట్ యాజ్ అన్ యాక్షన్ ఆఫ్ గాడ్.
0: పనులు మాత్రం మారటం భగవత్ పని కాదు, పనులు చేసే తీరాలి.
1: You must perform action. Don't give up action.
0: Correct. Work will be transformed into worship.
1: If you offer it, work will be transformed into worship.
0: Idi manam cheyavalasinatundi pani.
1: This is what you should do.
0: Work nu vadale petti prarthana cheyatam kadu.
1: Giving up work, there is no meaning in
0: vadale petti work cheyatam kadu.
1: Giving up worship should not take only
0: one. Rendittini ekatvanga cheyali.
1: You should bring these two together and perform both of them.
0: భజన బినా సుఖ శాంతి నహి,
3: భజన బినా సుఖ శాంతి నహి,
0: హరి భజన బినా సుఖ.

నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు జుగి గొల్పు ఏ వేల్పు

0: Travanam, hearing the glories of the Lord. Kirtanam, singing the glories. Smaranam, constant remembrance of the name of the Lord. Padasevanam, doing Padaseva. Archanam, offering worship. Vandanam, offering obeisance. Dasyam, offering service to the Lord. Sneham, enjoying the feeling of friendship. And Atmanivedanam, offering oneself completely by total surrender.
1: Prema Swarupula.
0: Embodiments of divine love.
1: Yoga prakriyalanu patti, tattvamunu patti, aneka vidhamulainatunti viga undinappatikini, indulo pradhanamainatunti yogamulu, nalugu, ee jagattunandu prakhyati ganchinavi.
0: According to the performance of yoga and according to the principle, and that is tattva, there may be innumerable types of yoga. But of all, the most important ones in the world are four.
1: Modatadi Raja Yogam. Rendavadi Hatha Yogam. Moodavadi Sankhya Yogam. Nalugavadi Kundalini Yogam.
0: Those four are the first one, Raja Yoga. The second one, Hatha Yoga. The third one, Sankhya Yoga. The fourth one, Kundalini Yoga.
1: Yoga ha chittavritti nirodhaka. Idi Patanjali yokka pramanyam. Ee samasta yogamulu kudano indriya nigrahamunu gavinchukoni jeevatattvanni paratattvamulo praveshapettatame.
0: Patanjali has declared controlling of the mind is yoga. All the yogas aim at controlling the senses and introducing the life principle into divinity.
1: Karana nemanaga mano moolam nidham jagat. Jagat antam kudanu manasupai aadharapadi undatam cheta manushyanaga manasu kanuka manasunu arikattina jagattunantam kudanu arikattina vaadavunu aneetuvantidi deeni yokka antarartham.
0: What is the inner significance of this? The inner significance is man is essentially his mind. The entire world depends upon the mind. If one can control the mind, one could have controlled the entire thing. This is the reason.
1: Ee Raja Yogamunaku oka mantramo oka yantramo oka tantramo ichchadi sadhana ye matram kodanu levu.
0: For Raja Yoga there is nothing like a mantra, a yantra and a tantra.
1: Jeeva brahmamla yokka tattvanni gurtinchi manasikanga jeeva tattvamunu paramatma tattvamuto ekam gavinchukovataniki taginatti reetiga chese dhyaname rajayogamu.
0: Rajayoga is that type of meditation which is based upon recognizing the principle of Jiva and Brahma and making the principle of Jiva go and merge into the principle of Brahma.
1: Tananu tanu telusukunataku sariyaina sadhanam rajayogam.
0: Knowing oneself is the basic core of rajayoga.
1: Rajayoga dwara pushti santushti.
0: Through rajayoga one acquires strength and contentment.
1: Shanti, kanti.
0: He gets peace and radiance.
1: Tadvara mano vak karmala yukka cherika cheta parula vastuvulanu taanu yematramo aashinchukunduta.
0: When one enjoys these four things through his mind, word and deed, thought, word and deed, he would not aspire to have anything relating to other.
1: Indriyamulanu adupulo nunchukoni nirantaramu kudanu shantito santoshamuga jeevanam gaduputa.
0: This also refers to having, exercising, కంటిన్యూస్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ అండ్ ఎంజాయింగ్ పీస్.
1: ఈ రాజయోగమునకు సర్వసంగ పరిత్యాగం అక్కరలేదు.
0: ఫర్ రాజయోగ రినౌన్సింగ్ ఆల్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్.
1: సంగమునందే ఉండి సంసారం యొక్క కర్తవ్యంలో నిర్వర్తించుకుంటూ
0: వన్ కుడ్ రిమైన్ ఇన్ ద సొసైటీ అండ్ వన్ కుడ్ డిశ్చార్జ్ ద డ్యూటీస్ ఎంజాయిడ్ ఆన్ హిమ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ.
1: సర్వకర్మ భగవత్ యొక్క సత్యమును అనుసరించటమే రాజయోగం యొక్క ప్రధానమైన సూత్రము.
0: బై రిమైనింగ్ దట్ ఆఫరింగ్ ఎవ్రీ యాక్టివిటీ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ అండ్ లివింగ్ ఎ లైఫ్, దిస్ ఈజ్ రాజయోగ.
1: ఈ యోగము అన్ని యోగముల కంటే శ్రేష్టమైనటువంటిది.
0: దిస్ రాజయోగ ఈజ్ ద మోస్ట్ సీక్రెట్ ఆఫ్ ఆల్ ద యోగా టైప్స్.
1: ఎట్టి ఇబ్బందులను లేక సక్రమమైన మార్గములో ప్రశాంతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఈ యొక్క గమ్యాన్ని చేరుకోవలసినటువంటిది.
0: వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీ అబ్స్టకల్స్ హ్యావింగ్ ఎ స్మూత్ ప్యాసేజ్ అండ్ స్మూత్ వే యూ బి ఏబుల్ టు రీచ్ ది గోల్ త్రూ దిస్ యోగా.
1: కనుకనే అతి శ్రేష్టమైనటువంటిది రాజమార్గమును నిరూపింపజేసినటువంటిది కనుకనే దీనికి రాజయోగము అని కూడాను సార్థక నామం.
0: దిస్ రాజయోగ హ్యాస్ ఎ నేమ్ విచ్ జస్టిఫైస్ ఇట్సెల్ఫ్ బికాస్ దిస్ ఈస్ ద మోస్ట్ సీక్రెట్ అండ్ దిస్ ద రైట్ రాయల్ పాత్ టు ద గోల్.
1: ఈ యోగమునందు ఇంద్రియ నిగ్రహము ప్రధానమైనటువంటి ఒక సూత్రముగా ఉండటం చేత దీనికి సంయయ యోగము అని కూడాను మరొక పేరు.
0: కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ యోగా, దేర్ఫోర్ దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ సంయమ యోగ.
1: జీవేశ్వరీయ తత్వములను నిరూపించినటువంటిది కనుక ఇది దీనికి ధ్యాన యోగం అని కూడాను మరొక పేరు.
0: దిస్ ఆల్సో ప్రూవ్స్ ద యూనిటీ ఆఫ్ జీవ అండ్ ఈశ్వర అండ్ దేర్ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ యోగా ఆఫ్ మెడిటేషన్, ధ్యాన యోగ.
1: ఈ యోగమునకు అష్ట అంగములు కూడటం చేతనే దీనికి అష్టాంగ యోగం అని కూడాను మరొక పేరు.
0: యాజ్ దేర్ ఆర్ 8 ఆస్పెక్ట్స్ ఆర్ 8 లింబ్స్ టు దిస్ పర్టికులర్ యోగా, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అష్టాంగ యోగ.
1: ఈ అష్టాంగములు యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, మాది.
0: దీస్ 8 అంగాస్ ఆర్ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అండ్ సమాధి.
1: ఇందులో మొదటిది యమ.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ యమ.
1: యమమనగా అహింసతో కూడి సత్యమును పలుకుట.
0: యమ రెఫర్స్ టు ప్రాక్టీసింగ్ నాన్ ఇంజురీ అండ్ నాన్ వైలెన్స్, అబ్జర్వింగ్ ట్రూత్.
1: తెలిసి ఎట్టి హింసలు కూడాను చేయకూడదు.
0: నోయింగ్ ఫుల్లీ వెల్ నో వన్ షుడ్ డూ ఎనీ యాక్ట్ విచ్ ఇన్వాల్వ్స్ వయలెన్స్.
1: పూర్తి అహింసను పాటించేటువంటి వ్యక్తి ఈ జగత్తునందే కానరాడు.
0: ఎ పర్సన్ హూ ప్రాక్టీసెస్ అబ్సల్యూట్ నాన్ వయలెన్స్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఆల్.
1: కనుక మనము తెలియక అనేక హింసలు చేస్తున్నాం.
0: నాట్ నోయింగ్ వీ విల్ బి కమిటింగ్ a number of acts of violence and injury.
1: Aithe telisi matramu manasakshiga etti himsalu kudunu paal padakodadu.
0: But knowing fully well and knowing with our own mind, we should not undertake any activity which involves violence.
1: Teliyaga chesinatundi himsalu idi porapatanu cheppochunu kaani paapam ani cheppotaku veelu kaadu.
0: Acts involving violence are performed by the people may be described as an inadvertent act, a mistake, but it is not a sin.
1: తెలిసి చేసినటువంటి యొక్క దోషములే పాపములని పేరు పొందుతాయి.
0: Acts performed involving violence, knowing fully well, may be described as sins.
1: కనుక అహింసావ్రతమును ప్రధానమైనటువంటి యొక్క సోపానంగా తీసుకుంది యమం.
0: యమ దేర్ఫోర్ ఈజ్ బేస్డ్ అపాన్ అహింస అండ్ నాన్ ఇంజురీ అండ్ నాన్ వయలెన్స్ as the most important.
1: Rendavadi satyamunu palakatam.
0: The second one is speaking truth.
1: Tadvara mano nigraham kavinchukotam.
0: Through that exercising control over the mind.
1: ఈ నిగ్రహం చేత అనుగ్రహాన్ని పొందగలడు మానవుడు.
0: వెన్ వన్ ఎక్సర్సైజెస్ సచ్ కైండ్ ఆఫ్ కంట్రోల్ వన్ విల్ బి ఏబుల్ టు విన్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్.
1: ఇంతియే కాక ఇందులో ప్రధానమైనటువంటిది ప్రీతి, సర్వజీవ ప్రీతి ఇందులో ప్రధానమైనటువంటి ఒక తత్వము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇన్హరెంట్ ఇన్ దిస్ ఈజ్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
1: నిరంతరము వ్యక్తి సంతోషంగా కాలము గడపాలి.
0: వన్ షుడ్ స్పెండ్ కంటిన్యూస్లీ ఎ లైఫ్ ఆఫ్ కంటెంట్మెంట్ అండ్ జాయ్.
1: వ్యక్తి దుఃఖములకు కానీ వ్యక్తి విచారములకు కానీ దీనికి కానీ అశాంతిని తనలో ఆవిర్భవింప చేసుకోకూడదు.
0: వన్ షుడ్ నాట్ బికమ్ రెస్ట్లెస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ బి ఇట్ ఫర్ వాట్ ఎవర్ ట్రబుల్ ఆర్ డిఫికల్టీ ఆర్ ప్రాబ్లం.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణములు కలిగి
0: ఇఫ్ వన్ హ్యాస్ ఆల్ దీస్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్
1: ఇంద్రియ నిగ్రహముల చేత
0: ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్
1: బ్రహ్మచర్యమును పాటించి
0: అబ్జర్వింగ్ బ్రహ్మచర్య
1: దైవతత్వాన్ని గుర్తించి
0: రికగ్నైజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ హెడ్ అండ్ డివినిటీ
1: వాంఛలియందు విరక్తి
0: హ్యావింగ్ డిస్లైక్ ఫార్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిజైర్
1: దైవమునందు రక్తిని పెంచుకోవటమే యమం
0: డెవలపింగ్ అటాచ్మెంట్ ఫర్ గాడ్ అండ్ డిటాచ్మెంట్ ఫర్ ఆల్ ద సెన్స్ ఆబ్జెక్ట్స్
1: ఇంకా నియమం అనగా
0: దెన్ ది నెక్స్ట్ థింగ్ ఈజ్ నియమ
1: పరతత్వమునందు అనురక్తి కలగటమే నియమం
0: నియమ రెఫర్స్ టు హ్యావింగ్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫార్ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్
1: ఈ నియమమునందు అంతర్బహిశుద్ధి అత్యవసరము
0: ఇన్ దిస్ నియమ ప్యూరిటీ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్ ఎసెన్షియల్
1: దేహమును ఏ విధంగా జలముతో మనం శుభ్రపరచుకుందుమో
0: జస్ట్ యాజ్ వీ క్లీన్స్ అవర్ బాడీ విత్ వాటర్
1: ఆ విధముగానే మనస్సును సత్యముతో పరిశుద్ధం చేసుకోవాలి
0: ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు ప్యూరిఫై మైండ్ బై ట్రూత్
1: బుద్ధిని జ్ఞానముతో పరిశుద్ధం చేసుకోవాలి
0: వీ హ్యావ్ టు క్లీన్ అవర్ ఇంటెలిజెన్స్ బై విజ్డమ్ నాలెడ్జ్
1: ప్రాణమును విద్యా తపస్సుచే దానిని పరిశుద్ధము గావించుకోవాలి
0: వీ హ్యావ్ టు ప్యూరిఫై ద వైటల్ ఎయిర్స్ అండ్ బ్రెత్ బై విద్య ఎడ్యుకేషన్
1: ఇది పెద్ద శ్రమలతో కూడినటువంటిది కాదు
0: దిస్ ఇస్ నాట్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ టు అకాంప్లిష్
1: ప్రతి నిత్యము మానవుడు ఆచరించేటువంటి యొక్క నిత్య కర్మల యందు దేహ పరిశుద్ధం అత్యవసరము
0: ఇన్ పర్ఫార్మింగ్ ద డే టు డే యాక్టివిటీ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ ఈజ్ ఎసెన్షియల్
1: ఈ దేహ పరిశుద్ధము ఆరోగ్యం నిమిత్తము ఆనంద నిమిత్తము ఆచరించేటువంటి ప్రక్రియ
0: ది ప్యూరిటీ ఆఫ్ ది బాడీ అండ్ కీపింగ్ ది బాడీ క్లీన్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్
1: కానీ దేహమును పరిశుద్ధము గావించుకున్నంత మాత్రమున మనకు ఆనందము లభించదు
0: బై మియర్లీ క్లిన్సింగ్ ది బాడీ అండ్ కీపింగ్ ది ప్యూరిటీ ఆఫ్ ది బాడీ వీ కెనాట్ రియలీ గెట్ దీని
1: ప్రధానమైనటువంటి పరిశుద్ధము మనోశుద్ధము
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్యూరిటీ ఫర్ జాయ్ ఈజ్ ప్యూరిటీ ఆఫ్ ది మైండ్
1: ఈ మనస్సు రాగ ద్వేష అసూయ అహంకార ఆడంబరాది మరణముల చేత ఇది దట్టముగా కప్పబడి ఉంటుంటాది
0: మైండ్ ఈజ్ కవర్డ్ బై అటాచ్మెంట్ హేట్రెడ్ జలసీ ఈగోసెన్స్ అండ్ సచ్ అదర్ బ్యాడ్ క్వాలిటీస్
1: ఇట్టి మాలిన్యమును పరిశుద్ధము గావించుకున్న
0: ఇఫ్ యు వాంట్ టు క్లీన్ దిస్ కైండ్ ఆఫ్ డర్ట్
1: సత్యభావము సత్యవాక్కు సత్సంకల్పము ఇత్యాది పరిశుద్ధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావముల చేత ఈ యొక్క మనసును మనం పరిశుద్ధం గావించుకోవాలి
0: యూ కెన్ ప్యూరిఫై ది డర్ట్ ఆఫ్ ద మైండ్ బై ఫీలింగ్ అసోసియేటెడ్ విత్ ట్రూత్ బై వర్డ్స్ అసోసియేటెడ్ విత్ ట్రూత్ అండ్ బై థాట్స్ అసోసియేటెడ్ విత్ ట్రూత్
1: సత్యము చేత మనసును పరిశుద్ధం గావించుకోవటం అనగా ఇదియే సత్సంకల్పాలు మనలో అభివృద్ధి పరచుకోవాలి
0: టు ప్యూరిఫై ది మైండ్ విత్ ట్రూత్ ఈజ్ టు ఎంటర్టైన్ ఆల్వేస్ గుడ్ థాట్స్
1: సత్య ధర్మాన్ని మనం అనుసరించాలి
0: వీ హ్యావ్ టు అబ్జర్వ్ సత్య అండ్ ధర్మ ఇన్ అవర్ డే టు డే లైఫ్
1: సత్యవాక్కును ఉచ్చరించాలి
0: వీ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్
1: సత్ప్రవర్తనలో పాల్గొనాలి
0: వీ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ గుడ్ అండ్ డిజైరబుల్ యాక్టివిటీ
1: ఈ పవిత్రమైన ప్రక్రియల వల్ల మనస్సు పరిశుద్ధమవుతుంది
0: బై దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ యూ కెన్ ప్యూరిఫై ది మైండ్
1: మనస్సు అశుద్ధముగా నుండినంత వరకు కూడాను దీనికి మలము అని ఒక పేరు
0: యాజ్ లాంగ్ యాజ్ ద మైండ్ ఈజ్ డర్టీ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ మలం
1: ఈ మలము దేహములో ఉండినంత వరకు కూడాను మానవునికి ఎట్టి శాంతి గాని సుఖం గాని అందించలేదు.
0: సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ డర్త్ ఇన్ హిమ్, హీ కెన్ నెవర్ ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ పీస్.
1: మన విసర్జన గావించిన తదుపరి మానవునికి ఒక విధమైనటువంటి యొక్క శాంతి విశ్రాంతి లభిస్తుంది.
0: ఓన్లీ ఆఫ్టర్ గివింగ్ అప్ ద డర్త్ దిస్ కైండ్ ఆఫ్ డర్త్ కెన్ యూ ఎంజాయ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
1: మీకు చాలా మందికి తెలుసును, అనేక మంది మనం లోపల కరుడు కట్టుకుని బాధించుతున్న సమయం లోపల డాక్టర్స్ కూడా ఎనిమ కూడా ఇచ్చి దాన్ని పరిశుద్ధం గావించి అతనికి కొంత శాంతి సుఖమును అందిస్తారు.
0: దిస్ ఈజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ విచ్ మోస్ట్ ఆఫ్ యూ నో యాజ్ ది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ అండ్ హెల్ప్ అస్ టు క్లీన్ అవర్ సెల్ఫ్ ఆఫ్ ద డర్త్.
1: ఈ దుష్ట భావములు, దుష్ట సంకల్పములు, దుష్ట క్రియలు ఇవన్నీ కూడా కేవలము అశుద్ధమైనటువంటి ఈ యొక్క మనస్వరూపం.
0: Bad thoughts, bad feelings, bad ideas, all these things are different manifestations of the dirt of the mind.
1: Itti malinyamulu lopana unchukoni manavudu enta baita parishuddhamainatundi vastramulu veskoni parishuddhanga manam snanam chesinappatikini idi prayojanam ledu.
0: So long as man has this kind of dirt inside himself by merely wearing pure clothes, క్లీన్ క్లోత్స్ అండ్ ప్యూరిఫైయింగ్ ది ఫిజికల్ బాడీ,
1: కేవలం ఒక సంఘ ద్రోహంగా కూడా కనిపిస్తుంది.
0: దిస్ ఓన్లీ అమౌంట్స్ టు చీటింగ్ ది సొసైటీ.
1: కేవలం సొసైటీని మాత్రమే కాదు ఆత్మద్రోహంగా కూడా ఉంటాయి.
0: దిస్ ఆల్సో అన్ యాక్ట్ ఆఫ్ డిసీట్ ఆఫ్ ఆల్ ఇట్సెల్ఫ్.
1: ఇలాంటి వ్యక్తి చాలా క్రూరుడని కూడా చెప్పవచ్చు.
0: సచ్ ఎ పర్సన్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ క్రూయల్ పర్సన్.
1: మానవ స్వరూపమును ధరించినటువంటి రాక్షసుడని కూడా చెప్పవచ్చు.
0: హీ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డెమన్ ఇన్ ద హ్యూమన్ ఫామ్.
1: కనుక బయట పరిశుద్ధముతో పాటు అంతర్ పరిశుద్ధముడు కూడాను ఈ యొక్క సత్య సంకల్పముల చేత, సత్య వచనముల చేత, సత్య ప్రవర్తన చేత మనం గావించుకోవటము ఈ యొక్క నియమంలో ప్రధానమైనటువంటిది.
0: ఇన్ నియమా దేర్ఫో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్యూరిఫై ద ఇన్నర్ మైండ్ యాజ్ వెల్ యాజ్ ది ఎక్స్టర్నల్ బాడీ by uttering the truth, thinking only a true feeling, true thoughts and speaking only truth.
1: దీన్ని అంతర్ బహిష్ట సర్వవ్యాప్య నారాయణ అన్నారు. లోపల వెలుపల ఉండేటువంటి నారాయణుడే కనుక ఇట్టి నారాయణుని మనము ఏ విధమైనటువంటి యొక్క పవిత్ర స్థానంలో మనం ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వీ హ్యావ్ టు కాంటెంప్లేట్ అండ్ థింక్ as to how we have to establish Narayana, who is in the outside world as the inner world, by exercising both external and inner purity.
1: మూడవది బుద్ధిని జ్ఞానంతో పరిశుద్ధం గావించుకోవాలి.
0: The third one is purifying intelligence with the help of knowledge.
1: బుద్ధి అనగా ఏమిటి?
0: What is the meaning of buddhi?
1: Vicharana శక్తితో కూడినటువంటిది.
0: బుద్ధి refers to the capacity to discriminate.
1: ఈ విచారణ శక్తిని మనము జ్ఞానము చేత మరింత పవిత్రము గావించుకోవాలి.
0: వీ హావ్ టు మేక్ దిస్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆల్ ద మోర్ సీక్రెట్ విత్
1: ప్రాపర్ అని చేసినప్పటికీ ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: వాట్ ఎవర్ వర్క్ యూ డూ యూ హావ్ టు ఎన్క్వైర్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్.
1: ఇది నాకు కాని, నా కుటుంబమునకు కాని, నా సమాజమునకు కాని, నా దేశమునకు కాని నేను ఆదర్శప్రాయుడుగా నిరూపిస్తున్నానా? కేవలము ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గ మార్గమును ప్రవేశింపజేసేటువంటి దుష్టుడుగా నేను ప్రవర్తిస్తున్నానా అనేటువంటి ఆత్మస్థిగా విచారణ జరపాలి.
0: వన్ హ్యాస్ టు ఎన్క్వైర్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ హీ ఈజ్ హోల్డింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హిమ్సెల్ఫ్, ఫర్ హిస్ ఫ్యామిలీ, ఫర్ హిస్ సొసైటీ అండ్ ఫర్ హిస్ నేషన్, ఆర్ హీ ఈజ్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ హోల్డింగ్ ఐ మీన్
1: తన యొక్క ప్రవర్తనలు అపవిత్రమై కేవలము అపనిందలకు పాల్గొనేటువంటి ప్రవర్తన యందు మానవుడు ప్రవేశించటము చాలా చెడ్డది.
0: ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద మ్యాన్ టు అండర్టేక్ ఎనీ యాక్టివిటీ విచ్ విల్ ఐదర్ హార్మ్ హిమ్సెల్ఫ్ ఆర్ హార్మ్ ది సొసైటీ.
1: అతి అపవిత్రమైనటువంటి యొక్క అపనిందలకు పాల్గొనుట కంటే ప్రాణమును వీడుట మంచిది అని, ధరణి అపకీర్తి కంటెను మరణమే, సర్వదా కీర్తి కంటెను సంపదేది, స్మరణ కంటే మించిన ఆధారం ఏది.
2: ఇట్ ఈస్ బెటర్ to die rather than live such an unsacred life. It is said that on the earth one has to always try to acquire good name. What is the use of living a life?
1: Jantunam narajanma tullakam.
3: మనుష్య జన్మం పవిత్రమైనటువంటిది. ఇట్టి పవిత్రమైన జన్మము లభించకూడను. దీనిని మానవునిగా ప్రవర్తించక కేవలము ఒక మృగముల వలె మనం ప్రవర్తించడానికి ఏమాత్రం కూడాను ముందంజ వేయకూడదు.
2: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ది బర్త్ ఆఫ్ ఎ మ్యాన్. ఆఫ్టర్ హ్యావింగ్ గాట్ ది బర్త్ ఆఫ్ ఎ మ్యాన్ వన్ షుడ్ శాంక్టిఫై ఇట్ సెల్ఫ్. వన్ షుడ్ నెవర్ బిహేవ్ హిమ్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దాట్ హీ మే బి డిస్క్రైబ్డ్.
3: మానవుడు ఆదర్శ స్వరూపుడు కావాలి.
2: మ్యాన్ మస్ట్ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ ఎన్ ఐడియల్.
3: ఇట్టి జ్ఞానమును బుద్ధితో మిళితం కావాలి.
2: వన్ హ్యాస్ టు జాయిన్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విత్ ది నాలెడ్జ్.
3: కేవలం ఇందులో స్వార్థం మాత్రమే, స్వప్రయోజనం మాత్రమే ఏమాత్రమూ లక్ష్యం నందుంచుకోరాదు.
2: వన్ షుడ్ నాట్ బి ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్, థింకింగ్ ఆఫ్ ఆల్వేస్ ఇస్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
3: స్వార్థము స్వప్రయోజనము మృగ లక్షణములు.
2: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ అన్ యానిమల్.
3: ఇంకా జంతువుల కంటే పవిత్రుడు మానవుడని చెప్పుటలో ఉన్న అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ టెలింగ్ దట్ మ్యాన్ ఈజ్ సుపీరియర్ టు యానిమల్?
3: కనుక వీడు కూడా ద్విపాద పశువు అనే చెప్పవచ్చును.
2: ఇఫ్ మ్యాన్ బిహేవ్స్ ఇన్ దట్ పర్టికులర్ మ్యాన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఏ టూ లెగ్డ్ యానిమల్.
3: కనుక బుద్ధిని జ్ఞానముతో పరిశుద్ధము గావించుకోవాలి.
2: దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు ప్యూరిఫై హిజ్ ఇంటెలిజెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ నాలెడ్జ్.
3: ఇంకా జీవితాన్ని విద్య తపోభ్యాం అన్నారు. విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం కాని, కాలేజీలలో పాఠశాలలో చదివేటువంటి విద్యలు కానేరవు.
2: వన్ హ్యాస్ టు ప్యూరిఫై వన్స్ లైఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ విద్య అండ్ తపస్. విద్య డస్ నాట్ రెఫర్ టు ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ అక్వైర్డ్ ఇన్ ఆర్డినరీ స్కూల్స్ అండ్ కాలేజెస్.
3: ఇందులో లౌకిక విద్య, బ్రహ్మ విద్య అని రెండు విద్యలున్నాయి.
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ విద్య. వన్ ఈస్ సెక్యులర్ ఎడ్యుకేషన్, ది అదర్ ఈస్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
3: లౌకిక విద్యలు అనేటువంటిది మనం పాఠశాలకు పోయి నేర్చుకోవటం మాత్రమే కాదు, బజార్ నందు కూడా మనం నేర్చుకుంటున్నాము, మార్కెట్ లో మనం నేర్చుకుంటున్నాము. ఎక్కడ మనం సంధా తపోభ్యాం అన్నారు. విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం కాని, కాలేజీలలో పాఠశాలలో చదివేటువంటి విద్యలు కానేరవు.

0: బజార్ నందు కూడా మనం నేర్చుకుంటున్నాము, మార్కెట్ లో మనం నేర్చుకుంటున్నాము, ఎక్కడ మనం సంచరిస్తామో అక్కడంతా కొన్ని కొన్ని విషయాలు మనం గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: ద సెక్యులర్ నాలెడ్జ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ కెన్ బి అక్వైర్డ్ నాట్ నెసెసర్లీ ఇన్ ద స్కూల్స్ బట్ ఈవెన్ ఇన్ ద స్ట్రీట్స్ ఈవెన్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ యూ హ్యావ్ మెనీ థింగ్స్ టు లర్న్ అండ్ యూ డూ లర్న్ మెనీ థింగ్స్.
0: ధర్మార్థ కామములను అభివృద్ధి పరిచేటువంటి విద్యలు అన్ని కూడాను లౌకిక విద్యలు.
1: ఎడ్యుకేషన్ విచ్ ఫాస్టర్స్ ధర్మ అర్థ అండ్ కామ ఆర్ ఆల్ వరల్డ్లీ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇవన్నీ కూడాను జీవనోపాధి విద్యలు.
1: దిస్ ఆర్ ఆల్ ఎడ్యుకేషన్ ఫర్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
0: కానీ అన్ని విద్యల కంటే కూడాను ఉత్తమమైన విద్య జీవిత పరమావధి విద్య.
1: ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ద మోస్ట్ సేక్రెడ్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద వన్ విచ్ ఎనేబుల్స్ యూ టు రీచ్ ద గోల్.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం అనింది భగవద్గీత.
1: భగవద్గీత హాస్ డిస్క్రైబ్డ్ దాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: అనగా ఆత్మతత్వాన్ని గుర్తించటం.
1: దట్ మీన్స్ రికగ్నైజింగ్ అండ్ అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: ఆత్మ. మనస్సు దేహము ఇంద్రియములతో కూడినటువంటి వాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆత్మ సెన్సెస్ మైండ్ అండ్ ఆల్సో బాడీ.
0: కేవలము ఒక విధమైనటువంటి పదార్థముల యొక్క చేరిక మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్టిఫిషియల్ కాంబినేషన్ ఆఫ్ దీస్ ఫోర్ ఆబ్జెక్ట్స్.
0: ఈనాటి మానవుడు విజ్ఞానవంతుడు కేవలము కెమికల్ కాంబినేషన్ ఏ మానవుడు అని అనుకుంటున్నాడు.
1: టుడేస్ మ్యాన్ థింగ్స్ దట్ హీస్ ఎ మ్యాన్ ఆఫ్ సైన్స్ అండ్ ఎ సైంటిఫిక్ మ్యాన్. హీ థింగ్స్ దట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎ ఫ్యూ కెమికల్స్.
0: కాదు కాదు, దీనిలో ప్రత్యేకించినటువంటి ఒక ఆత్మతత్వం చైతన్యం అనేటువంటిది ఉంటుండాలి.
1: సర్టన్లీ నాట్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దేర్ ఈస్ కాన్షియస్నెస్.
0: అది లేక ఉండినా ఈ మానవత్వం కేవలము జడమైనటువంటిదిని నిర్జీవమైనటువంటిదని ఆర్టిఫిషియల్ ఒక కృత్రిమైనటువంటిదని చెప్పవచ్చు.
1: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ కాన్షియస్నెస్ హీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ ఇనర్ట్ బీయింగ్ అండ్ ఎన్ ఆర్టిఫిషియల్ బీయింగ్.
0: ఈ యొక్క విద్య తపస్సుతో కూడినటువంటిదిగా అన్నారు.
1: దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి అసోసియేటెడ్ విత్ ఆస్టరిటీస్ అండ్ పెనన్స్.
0: ఈ తపస్సు అనగా ఇల్లు వాకిలి వదలి ఆనుబిడ్డల్ని విదిచి ఇంకా ఉన్నటువంటి యొక్క ఆస్తిపాస్తుల్ని విసర్జించి అడవికి పోయి ముక్కు మూసుకొని డొక్కలు కొట్టడం కాదు.
1: దిస్ టైప్ ఆఫ్ అబ్జర్వింగ్ ఆస్టరిటీస్ డజంట్ మీన్ వన్ హాస్ టు గివ్ అప్ హిస్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ గో టు ఫారెస్ట్ అండ్ డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఎక్సర్సైజ్.
0: నిజముగా తపస్సు అనగా
1: ట్రూ మీనింగ్ ఆఫ్ తపస్సు ఈజ్
0: సత్వ రజో తమో గుణముల యొక్క మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
1: టు యూనిఫై ది త్రీ క్వాలిటీస్ సత్వ రజస్ అండ్ తమస్ అండ్ హార్మోనైజ్ దెమ్ దట్ ఈస్ రియల్ తపస్.
0: ఇంతే కాదు, అతి సూక్ష్మంగా మనం విచారించిన మనోవాక్ కర్మల యొక్క ఏకత్వమే.
1: ఇట్ ఈస్ ఆల్సో యూనిఫైయింగ్ ద థాట్ వర్డ్ అండ్ డీడ్ హార్మోనైజింగ్ థాట్ వర్డ్.
0: దీనిని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. మన యొక్క సంకల్పము మన యొక్క వాక్కు మన యొక్క క్రియ ఏకం కావించడమే ఇది నిజమైన తపస్సు అన్నారు.
1: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ కంబైనింగ్
0: మనస్సునందు ఒకటి తెలచటం, మాటలో మరొకటి చెప్పటం, క్రియ ఇంకోటి ఆచరించటము ఇది దుష్టత్వం యొక్క లక్షణం అన్నారు.
1: థింకింగ్ సంథింగ్ అండ్ అటరింగ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ డూయింగ్ ఆల్ ద వే డిఫరెంట్ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ a true human being, a bad human being does.
0: ఈ రెండింటిని అనుసరించకుండా కేవలము తన బుద్ధి వచ్చినట్టుగా ప్రవర్తించడమే దీనిని తమస్సు అన్నారు.
1: If one does not follow either the first type or the second type and if he behaves in a whimsical way as his mind goes, it is called tamas.
0: కనుక ఆత్మ గుణముల చేత దేహము యొక్క ప్రవర్తన పవిత్రమైనదిగా పరివర్తన గావించినప్పుడే ఇది విద్యా తపస్సుల యొక్క ఏకమవుతుంది.
1: యూ వుడ్ హావ్ కంబైన్డ్ విద్యా అండ్ తపస్ ఇన్ ఎ హార్మోనియస్ ఓన్లీ వెన్ యువర్ ఎక్స్టర్నల్ యాక్షన్ పర్ఫార్మ్డ్ బై ది బాడీ ఈజ్ చార్జ్డ్ విత్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ఆత్మ.
0: ఇది నియమము అన్నారు.
1: దిస్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ నియమ.
0: ఈ నియమములు మనం పాటించినప్పుడే ఈ అష్టాంగ యోగములో ప్రధానమైనటువంటి యమ నియమములు ఎందే సర్వసారము కూడాను చేరి ఉంటుండాలి.
1: ఇన్ అష్టాంగ యోగా ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ విచ్ కంబైన్ ఇన్ దెమ్సెల్వ్స్ ఆల్ ది ఎసెన్షియల్ థింగ్స్ ఆర్ యమ అండ్ నియమ.
0: యమ నియమములు ఎందే చాలా ప్రప్రథమలో శ్రమ కలుగుతుంది.
1: వైల్ అండర్టేకింగ్ దిస్ అష్టాంగ యోగా

0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిఫికల్టీ.
1: రెండింటినీ మనం సాధించిన తర్వాత ఇంకా అన్ని యోగములు కూడా మనకు అతి సులభ మార్గంగా మనము తెలుసుకోవడానికి వీలవుతుంది.
0: ఇఫ్ వన్ కెన్ అచీవ్ సక్సెస్ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ యమ అండ్ నియమ, హి విల్ బి ఏబుల్ టు అచీవ్ సక్సెస్ ఇన్ ద అదర్ థింగ్స్ ఆల్సో.
1: మూడవది ఆసనం.
0: ద థర్డ్ వన్ ఈస్ ఆసన.
1: ఆసనం అనగా కేవలం పద్మాసనమని, ఇంకే విధమైన యోగంలో కలిగినటువంటి శిరస్సాసనమని, ఇంకో మేయూరాసనమని ఏదో అనేక ఆసనాలంతా ఉంటుంటాయి. ఈ ఆసనాలు కాదు. ఈ ఆసనం అంటే
0: ఆసన డస్ నాట్ రెఫర్ టు ద ఫిజికల్ పోస్చర్స్ డిస్క్రైబ్డ్ యాజ్ పద్మాసన ఎట్సెట్రా.
1: ఇది కేవలము ప్రాకృతమైనటువంటి ఒక చర్యలు.
0: దోస్ ఆర్ ఆల్ ఫిజికల్ యాక్ట్స్, యాక్ట్స్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
1: సమస్త వస్తువులు ఎందుకూడను ఉదాసీనత చేయటమే ఆసనం.
0: ఎక్సర్సైజింగ్ అండ్ హ్యావింగ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఉదాసీన, ఎ టైప్ ఆఫ్ సేక్రెడ్ ఇండిఫరెన్స్ టువర్డ్స్ ఆల్ ద థింగ్స్, దిస్ ఈస్
1: సమస్త పదార్థములు ఎందుకూడను ఉదాసీన భావము అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ఆల్ ద థింగ్స్.
1: దేనికోసం?
0: వై షుడ్ యు డెవలప్ దిస్ పర్టికులర్ ఫీలింగ్?
1: ఏ నాటికైనా ఇవి నశించేటువంటివి.
0: సమ్ డే ఆర్ ది అదర్ you have to give up all these things.
1: ye natikaina veetini manamaina manalla viveina visarjinchavalsina tappadu.
0: some day or the other you are bound to give up all these things of the world.
1: eppatiko vadalavalsinatundi telisi manam kramakrameena deenni vadalukovatam uttamainatundi margam ani bodhisthundi.
0: it teaches that it is a sacred thing to give up all those things which you have to give up some other day or in a gradual way in the beginning itself, knowing
1: vidananta penchukoni penukoni aasalaga penchukunnappudu idi chaala mosanga tayaravutundi.
0: If you go on developing desires you will be deceived.
1: Penchukunna aasalanni kudanu kevalamu mosaniki margamle.
0: All the desires which are developed would be a part.
1: Yenadaina kudanu veetiki viyogamu praaptinchaka tappadu.
0: You are bound to be separated from all the things someday or the other.
1: Samyogam viyogam nimittamai yerpadinatundi.
0: Coming together is only meant for being
1: jeevitam anetundi kevalamu samyoga viyoga sankarshanaatmaka mahottala tarangamaina sagaramu annaru.
0: Life may be described as an ocean wherein there will be coming together and getting separated.
1: Kanuka ee yokka satyam gurtinchi kramakramina udaasina bhavanni manamu abhiruddhi parchukovali.
0: One has to recognize this particular truth, understand this truth and develop an attitude of detachment.
1: Danito paatu oka sukhasanaanni kudanu manam yerparchukovali.
0: Along with that we have to also develop
1: ee vidhanga manamu kurchunnappudu manaku anukoolamaina kritiga manamu ee yokka dhyanamunu anusarinchadaniki taginatundi upayanga untadi aneetundi vishayanni kudanu manam gurtinchali.
0: Along with this we have to also recognize a physical posture in which we'll feel comfortable to do meditation.
1: Diniki sukhasanam annaru kani padmasanam ona cheppaledu.
0: This has been described as a sukhasana, an easy
1: ee padmasanam ani veskoni kaallu chaala baadha pedutundaga ee yokka joint yendu chaala noppi unduga undeetundi samayalo ee manasunu bhagavantunu chintinchalante ee maatram akkada saadhyam kaadu.
0: Even if you are in padmasana, if you are experiencing a type of inconvenience and pain in joints and in the posture, you would not be able to concentrate your mind.
1: ee neeti pudaga vanti dehamuto aacharinchetundi okka asanalu nitya satyamainatundi aatma tattvaniki e maatram kodanu samannavayam kaaneru.
0: Therefore these physical asanas which are performed with the help of the body which is itself a water bubble, it cannot be essentially meant to reach
1: ee vidhamga kurchunte నీకు మనస్సుగా సంతృప్తిగా ఉంటాదో ఆ విధమైన ఆసనాన్ని నువ్వు ఎన్నుకోవచ్చు.
0: యు టేక్ ఎ టైప్ ఆఫ్ పోస్చర్ వైల్ సిట్టింగ్ విచ్ ఎవర్ గివ్స్ యు ది మాక్సిమం కంఫర్ట్.
1: అయితే విషయ విసర్జన మాత్రము మనసులందు ప్రధానమైన లక్ష్యం నందుంచుకోవాలి.
0: బట్ ది బేసిక్ థింగ్ టు రిమెంబర్ ఈస్ దట్ మెంటలీ యు షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద థాట్స్.
1: ఇది నిజమైన ఆసనం.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది కరెక్ట్ ఆసన.
1: ఇంకా నాలుగవది ప్రాణాయామం.
0: The fourth one is pranayama.
1: ఇది ఎవరికి తోచినట్టు వారు చేసుకోవటం చాలా ప్రమాదం.
0: ఇట్ ఈస్ రాదర్ డేంజరస్ టు డూ యాజ్ వన్ థింగ్స్ ఫిట్.
1: మన శరీరమునందు సర్వత్రా సంచరించుతూ ఉండేటువంటిది వాయు.
0: ఇన్ అవర్ బాడీ ద విండ్ ఆర్ ద ఎయిర్ ఈస్ ఆల్ పర్వేసివ్.
1: దీనినే ప్రాణము అంటారు.
0: దిస్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాణ.
1: ఈ ప్రాణం విచ్చలవిడిగా సంచరించేటువంటి దానిని ఆపటమే దీనికి సరి అనేటువంటి యొక్క ఆయాము అంటారు.
0: ఇన్ ప్రాణాయామ ద కంట్రోలింగ్ ఆఫ్ దిస్ బ్రెత్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ ఎ ఫ్రీ
1: అనగా స్వేచ్ఛగా సంచరించుచుండేటువంటి వాయువును అరికట్టడమే ఆయామం అంటారు.
0: ఆయామం ఈజ్ ది యాక్ట్ బై విచ్ యూ కంట్రోల్ ద బ్రెత్ అండ్ ఎయిర్ విచ్ ఇస్
1: ప్రాణమును ఆయామం చేయటం వల్ల ప్రాణాయామం అన్నారు.
0: కంట్రోలింగ్ బ్రెత్ ఈజ్ ప్రాణాయామ.
1: ఈ పదమునందే దీని యొక్క అంతరార్థం కూడి ఉంటుండాలి.
0: ద మీనింగ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్.
1: దీనిని చక్కగా ఈ ప్రాణాయామంలో రేచక పూరక కుంభకులైనటువంటి విషయాన్ని గమనించాలి.
0: ఇన్ ప్రాణాయామ దేర్ ఆర్ త్రీ ఆస్పెక్ట్స్ రేచక పూరక అండ్ కుంభక. దీస్ త్రీ విల్ హావ్ టు బి కేర్ఫుల్లీ అండర్స్టూడ్ అండ్ అబ్జర్వ్.
1: పూరకమనగా బయట సంచరించుతున్నటువంటి వాయువును మనలో దాన్ని ప్రవేశింప చేసుకోవటం.
0: ది ఆస్పెక్ట్ ఆఫ్ పూరక రెఫర్స్ టు ఫిల్లింగ్ అస్ విత్ ది ఎయిర్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ అవుట్ సైడ్ యూ.
1: రేచకమనగా లోపల తీసుకున్నటువంటి గాలిని విసర్జించటం రేచకం.
0: రేచక రెఫర్స్ టు ఎక్సేలింగ్ ద ఎయిర్ విచ్ యూ హావ్ ఇన్హేల్డ్.
1: ఈ పూరక రేచకులకు రెండింటికి మధ్యలో కుంభకము అనగా తీసుకున్నటువంటి వాయువును కొంతసేపు మనము దానిని నిలబెట్టడం.
0: కీపింగ్ ద ఎయిర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ స్టిల్నెస్ ఈజ్ రెఫర్డ్ టు కుంభక విచ్ కమ్స్ బిట్వీన్ ఇన్హేలింగ్.
1: దీనికి 12 ప్రాణాయామములు అని ఉన్నాయి.
0: దేర్ ఆర్ 12 టైప్స్ ఆఫ్ ప్రాణాయామ.
1: ఒక్కొక్క ప్రాణాయామం ఏ విధమైనటువంటి స్వరూపంలో ఉంటాదంటే
0: ది ఈచ్ ప్రాణాయామ విల్ బి ఇన్ ఎ పర్టికులర్.
1: దక్షిణాంగుష్టము అనగా కుడి చేయి బటన్ రేలును ముక్కు కుడి భాగమునందు ఉంచుకోవాలి.
0: దక్షిణాంగుష్టము ఈజ్ వన్ దట్ ఈస్ టేక్ యువర్ రైట్ థమ్ అండ్ పుట్ ఇట్ టు ద రైట్ నాస్ట్రిల్.
1: ఇంకా రెండవది ఉంగరము యొక్క ఫింగర్ అంటారు. ఈ వ్రేలిని ఈ కడపటి వ్రేలిని ఈ రెండింటినీ చూచి ముక్కుకు ఎడమ భాగం నందు ఉంచుకోవాలి.
0: యు హావ్ టు కీప్ ది రింగ్ ఫింగర్ అండ్ ద లిటిల్ ఫింగర్ టు ద లెఫ్ట్ ఆన్ ద లెఫ్ట్ నాస్ట్రిల్
1: అనగా ఈ విధంగా
0: ఇట్ ఈస్ ప్రెస్సింగ్ విత్ ది థమ్ అండ్ ది రింగ్ ఫింగర్ అండ్ ది లెఫ్ట్.
1: ఈ దక్షిణాంగుష్టమును ఇక్కడ ఉంచుకొని ఎడమ గ్రంథం ద్వారా చక్కగా 12 పర్యాయములు గాలిని పీల్చాలి.
0: You have to control the right nostril with the right thumb and inhale 12 times through the
1: ee peelchukunna tarvata ee rendu velato deenini rendittini gattiga utti pettali.
0: After you have inhaled with the help of the other two fingers
1: enta seepu deenini nilabettalatante 3 gayatrilu chese enta varaku nilabettali adi oka pranayamam annaru. 3 గాయత్రి అంటే ఒక గాయత్రి అంటే ఏమిటి? ఓం భూర్భువస్వః తత్సంతర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యోనః ప్రచోదయాత్. ఒక్కటి. రెండవది ఓం భూర్భువస్వః తత్సంతర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యోనః ప్రచోదయాత్. మూడవది ఓం భూర్భువస్వః తత్సంతర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యోనః ప్రచోదయాత్. ఈ 3 పర్యాయములు నీను అని చింతించుకునేంత వరకు ఈ రెండింటినీ గట్టిగా అదిం పట్టుకోవాలి. అంతవరకు ఇక్కడ ఈ యొక్క ప్రాణము కుంభకమై ఉంటుంది. ఇది ఒక్క ప్రాణాయామం అన్నారు.
0: ఇలా టు ప్రెస్ ది లెఫ్ట్ నాస్ట్రిల్ విత్ ద 2 ఫింగర్స్ అండ్ అలాంగ్ విత్ ద థంబ్ ఆన్ ద రైట్ నాస్ట్రిల్ కంట్రోల్ ద బ్రెత్ ఫార్ ఎ డ్యూరేషన్ ఆఫ్ చాంటింగ్ 3 టైమ్స్ ది గాయత్రి మంత్ర.
1: ఈ విధముగా 12 గాయత్రులు చేయటము ఒక్క ప్రాణాయామం అన్నారు.
0: దిస్ వే performing 12 gayatris are described as one pranayama.
1: Idi pagati velayandu neenu cheyali.
0: During the daytime you have to perform this while standing.
1: Sayankala samayam lopala kurchoni cheyali.
0: During the evening you will have to sit down, squat and perform this.
1: Ee vidhamainatti pranayama tattvam lopala chaala kontha sukhamu unnadi, chaala pramadamu unnadi.
0: In performing pranayama, there are benefits and there are dangers also.
1: ఈ కాలకర్మ కారణ కర్తవ్యాన్ని కూడా గుర్తించుకొని ప్రాణాయామం ఆచరించాలి.
0: Pranayama has to be performed టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద సర్కమ్స్టెన్స్ ఆఫ్ ద టైమ్ అండ్ వేరియస్
1: అదర్ మనస్సు అశాంతిగా ఉన్న సమయంలో కూడా నువ్వు చేయటం మంచిది కాదు.
0: వన్ షుడ్ నాట్ డూ ప్రాణాయామ వెన్ మైండ్ ఈజ్ అజిటేటెడ్
1: ఆరోగ్యం చెడిన సమయంలో చేయటం కూడా మంచిది కాదు.
0: వెన్ వన్ ఈజ్ నాట్ హెల్తీ ఆల్సో వన్ షుడ్ నాట్ డూ ప్రాణాయామ.
1: కనుక ప్రాణాయామం చేయగలిగినటువంటి వారు సరి అయిన గురువుని ఎన్నుకొని దీన్ని ప్రారంభించాలి. కానీ ఏ పుస్తకాన్నో మస్తకాన్నో చూసుకుని మనం ప్రారంభిస్తే ఇది ప్రమాదం ఏర్పడుతుంది.
0: డూ ఇట్ ఇన్ ది ప్రాపర్ వే అదర్వైజ్ దేర్ విల్ బి ఏ డేంజర్.
1: అయితే ఈ ప్రాణాయామం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ డూయింగ్ దిస్ ప్రాణాయామ?
1: ఈ ప్రాణాయామం వల్ల, కేవలం ఒక్క ప్రాణాయామం వల్ల కలిగేటువంటిది ఆరోగ్యం, దీర్ఘాయుష్యం.
0: త్రూ ప్రాణాయామ యు గెట్ హెల్త్ అండ్ అ లాంగ్ లైఫ్.
1: ఎందుకోసం? ఆరోగ్యం బాగా ఉంది, లాంగ్ లైఫ్ ఉంది, చేసే పనులు చెడ్డవి. ఇలాంటి వాళ్ళు లాంగ్ లైఫ్ గా ప్రతి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ద గుడ్ హెల్త్ అండ్ అ లాంగ్ లైఫ్ ఇఫ్ యు ఆర్ ఓన్లీ ఇండల్జింగ్ ఇన్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ యాక్టింగ్?
1: మనం సమాజమునకో లేక దేశమునకో లేక మన కుటుంబమునకో ఏదైనా ఒక ఆదర్శవంతమైనటువంటి దానిని కొంతవరకు అందించేటువంటి యొక్క ఉద్దేశంతో ఉండినప్పుడు మనకు దీర్ఘాయుష్యులు కావాలి, ఆరోగ్యం బాగా ఉండాలి. అలాంటిలా లేకుండా పోయి లేక సమాజంలో చెడ్డ పేరు, మన కుటుంబానికి అపకీర్తిని, దేశానికంతా ఒక హీనంగా ప్రవర్తించేటువంటి ఒక జీవితము ఉండటం కంటే పోవటం మంచిది. వీళ్ళు ప్రాణాయామం కూడా చేయనక్కర్లేదు.
0: ఇఫ్ వన్ కెన్ పర్ఫార్మ్ ప్రాణాయామం అండ్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్, ఇఫ్ వన్ కెన్ హోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ ఫర్ ది సొసైటీ, ఫర్ ద నేషన్ అండ్ హెల్ప్ ది సొసైటీ అండ్ ద నేషన్, ఇట్ ఈస్ వర్త్ అండర్టేకింగ్ ప్రాణాయామ. అదర్వైజ్ ఇట్ ఈస్ బెటర్ దట్ వన్ డస్ నాట్ డూ ప్రాణాయామ అట్ ఆల్. వాట్ ఇస్ యూజ్ ఆఫ్ హ్యావింగ్ లాంగ్ లైఫ్ అండ్ హెల్త్?
1: ఇది కేవలం స్వార్థ సప్రయోజనాల నిమిత్తమై ఆచరించేటువంటివి.
0: అదర్వైజ్ ఇట్ మే బి ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ అచీవింగ్ సమ్ సెల్ఫిష్ ఆబ్జెక్టివ్స్.
1: కనుకనే ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్. ఈ స్వార్థపరుని కంటే చేప చాలా మేలు అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ ఫిష్ ఇస్ బెటర్ దాన్ ఎ సెల్ఫిష్ పర్సన్.
1: చేప ఒక జలములో సంచరిస్తూ ఈ జలములో ఉన్నటువంటి అశుద్ధాన్ని తిని జలమును పరిశుద్ధం చేస్తుంది. కానీ ఈ సెల్ఫిష్ మ్యాన్ సమాజంలో ప్రవేశించి సమాజాన్ని అంతా అశుద్ధం చేస్తున్నాడు, అశాంతికి గురి చేస్తున్నాడు.
0: ఫిష్ వైల్ మూవింగ్ అబౌట్ ఇన్ వాటర్ క్లీన్స్ ద వాటర్, ప్యూరిఫైస్ ద వాటర్. సెల్ఫిష్ మ్యాన్ ఎంటర్స్ ది సొసైటీ అండ్ పొల్యూట్స్ ది సొసైటీ.
1: కనుక మనం దేశానికి మంచిది చెయ్యాలి, మన సమాజానికి ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి అనేటువంటి మహావీరులు, త్యాగులు ఈ ప్రాణాయామం ఆచరించక తప్పదు, ఆచరించే తీరాలి.
0: పీపుల్ హూ వాంట్ టు సర్వ్ ది సొసైటీ అండ్ సర్వ్ ద నేషన్ విల్ హ్యావ్ టు డూ ప్రాణాయామ.
1: అలాంటి వ్యక్తులు దీర్ఘాయుష్యవంతులుగా ఉండాలి.
0: సచ్ పీపుల్ షుడ్ హ్యావ్ ఎ వెరీ లాంగ్ లైఫ్.
1: దీనికే ప్రాణాయామం అన్నారు నాలుగవ దాన్ని.
0: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ ప్రాణాయామే ఈజ్ పర్ఫార్మ్.
1: ప్రత్యాహారము.
0: ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రత్యాహారం.
1: ప్రత్యాహారం అంటే ఆహారం అనుకుంటారు మీరు, ఏదైనా ఒక డైట్ కంట్రోల్ చేయలేమని. ఇది కాదు ఈ ప్రత్యాహారం.
0: యూ మస్ట్ బి థింకింగ్ ప్రత్యాహార రెఫర్స్ టు సమ్ కైండ్ ఆఫ్ ఎ డైట్ కంట్రోల్. సర్టన్లీ నాట్. దిస్ ఈజ్ నాట్ ఇట్.
1: చిత్తవృత్తులు అణచుకుని
0: కంట్రోలింగ్ ద మైండ్,
1: అణచబడినటువంటి చిత్తమును ఆత్మవైపును మరల్చడం.
0: Turning such a controlled mind towards Atma.
1: దీని పైన మరల్చినప్పుడు మనసు స్తంభిస్తుంది.
0: Once you turn that towards Atma, mind becomes still.
1: మనసు ఎప్పుడు స్తంభిస్తుందో అప్పుడు ఆనందం ఉద్భవిస్తుంది.
0: Once the mind becomes still, the joy automatically springs.
1: మనసు చంచలత్వంగా ఉండినంత వరకు కూడా అశాంతియే మనకు.
0: As long as mind is wavering, you'll be having lack of peace.
1: మనస్సు ఒకటి దీంట్లో నిలకడ కలిగినప్పుడు ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: వన్స్ యూ స్టడీ యువర్ మైండ్ జాయ్ స్ప్రింగ్స్ డిలైట్.
1: కనుకనే త్యాగరాజు కూడా చెప్పాడు, మనస్సు స్వాధీనము లేని జనులకు మరిమంత తంత్రములేలా, మరిమంత తంత్రములేలా.
0: త్యాగరాజు ఆల్సో హాస్ డిక్లేర్డ్ ఇఫ్ పర్సన్ డజంట్ హ్యావ్ ఎ స్టడీ మైండ్ అండ్ ఎ కంట్రోల్ ఆఫ్ మైండ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మంత్రాస్ అండ్ తంత్రాస్ ఫర్ సచ్ పీపుల్.
1: కనుక ఈ ప్రత్యాహారం అనగా ఇది ఆనందమునకు ఆహారము.
0: ప్రత్యాహార దేర్ఫోర్ రెఫర్స్ టు ద ఫుడ్ ఫర్ జాయ్.
1: నిజముగా జీవికి ఆనందమే ఆహారం.
0: ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ది ట్రూ ఫుడ్ ఈస్
1: ఆనందము. లేక
0: వితౌట్ ఆనంద
1: ఎన్ని రకములైనటువంటి పదార్థములు మనం ఇంటిలో వండుకుని తట్టలో పెట్టుకున్నప్పటికీ, అది పొట్టలో చేరినప్పటికీ మనం అశాంతిగాని అసంతృప్తిగానే ఉంటుంటాం.
0: వాట్ ఎవర్ టైప్స్ ఆఫ్ ఫుడ్ are cooked at home and served on the plate, and swallowed also, you will not be happy without having proper anna.
1: Kanuka pratyaharam anaga food kaadu, head.
0: Pratyahara therefore does not refer to food, but it refers
1: to head of mind. God to cherchali.
0: You have to join your head with God.
1: Ide ఈ యొక్క చిత్తము యొక్క చంచలత్వాన్ని దైవత్వంతో ఏకం చేయించడమే ఇదే ప్రత్యాహారం.
0: ప్రత్యాహార రెఫర్స్ టు మర్జింగ్ యువర్ మైండ్ విత్ గాడ్.
1: ఇంకా ధారణ.
0: నెక్స్ట్ ఈజ్ ధారణ.
1: ధారణ అనగా ఒక వస్తువును మాత్రమే చూడటం కాదు.
0: ధారణ డస్ నాట్ రెఫర్ టు లుకింగ్ అట్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ కాన్సన్ట్రేషన్.
1: ఒక విషయమును మాత్రమే మనం ఏకాగ్రత పరచటం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ concentrating on one thought.
1: Mana dhyayam paina mana drishti chelinchakunda unchukovali.
0: It refers to concentration of our
1: ee dharana shakti nimittamai aneka mandi mahaneelu aneka vidhamainatundi sadhanalu salpatu vacharu.
0: Concentration of mind on the object, and great many people have undertaken
1: mottamoda edo oka vastunu unchukoni aa vastunu oke reetiga dharaga chuttam. ఇదే మొట్టమొదట ప్రారంభించారు.
0: టు స్టార్ట్ విత్ యూ కెన్ టేక్ సమ్ ఆబ్జెక్ట్ అండ్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద ఆబ్జెక్ట్.
1: రమణ మహర్షి తాను మిద్దె పైన కూర్చొని రాత్రి వేళలేందు ఒకే ఒక చుక్కను తన దృష్టిలో ఉంచుకుని అనేక గంటలు ఆ చుక్కపైనే దృష్టిని ఉంచేటువంటి వాడు. ఇది ధారణాశక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ప్రథమ మార్గం.
0: రమణ మహర్షి ఫర్ ఎగ్జాంపుల్ సాట్ ఆన్ ది టెరేస్ ఆఫ్ హిస్ హౌస్ concentrated his mind for a long period of time looking at one star in the sky. This was used for dharana shakti, developing dharana shakti.
1: Aa vidhanga oka chukka paina dharana shaktini abhiruddhi parchukoni kramakramina dhyayamu anaga tana ishta daivam paina darini abhiruddhi parchukunnadu.
0: To start with, he concentrated and developed his dharana capacity on the star, and then he diverted it
1: anaga chalinchani drushtini.
0: That means steady eye, steady vision.
1: ఈ చలించని దృష్టిని అభివృద్ధి పరుచుకున్నప్పుడు భ్రమించని మనసు ఏర్పడుతుంది.
0: వన్స్ యూ డెవలప్ ఎ స్టడీ విజన్, స్టడీ గేజ్, దెన్ యూ హ్యావ్ అన్డెల్యూడెడ్ మైండ్.
1: చలించేటువంటి దృష్టి ఉండినంత వరకే భ్రమించేటువంటి మనసు కూడాను అభివృద్ధి అవుతుంటాయి.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ హ్యావింగ్ ఎ వేవరింగ్ మైండ్, యూ విల్ బి హ్యావింగ్
1: ధారణ అనగా చలించని దృష్టిని. ఇదే మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వేవరింగ్ విజన్ విల్ ఆల్వేస్ లీడ్ టు ఏ డెల్యూడెడ్ మైండ్.
1: క్రమక్రమేణా భ్రమించని మనసు మనకు ఏర్పడుతుంది.
0: సో ధారణ రెఫర్స్ టు డెవలపింగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ సింగిల్ ఆబ్జెక్ట్.
1: అయితే ఈ భ్రమించని మనసు దేనిని భ్రమించేటట్టుగా మనం చెయ్యాలి?
0: దెన్ ఓన్లీ విల్ గెట్ ఎన్ అన్డెల్యూడెడ్ మైండ్. వాట్ ఈస్
1: అదే ధ్యానము అన్నారు.
0: The undiluted mind alone can have meditation.
1: Dhyanam anaga manonasaname dhyanamu.
0: Meditation refers to elimination of mind.
1: Denilo dinini cherchalo danini cherchesesnam. Inka rendo padartham ledu.
0: That means merging the mind with the object with which it should be merged.
1: Atti cherinatvanti yokka manasu ye padarthamunu chuchinappatikini, ఏ వ్యక్తులను చూచినప్పటికీ, ఏ బాధ్యతను అనుభవించినప్పటికీ, ఏ కర్తవ్యమును నిర్వర్తించినప్పటికీ, ఇవన్నీ కూడాను తాను కాదు అనేటువంటి లక్ష్యాన్ని ఒక దృఢంలో ఉంచుకుని ఉంటాడు.
0: వన్స్ ద మైండ్ ఈజ్ మర్జ్డ్ ఇన్ ది ఆబ్జెక్ట్ విచ్ షుడ్ బి మర్జ్డ్, వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ సీన్, వాట్ ఎవర్ యాక్టివిటీస్ ఆర్ పర్ఫార్మ్డ్, వన్ వుడ్ నాట్ గెట్ డెల్యూడెడ్ బై దాట్.
1: దీనినే వేదాంతమునందు నేతి నేతి నేతి నేతి నేతి. Not this, not this, not this. His body, I am body, I am not body. I am mind, I am not mind. This is mind. ఇది నాది కాదు, దేహము నాది కాదు, మనసు నాది కాదు, బుద్ధి నాది కాదు, చిత్తము నాది కాదు, అంతఃకరణ నాది కాదు, ఇంద్రియములు నావి కాదు. అయితే ఎవరు నీవు? అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ. ఈ స్థితికి తెప్పించుకోవటమే సరి అయినటువంటి ధ్యానం.
0: Dhyana therefore refers to, in Vedantic parlance, telling not this, not this. Are you the body? No. Are you the mind? No. Are you the senses? No. Are you the chitta? No. This way you deny that you are not any one of these things.
1: Chakkani upamanam anek pariyana cheptuntanu.
0: This is an excellent example. Swami has mentioned this a number of times.
1: This is my body. This is na dehamu.
0: యూ సే దట్ దిస్ ఇస్ మై బాడీ.
1: కానీ నేను దేహం కాదు.
0: బట్ ఐఎమ్ నాట్ ద బాడీ.
1: నాకంటే ఈ దేహం ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: బాడీ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: ఇది నా కర్చీఫ్.
0: దిస్ ఇస్ మై కర్చీఫ్.
1: కర్చీఫ్ ని వేరు, నేను వేరు.
0: కర్చీఫ్ ఇస్ సెపరేట్ అండ్
1: అదే విధంగా నా దేహం అనుకుంటే దేహం వేరు, నీవు వేరు.
0: ఇన్ ద సేమ్ వే వన్స్ సే దట్ దిస్ ఇస్ మై బాడీ, యు ఆర్ డిఫరెంట్.
1: నా మనసు అనుకుంటే మనసు వేరు, నీవు వేరు.
0: అండ్ సిమిలర్లీ వెన్ యూ సే మై మైండ్,
1: ఈ విధంగా విచారణ సలిపి కట్ట కదపటికి నేనెవరు, హూ ఆమ్ ఐ.
0: దిస్ వే యూ హావ్ టు గో ఆన్ ఎంక్వైరింగ్ అండ్ డిస్క్రిమినేటింగ్ అండ్ ఫైండ్ అవుట్
1: అహం బ్రహ్మాస్మి, నేను నేనై ఉన్నాను.
0: ఫైండ్ అవుట్ హూ యు ఆర్ అండ్ దెన్ యూ వుడ్ సే.
1: ఈ ధ్యానములో మూడు స్థానములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ స్టేజెస్ ఇన్ మెడిటేషన్.
1: ధ్యాస, ధ్యానము, ధ్యేయము, మూడు ఉంటున్నాయి.
0: దీస్ త్రీ ఆర్ ధ్యాస, ధ్యానం అండ్ ధ్యేయం.
1: ధ్యాస చేసే సాధకుడు.
0: ధ్యాస రెఫర్స్ టు ద పర్సన్ హూ ఈస్ డూయింగ్
1: మెడిటేషన్. ఏమి చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడు, చేసే పని.
0: వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ డూయింగ్? హీస్ డూయింగ్ మెడిటేషన్.
1: ఎవరిని ధ్యానం చేస్తున్నాడు? ధ్యేయం, దైవాన్ని ధ్యానం చేస్తున్నాడు.
0: వాట్ ఈస్ హీ మెడిటేటింగ్ అపాన్? హీస్ మెడిటేటింగ్ అపాన్ గాడ్.
1: కనుక సాధకుడు దైవాన్ని ధ్యానం చేస్తున్నాడు. ఇక్కడ మూడుగా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ థింగ్స్. ద ఆస్పిరెంట్ ఈస్ మెడిటేటింగ్ అపాన్ గాడ్.
1: నేను ధ్యానం చేస్తున్నాను దైవాన్ని.
0: ఐ ఆమ్ మెడిటేటింగ్ అపాన్ గాడ్.
1: ఇక్కడ నేను, ధ్యానము, దైవము మూడుగా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ థింగ్స్, ఐ, మెడిటేషన్ అండ్ గాడ్.
1: ఈ మూడు ఏకమైపోవాలి.
0: ఆల్ దీస్ త్రీ షుడ్ బికమ్ వన్.
1: ధ్యానం చేసినప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను అని అనుకోకూడదు. నీవు ధ్యానం అనేది మర్చిపోవాలి.
0: వైల్ మెడిటేటింగ్ యూ షుడ్ నాట్ థింక్ దట్ యు ఆర్ మెడిటేటింగ్. యూ షుడ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
1: ఏమి చేస్తున్నానటువంటిది కూడా మర్చిపోవాలి.
0: యూ షుడ్ ఆల్సో ఫర్గెట్ వాట్ యు ఆర్ డూయింగ్.
1: ఈ ధ్యానం చేత రెండు ధ్యేయంలో ఏకమైపోవాలి.
0: దట్ ఈస్ హౌ ది పర్సన్ హూ ఈస్ డూయింగ్ అండ్ ఆల్సో మెడిటేషన్ షుడ్ బి బికమ్ వన్ విత్ ది ఆబ్జెక్ట్.
1: దీనిని కూటస్థుడు అన్నారు.
0: వన్స్ హీ అటైన్ దిస్ హీస్ డిస్క్రైబ్డ్ యాజ్ కూటస్థుడు.
1: సముద్రములో జలముంది.
0: దేర్ ఇస్ వాటర్ ఇన్ మోషన్.
1: జలము నుండి అలలు వచ్చినాయి.
0: వేవ్స్ హావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్
1: వాటర్. అలలు నుండి నురుగు వచ్చింది.
0: ది ఫోమ్ హాస్ కమ్ ఫ్రమ్ ద వేవ్స్.
1: నురుగు, అలలు, జలము.
0: ద ఫోమ్, ద వేవ్స్ అండ్ ద వాటర్.
1: కానీ ఇక్కడ జలం వేరు, నురుగు వేరు, అలలు వేరు కాదు.
0: దే ఆర్ నాట్ త్రీ డిఫరెంట్ ఎంటిటీస్.
1: నీ దృష్టి కేవలము చంచలత్వంగా ఉండినంత వరకు మూడు ప్రత్యేకంగా కనిపించాయి. కానీ అంతరాత్మగా నీవు చూసుకుంటే మూడింటి యందు ఉన్న జలం ఒక్కటే.
0: సో లాంగ్ యాజ్ యువర్ విజన్ ఈస్ వేవరింగ్ యూ గెట్ దీస్ త్రీ కైండ్స్ ఆఫ్ త్రీ ఎంటిటీస్. బట్ వన్స్ యువర్ మైండ్ బికమ్స్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్.
1: చేసేవాడు, ధ్యానము, ధ్యేయము మూడింటి యందు కూడా ఒక్కడే ఏకమైపోవాలి.
0: ది గోల్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ that there must be merging of all these three, the person who is doing meditation, the meditation and the subject matter of meditation.
1: అప్పుడే తగిన ఆనందం మనందు, ఇదే బ్రహ్మానందం, ఇదే నిత్యానందం, ఇదే పరమానందం, ఇదే యోగానందం, ఇదే అద్వైతానందం, ఇలాంటి ఆనందము తన నుండి ఆవిర్భవిస్తుంది.
0: Once there is that mergence, you get that supreme delight which is described as by different names as బ్రహ్మానంద, యోగానంద.
1: మీరు నిత్య జీవితంలో అనుభవించేటువంటి ఒక ఫ్యాన్ ఉంటుంది.
0: ఏ డైలీ ఎక్స్పీరియన్స్.
1: ఈ ఫ్యాన్ లోపల మూడు బ్లేడ్లు ఉంటాయి.
0: దేర్ ఆర్ త్రీ బ్లేడ్స్ ఇన్ ఎ ఫ్యాన్.
1: ఈ మూడు బ్లేడ్లు మూడు వైపును చూస్తుంటే మనకు గాలి ఏమాత్రము రాదు.
0: సో లాంగ్ యాజ్ దీస్ త్రీ బ్లేడ్స్ ఆర్ ఇన్ త్రీ డిఫరెంట్ డైరెక్షన్స్ యూ డోంట్
1: నో. మనం స్విచ్ వేసినప్పటికీ మూడు బ్లేడ్లు ఒక్కటిగా తిరుగుతాయి, ఒక్క రౌండ్ గా ఉంటాయి.
0: వన్స్ యూ పుట్ ఆన్ ద స్విచ్ దీస్ త్రీ బ్లేడ్స్ బికమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ వన్.
1: ఎప్పుడు ఒక్కటిగా ఏకమవుతుందో అప్పుడే మనకు చల్లటి గాలి వస్తుంది.
0: వన్స్ దే బికమ్ వన్ యూ గెట్ ది కూల్ బ్రీజ్.
1: అదే విధంగా మన హృదయం అనేటువంటి గది లోపల,
0: ఇన్ ద సేమ్ వే ఇన్ ద రూమ్ ఆఫ్ యువర్
1: హార్ట్. ధ్యాస, ధ్యానం, ధ్యేయము మూడింటి యొక్క విడితో కూడినటువంటి ఒక ఫ్యాన్ ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఎ ఫ్యాన్ విత్ త్రీ.
1: అవి త్రిగుణములు.
0: దోస్ ఆర్ త్రీ గుణాస్.
1: ఈ మూడింటిని ధ్యానం అనేటువంటి స్విచ్ వేసిందంటే మూడు ఏకమైపోతాయి. ఏకమైతే ఆనందం మన నుంచినే ఉద్భవిస్తుండాలి.
0: వన్స్ యూ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ మెడిటేషన్ ఆల్ దీస్ త్రీ బ్లేడ్ బికమ్ వన్ అండ్ యూ గెట్ ద డిలైట్ దేర్ ఫ్రమ్.
1: కనుకనే త్రిగుణం త్రిదళాకారం, త్రినేత్రం త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం, మూడు ఏకమైపోవాలి. ఇది త్రికూట స్థలం. ఈ తత్వానికి ధ్యానము అని చెప్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై all these three aspects in different forms and different combinations they must become one and that is the object of meditation.
1: Inka kadapatadi emkinte samadhi.
0: The last one is samadhi.
1: Anaga emti?
0: What does this samadhi refer to?
1: సమత్వాన్ని బోధించేటువంటి సమాధి.
0: ఎక్స్పీరియన్సింగ్ ఎ స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ, దిస్ ఇస్ సమాధి.
1: సమాధి అనగా ఏమిటి? మనోనాశనము కలిగిన తర్వాత తనకు సర్వత్రా బ్రహ్మ దృష్టియే.
0: దట్ మీన్స్ వన్స్ యూ డిస్ట్రాయ్ యువర్ మైండ్ యూ గెట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్రహ్మ ఎవ్రీవేర్.
1: ఇందులో ఏకత్వం అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
0: యూ గెట్ యూనిటీ దెన్.
1: ఇందులో కష్టము సుఖము రెండింటినీ సమంగా చూసుకుంటాడు.
0: వన్స్ ఎ పర్సన్ రీచ్ దట్ స్టేట్ యూ ట్రీట్
1: నిందా స్తుతులను రెండింటినీ సమంగా భావిస్తాడు.
0: ది డిఫికల్టీస్ ద ప్రాబ్లమ్స్ అండ్ ది జాయ్ అండ్
1: లాభము నష్టము రెండింటినీ కూడా ఏకంగా చూసుకుంటాడు.
0: ప్రాఫిట్ అండ్ లాస్.
1: కానీ ఇవి రెండు రకములైనటువంటి యొక్క స్థితులు ఉంటున్నాయి.
0: ఆల్ దీస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వన్ బై ది పర్సన్ హూ రీచ్ దట్ స్టేట్.
1: దైవత్వంగా మనసును ఏకత్వం గావించి దివ్యత్వమనేటువంటి దాంట్లో పవిత్రాన్ని తాను అనుభవించినప్పుడు కలిగేటువంటి స్థితి ఇది, నిజమైనటువంటి సమాధి.
0: సమాధి ఈజ్ ఎ స్టేట్ వెన్ ద మైండ్ ఈజ్ మర్జ్డ్ విత్ డివినిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్ అండ్ యూనిటీ.
1: నీతి నిజాయితీ లేక, ప్రపంచం యొక్క సమాజం యొక్క భయభ్రాంతులే లేక, కేవలం ధిక్కరించి అన్యాయ అక్రమ అనాచారంలో ప్రవేశించి తన స్వార్థమనే లక్ష్యంలో నుంచుకున్నటువంటి వాడికి ఏ విధమైన నిందలు నిష్ఠూరములు రెండు ఒక్కటే. ఎవరేమన్నా కూడా వానికి హృదయం చెల్లించదు. అది రాతి హృదయం, రాక్షస హృదయం.
0: ఫర్ ఎ పర్సన్ హూ హాస్ గివెన్ అప్ మొరాలిటీ అండ్ ట్రూత్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ కేర్లెస్ వే విత్ ఎ హార్ట్ మేడ్ ఆఫ్ స్టోన్ హీ ఆల్సో ఈజ్ నాట్ పర్టర్బ్డ్ బై ఎనీ వన్ ఆఫ్ ద థింగ్స్.
1: కనుక ఇది రెండు కూడా సమస్థితిలోనే ఉంటుంటాయి.
0: హీ విల్ ఆల్సో బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ.
1: అనగా తాను నీతి నిజాయితీలకు ఏమాత్రము కట్టుబడకుండా రాక్షస ప్రవర్తంగా ఉండేటువంటి వాడి మనసు ఒక్కటిగానే ఉంటాడు. నీతి నిజాయితీలతో నిజస్థానమును చేరుకుని పరతత్వాన్ని అనుభవించి పరమానందంతో ఉండినటువంటి ఒక తత్వము ఒకటిగానే ఉంటాడు.
0: దట్ మీన్స్ ఏ పర్సన్ హూ హాస్ గివెన్ అప్ ట్రూత్ అండ్ మొరాలిటీ అండ్ బిహేవ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ డెమోనిక్ వే నాట్ కేరింగ్ ఫార్ ఎనీ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఆర్ బేస్డ్ అపాన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ అండ్ అనదర్ పర్సన్ హూ హాస్ ట్రాన్స్లేటెడ్
1: ఇందులో కట్ట కనపడేవి ధారణ, ధ్యానం, సమాధి. ఈ మూడింటి యొక్క ఏకత్వమే సంయమము అంటారు.
0: ద లాస్ట్ వన్ రెఫర్స్ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ధారణ, ధ్యాన అండ్ సమాధి విచ్
1: సంయమం. ఈ సంయమం ఉన్నటువంటి వాడికి నిరంతరము దైవత్వం సన్నిధిగానే ఉంటాడు.
0: ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ సంయమ ఆల్వేస్ ఎక్స్పీరియన్సెస్ క్లోజ్నెస్ విత్ డివినిటీ, ప్రాక్సిమిటీ టు డివినిటీ.
1: ఈ సంయమమును పొందినటువంటి మానవుడు ఎట్టి స్థితిని అయినా కూడాను, ఎట్టి ఆనందమునైనా కూడాను క్షణంలో అనుభవించడానికి అవకాశం ఉంటుంటాడు, సాధ్యమవుతుంది.
0: ఫర్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ రీచ్ ది స్టేట్ ఆఫ్ సంయమ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ డిలైట్ అండ్ జాయ్ అట్ ఎనీ మోమెంట్ ఆఫ్ టైమ్ ఎనీవే.
1: ఇట్టి సంయమ స్థితిని అనుభవించినటువంటి వాడికి దూరదృష్టి కూడాను ప్రాప్తిస్తుంది.
0: ఫర్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఎంజాయ్డ్ ది స్టేట్ ఆఫ్ సంయమ హీ విల్ ఆల్సో హ్యావ్
1: దానినే దివ్య దృష్టి అని కూడా చెప్తూ వచ్చారు.
0: హీ విల్ ఆల్సో హ్యావ్ ఎ సేక్రెడ్ విజన్ అండ్
1: మహర్షులందరికీ కూడాను ఈ విధమైనటువంటి యొక్క ధారణ, ధ్యాన, సమాధి యొక్క తత్వాన్ని సంయమ మార్గంలో అనుభవించటం చేతనే వాళ్ళు ప్రకృతి యొక్క తత్వాన్ని దూరదృష్టిగా అనుభవించి దివ్య దృష్టిగా భావించి తద్వారా లోక కళ్యాణములకు అనేక రకములైనటువంటి యొక్క సాధనలు సలుపుతూ వచ్చారు.
0: ద ఎన్సెస్టర్ ఆఫ్ దిస్ రిషి దే వర్ ఎంజాయింగ్ దిస్ సంయమ స్టేట్ అండ్ దేర్ ఫోర్ ఫర్ దెమ్ ద ఎంటైర్ వరల్డ్ ఇన్క్లూడింగ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ వాజ్ ఆల్సో సాచురేటెడ్ విత్ డివినిటీ. దే ఎంజాయ్డ్ డివినిటీ ఎవ్రీవేర్.
1: కనుక ఈ అష్టాంగ యోగములన్నీ కూడాను ఒక రాజయోగములు అనేటువంటి కొమ్మలు మాత్రమే.
0: ఆల్ దీస్ అష్టాంగ యోగాస్ ఎయిట్ యోగాస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బెంచెస్.
1: ఈ అష్టాంగములకు మరి అష్ట విధములైనటువంటి యొక్క సాధనలు కూడా ఉంటున్నాయి.
0: ఫార్ దీస్ ఎయిట్ టైప్స్ ఆఫ్ అష్టాంగ యోగా దేర్ ఆర్ ఎయిట్ టైప్స్ ఆఫ్ సాధనాస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఇట్.
1: అది కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టికల్ మన నిత్య జీవితంలో ఆచరించవలసినటువంటివి.
0: దో సాధనాస్ రెఫర్ టు ది థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ డే టు డే లైఫ్.
1: ఈ అష్ట విధములైనటువంటి సాధనలు ఎందుకుడను నవ విధమైనటువంటి మార్గాలు ఏర్పడుతూ వచ్చాయి.
0: దీస్ ఎయిట్ టైప్స్ ఆఫ్ సాధన ఆల్సో హ్యావ్ టేకన్ ద ఫార్మ్ నైన్.
1: అయితే ఈనాడు కాలం అధికంగా ఉండటం చేత మరొక బేస్తు వారము ఈ యొక్క నవవిధ సాధనల విషయమై మన శిష్యులు అడుగుతున్నాడు. ఈ నవవిధమైనటువంటి సాధనలు ఎందు కూడాను శ్రవణం, కీర్తనం, విష్ణు శ్రవణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాసనం, స్నేహం, ఆత్మ నివేదనం, వీరంతా కూడాను గొప్ప గొప్ప చక్రవర్తులుగా ఉండినటువంటి వారే దీనిని అనుభవించారు.
0: దిస్ నైన్ పాత్వేస్ హావ్ శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, దాసం, సఖ్యం, ఆత్మ నివేదనం, ఆల్ దీస్ హావ్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ బై ఓన్లీ ది
1: శ్రవణము లోపల పరీక్షిత్ మహారాజు చక్రవర్తి.
0: లిజనింగ్ టు ది గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ ఇట్ ఈస్ పరీక్షిత్ మహారాజ్.
1: కీర్తన లోపల సర్వసంగ పరిత్యాగి అయిపోయి ఏకచక్రాధిపత్యము ఏరినటువంటి అనగా ఆధ్యాత్మిక మార్గములో అతనికంటే మరొకడు సాటి లేనటువంటి యొక్క పేరును నీటుగా సాధించినటువంటి వాడు శుక మహర్షి.
0: ఇన్ సింగింగ్ ది గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ ఇట్ ఈస్ శుక హూ మే బి టేకెన్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్.
1: ఆధ్యాత్మిక రాజ్యానికి చక్రవర్తి ఇతను.
0: హీఈస్ ఎన్ ఎంపరర్ ఆఫ్ ది స్పిరిచువల్.
1: తండ్రి అయినటువంటి యొక్క వ్యాసునికి కూడాను చక్కగా బుద్ధి చెప్పి తీర్చిదిద్దినటువంటి యొక్క గుణశీలుడు.
0: హీఈస్ వన్ విత్ సచ్ సుప్రీం క్యారెక్టర్ హూ టాట్ ది కరెక్ట్ వేస్ ఈవెన్ ఫర్ హిజ్ ఓన్ ఫాదర్ వ్యాస.
1: ఇదే కీర్తనం. ఇంకా విష్ణు స్మరణం, ఇతను కూడాను చక్రవర్తి, అతనే ప్రహ్లాదుడు.
0: ఫర్ విష్ణు స్మరణ మే బి టేకెన్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్.
1: పాదసేవనము జగత్మాత, అదే లక్ష్మి.
0: ఫర్ పాదసేవనం ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ది జగన్మాత లక్ష్మి.
1: అర్చనం, ఈ అర్చనాదిలో పృథు చక్రవర్తి.
0: ఫర్ అర్చనం పృథు చక్రవర్తి మే బి టేకెన్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్.
1: వందనము లోపల అక్రూరుడు.
0: ఇన్ వందనం అక్రూర్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్.
1: దాస్యము లోపల హనుమంతుడు.
0: ఇన్ దాస్యం హనుమాన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్.
1: స్నేహము లోపల అర్జునుడు.
0: ఫర్ స్నేహ అర్జున ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్.
1: ఆత్మ నివేదనములో బలి చక్రవర్తి.
0: ఫర్ ఆత్మ నివేదన కింగ్ బలి మే బి టేకెన్.
1: వీరందరూ కూడా చాలా ఉన్నత స్థాయి నందు ఉన్నటువంటి వారి.
0: ఆల్ దీస్ కింగ్స్ హావ్ ఆక్యుపైడ్.
1: కారణమేమనగా ఇట్టి మహనీయుల యొక్క ఆదర్శమును మానవులు అనుసరించడానికి చక్కని ఇదిగా ఉంటుంటాదనే ఉద్దేశంతో ఈ మహనీయులంతా కూడాను చక్రవర్తులైనప్పటికీ సర్వసంగ పరిత్యాగులైపోయి సర్వేశ్వరి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఒక్కొక్క మార్గం నందు ఒక్కొక్క ఆదర్శ మూర్తులుగా తయారయ్యారు.
0: ఆల్ దీస్ నైన్ పర్సన్స్ హూజ్ నేమ్స్ హావ్ బీన్ మెన్షన్డ్ హావ్ ఆక్యుపైడ్ హైలీ ఎగ్జాల్టెడ్ పొజిషన్ అండ్ ఆఫర్డ్ దెమ్సెల్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అన్ ఆర్డినరీ మ్యాన్ టు ఫాలో. దే దెమ్సెల్స్ అచీవ్డ్ దేర్ గో ది గోల్ ఆఫ్ దేర్.
1: ఈ ఆదర్శాన్ని అనుభవించటం చేతనే, ఆచరించటం చేతనే, అందుకోవటం చేతనే మన యొక్క ప్రభావం అంతా కూడాను అరికట్టుతూ వచ్చారు ప్రజలు.
0: ద పీపుల్ ఆఫ్ దోస్ డేస్ గాట్ సచ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద కింగ్స్ అండ్ దేర్ ఫోర్ దే వర్ ఏబుల్ టు కంట్రోల్ దేర్ ఓన్ మైండ్ అండ్ దేర్ ఓన్ సెన్సెస్.
1: కనుక ఒక్కొక్క చక్రవర్తి ఒక్కొక్క మార్గమునందు ఏ విధంగా అనుభవించాడు అనేటువంటి విషయాన్ని వచ్చే గురువారం చెప్పుకుందాం. ఇది క్రమక్యమైన వీడి నవ విధమైనటువంటి మార్గములు మనం చెప్పుకోవాలంటే కనీసం 2 గంటలైనా పడుతుంది. కనుక ఈనాడు ఈ రాజయోగమును గురించి మీరు యమనియమాదుల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి సాధ్యమైనంత వరకు నువ్వు వర్తించడానికి ప్రయత్నించిన మీ జన్మ సార్థకమే కాక యావత్ దేశమునకు కూడాను ఆదర్శప్రాయులుగా నిరూపిస్తారని, ఆదర్శాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: నెక్స్ట్ థర్స్డే టైమ్ వి కెన్ స్పెండ్ టైమ్ ఆన్ థింకింగ్ అండ్ నోయింగ్ అబౌట్ దీస్ 9 ఎంపరర్స్ హూ హ్యావ్ హెల్డ్ దెమ్సెల్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద 9 పాత్వేస్. బట్ వీ కెన్ జస్ట్ క్లోజ్ టుడేస్ డిస్కోర్స్ విత్ అష్టాంగ యోగా అండ్ ఆల్సో స్వామి హోప్స్ దట్ యూ విల్ అబ్జర్వ్ ఏ ఫ్యూ ఆఫ్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అష్టాంగ యోగా అండ్ హోల్డ్ యువర్ సెల్స్ యాజ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద వరల్డ్ అండ్ హెల్ప్ ద వరల్డ్ అండ్ శాంక్టిఫై యువర్ ఓన్ లైఫ్. Swami is bringing his divine discourse to a close.

ఓం శ్రీ సాయిరాం. శీలమే విద్యకు అంతిమ లక్ష్యమని, సముపార్జించిన విద్యకు పరమార్థం ప్రేమయని ప్రబోధించిన సాయిమాతకు పూర్వ విద్యార్థులు అందరము ప్రేమ సంగీతాంజలి సమర్పించుకొనుచున్నాము. ప్రేమే నా రూపమన్న సాయిమాత కరుణతో వర్షించిన ప్రేమామృతధారలను ఆస్వాదిస్తూ పెరిగిన మేము నేడు ఈ నూతన సంవత్సర ఆరంభ శుభ సందర్భమున ప్రేమతోనూ భక్తితోనూ గాన సుమాలతోనూ అర్చన చేయుచున్నాము.

తమ దర్శన స్పర్శన సంభాషణలతో పాటు తమ సంపోషణలో తమ సామీప్య సాయుధ్యంలో గడచిన మధుర వసంతాలు నిజంగా మేమంతా జీవించిన అమృత ఘడియలు. వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ స్వామి ప్రబోధించిన మార్గాన, స్వామి ఆశించిన విధాన, స్వామి ఆదేశించిన చందాన, తమ జీవితాలను మలచుకునే సత్సంకల్పం కలిగిన సాయి విద్యార్థులే కాకుండా సాయి కుల్వంతాల్లోని అశేష భక్తజనులే కాకుండా అఖండ విశ్వంలోని అనంతకోటి సాయి భక్తుల ప్రయత్నాన్ని అనురక్తితో అమలు అయ్యేలాగున ఆశీర్వదించి మమ్మందరినీ మీ బాటలో నడిపింప ప్రార్థన. బాహ్య ప్రపంచంలో జీవనయాగం సాగిస్తున్న మాకు అనుదినం అనుక్షణం ఇంటా వెంటా జంటా ఉంటూ ఉన్నానని నిదర్శనల సూచిస్తూ తమ ప్రేమసాగరంలో అమృత బిందువులను ఆస్వాదింపచేస్తున్న మా సాయిమాతకు మా అందరి హృదయపూర్వక నమస్సు మా అంజలి.

రామో విగ్రహవాన్ ధర్మ, సాయిరామో విగ్రహవాన్ ప్రేమ. మూర్తీభవించిన ప్రేమస్వరూపుడు సాయిరాముడు. రాముడైనా శ్యాముడైనా శంకరుడైనా దేవి అయినా సర్వదేవతల స్వరూపము మన సాయి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆర్తిగల హృదయములను ఆనందముతో ఆదరించు స్వామిని, ఆదర్శరూపుడైన జగదభిరాముని రూపులో ఆ సాయిరాముని పూర్వ అవతార వైభవాన్ని గానం చేస్తూ మనందరం తరిద్దాం.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, tomorrow onwards, we will resume our regular timings for the evening sessions in Sai Kulwant Hall. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting, followed by bhajans from 5:15 to 6 p.m. The bhajans will conclude with Mangalarti, followed by Bhagwan's Divya Darshan. We will continue with the same timings for the morning sessions in Sai Kulwant Hall, 8 to 9 a.m. Vedam chanting, 9 to 9:30 bhajans, followed by Mangalarti and Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో రేపటి నుండి సాయి కులవంత్ సభామండపంలో సాయంకాలం కార్యక్రమాలు మునుపటి సమయానుసారం జరుగుతాయి. సాయి కులవంత్ సభామండపంలో సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమై 5:15 నుండి 6 వరకు భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభామండపంలో ఉదయం కార్యక్రమం యథావిధిగా 8:00 నుండి 9:00 వరకు వేద పఠనంతో, 9:00 నుండి 9:30 వరకు భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జయ సాయిరాం.

0: So we have now come to the end of the current episode of Radio Sai Bhajan Classroom. We hope you got something out of this program. If you have any queries or comments, as always, you can write to listener@radiosai.org. The sound engineers for this program are Sunil and Abhishek, and the background score was done by another alumnus from Chennai, T.S. Ramakrishnan. We offer this endeavor with humility and love at his lotus feet.
1: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 25th of August 2016 as part of Thursday Live from Prashanthinilam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
3: Bhagwan Sri Satya Sai Baba ne san 1984 ke August aur September mahino ke dauran Srimad Bhagavad Gita par 34 mahatvapurn pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharanon ke madhyam se nirupit karte hain, jo pratyek sadhak ke liye अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 12 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
4: भूमिका। भगवान बाबा अपने इस पीयूष सदृश प्रवचन में अपने युवा छात्रों के बहाने समस्त मानव जाति को सप्रेम सचेत करते हैं। मानव जीवन के दो अत्यंत नैसर्गिक तत्व काम और क्रोध हैं। ये तत्व जितने सहज हैं उतने ही हानिकारक भी। जिनसे मानव परिचित तो है परंतु वह इन बुरे तत्वों को वश में नहीं कर पा रहा है, जिसके दुष्परिणाम इस आधुनिक युग में सर्वत्र स्पष्टतः दिखाई पड़ रहे हैं। स्वामी का स्पष्ट उपदेश है कि इन काम और क्रोध को वश में करने में ही जीवन की सार्थकता है। बाबा कहते हैं कि जिस प्रकार प्रत्येक रोग का निदान संभव है, उसी प्रकार इन रोगों का निदान भी प्रेम और वैराग्य भावनाओं को बढ़ाने और आचरण में रखने में ही है। स्वामी तथ्यों का विश्लेषण सोदाहरण करते हुए सबका मार्ग निर्देशन भी करते हैं। उपदेश स्वामी के प्रेम का संकेत है तो आचरण हम सबका परम धर्म है।
5: कामां क्रोधाय जायते क्रोधं कामं विवर्जनात् कामां क्रोधाय जायते క్రోధము కామము నుండి ఆవిర్భవించింది. కామము సంకల్పము నుండి పుట్టుతుంది. ఏ తర్వాత ఈ కామక్రోధమునకు సంకల్పమునే మూల కారణమని గీతా చెప్పవచ్చు. దారము లేక వస్త్రము ఏ విధముగా కాదు, కామము లేక క్రోధము ఆ విధముగా రూపొందదు.
4: कामात क्रोधो भी जायते क्रोधम कामम विवर्जनात्। क्रोध काम से उत्पन्न होता है, काम संकल्प से जन्मता है। इस प्रकार इन काम और क्रोध का मूल कारण संकल्प ही है, जो गीता का उपदेश है। जिस प्रकार धागे के बिना कपड़ा नहीं है, उसी प्रकार काम के बिना क्रोध भी रूपायित नहीं होता है।
5: కనుక కామ క్రోధమునకు గీతాచార్యుడు అనలం అని ఒక నూతన పేరును పెట్టాడు. అనలం అనగా అగ్ని, దీనికి దహించేటువంటి శక్తి ఉంటుండాలి. అగ్ని దూరం నందు ఉండి కూడా ప్రమాదం కల్పించేటువంటి అవకాశం ఉంటుంటుంది. అలాంటి అగ్ని మన ఎందే మన అంతఃకరణ ఎందే ఉండేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మెలగాలి, జీవితాన్ని ఎన్ని విధమైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
4: గీతాచార్యనే ఇన్ కామ్ ఆర్ క్రోధ్ కో ఏక్ నయా నామ్ అనలం దియా. అనలం కా అర్థ అగ్ని హై, ఇస్మే దహనే కీ శక్తి హై. దూర్ మే రహనే పర్ భీ అగ్ని సే ఖతరా ఉత్పన్న హో సక్తా హై. ఐసీ అగ్ని కే హమమే హమారే అంతఃకరణ మే హీ రహనే పర్ హమే కితనీ సతర్కతా కే సాథ్ వ్యవహార్ కర్నా చాహియే. అతః ఛాత్రో కో అవగత హోనా చాహియే కే జీవన్ కా ఉపయోగ్ కితనీ సతర్కతా కే సాథ్ కర్నా చాహియే.
5: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వముని నిర్మూలంగా ఉంచి దివ్యత్వమును అణగదొక్కి దానవత్వంలో ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి జరుపుతుంది. ఈ కామమునకు ఒక విధమైనటువంటి యొక్క తృప్తి అనేటువంటిది లేదు. అనలం అనగా మరొక అర్థం కూడా ఉంటుండాలి, చాలదు అని ఒక అర్థం.
4: యహ్ అగ్నితత్వ మానవతా కా నిర్మూలన్ కర్, దివ్యతా కో దబాకర్ దానవతా మే ప్రవిష్ట కరానే మే బహుత్ జోర్ లగాతా హై. కామ్ మే సంతుష్టి హీ నహీ హై. అనలం కా ఏక్ ఔర్ అర్థ భీ హై, కాఫీ నహీ హై.
5: అగ్ని కి ఎన్ని విధములైనటువంటి యొక్క తైలం పోసిన కర్రలు వేసిన ఇది చాలదు అనేటువంటి తృప్తి యొక్క స్థితికి రాదు. అలం అనగా తృప్తి అని, అలము కానటువంటిదే అనలం, అనగా తృప్తి కానటువంటిదే ఈ యొక్క అసంతృప్తి.
4: అగ్ని మే జితనా భీ తేల్ క్యో నా డాలే, కితనీ హీ లకడియా క్యో నా డాలే, పరంతు యహ బస్ కాఫీ హై కహనే కీ స్థితి కో ప్రాప్త నహీ కర్తా హై. అలం కా అర్థ సంతుష్టి హై, జో అలం నహీ హై వహీ అనలం హై. అర్థాత్ జో సంతుష్టి నహీ హై వహీ అసంతుష్టి హై.
5: జగత్తులో అనేక విధమైనటువంటి మంటలు ఉంటున్నవి, ఈ మంటలకు ఒక విధమైనటువంటి హక్కులు ఉంటున్నవి. కొన్ని మంటలు కొన్ని గంటలలో ఆరిపోతుంది, మరికొన్ని మంటలు కొన్ని దినముల వరకు ఉంటుంది. అంతకంటే అధికంగా ఇవి ఉండుటకు వీలు కాదు. కారణమేమనగా నస్తేయో ఏమో విన, ప్రతి పదార్థములకు దృశ్యకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుండాలి.
4: సంసార మే కై ప్రకార్ కీ ఆగ్ హై, ఇస్ ఆగ్ కీ సీమాయే భీ హై. కుచ్ ఆగ్ కుచ్ ఘంటో మే హీ బుజ్ జాతీ హై ఔర్ కుచ్ ఆగ్ కుచ్ దినో తక్ ప్రజ్వలిత్ రహతీ హై. ఇస్సే అధిక్ రహనే కీ సంభావనా నహీ హై, క్యోంకీ ఇస్ దృశ్య కల్పిత జగత్ మే ప్రత్యేక్ పదార్థ కే లియే ఏక్ నియమ్ హై.
5: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైన స్థితిని పొందేటువంటి అధికారం లేదు. వస్తువులు కాని వ్యక్తులు కాని ఈ కర్మ ప్రవాహంలో నిరంతరము కొట్టుకుని పోయేటువంటి యొక్క పదార్థము లేదు. ఒకదానిని ఒకటి రక్షించేటువంటి అధికారం కూడా లేదు. తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిగా ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
4: ఐసీ వస్తువు కే లియే ఇస్ నియమ్ సే పరే కీ స్థితి కో పానే కా అధికార్ నహీ హై. చాహే వస్తు హో యా వ్యక్తి, సభీ ఇస్ కర్మ కే ప్రవాహ మే నిరంతర బహే జానే వాలే పదార్థ హీ హై. పరస్పర్ ఏక్ దూసరే కో బచానే కా అధికార్ భీ నహీ హై. స్వయం జబ్ బహ జానే కీ స్థితి మే హై తబ్ బహతే జానే వాలే దూసరే పదార్థ కో బచానే కా అధికార్ ఇస్ బహ జానే వాలే పదార్థ కో నహీ రహేగా.
5: అదే విధముగానే ఈ అగ్ని యొక్క వేడికి కాని తన యొక్క శక్తికి కాని ఒక హత్తులు ఉంటుండవి. అయితే కామక్రోధములనేటువంటి అగ్నికి ఏమాత్రము ఒక హద్దు కాని ఒక నియమం కాని ఒక గమ్యము కాని లేదు. ఎన్ని విధములు అనుభవించినప్పటికీ ఇంకనూ అనుభవించాలనేటువంటి యొక్క భ్రాంతి కలుగుతూ వస్తుంటుంది.
4: ఇసీ ప్రకార్ इस आग की गर्मी अथवा उसकी शक्ति की कुछ सीमाएं हैं, परंतु काम और क्रोध रूपी अग्नि के कोई सीमा अथवा नियम अथवा लक्ष्य नहीं है। कितनी ही प्रकार से अनुभव क्यों न प्राप्त करें, परंतु और भी अनुभव पाने का भ्रम बना ही रहता है।
5: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి, వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి? వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు. గీతాచార్యుల యొక్క ప్రబోధయందు ప్రేమతో క్రోధమును జయించు, వైరాగ్యముచే కామమును జయించు.
4: ఫిర్ ఇన్హే వశ్ మే కర్నే కా మార్గ్ క్యా హై, ఇన్ పర్ విజయ పానే కే ఉపాయ క్యా హై, ఇస్కే భీ అనేక్ మార్గ్ యా ఉపాయ హై. गीताचार्य का उपदेश है कि प्रेम से क्रोध पर विजय पाओ, वैराग्य से काम पर विजय पाओ.
5: प्रेम उन्न चोट द्वेष उंडदु, द्वेष लेनप्पुडु क्रोधम अनेटुवंटि प्रवेशिंचदु. कनुकने प्रेमनु मनं अभिवृद्धि गामिंचुकुन्नप्पुडु द्वेषमुनिकि एमात्रं कूडा अवकाशं उंडदु. साधकुडैनटुवंटि वारिकि प्रेमनु हृदयस्थायंदु प्रतिष्ठिंप चेसुकोवालि.
4: जहां प्रेम होगा वहां द्वेष नहीं होगा, जब द्वेष ही नहीं होगा तब क्रोध के प्रवेश करने का अवसर ही नहीं होगा. प्रेम को बढ़ाने पर द्वेष के लिए रत्ती भर भी अवसर नहीं होगा. इसलिए साधक को हृदय के स्तर पर प्रेम को प्रतिष्ठित करना चाहिए.
5: मन हृदय सिंगल सोफा డబ్బు సోఫా కాదు, రెండు చీరలతో కూడినటువంటిది కాదు. అయితే ఈ యొక్క స్థానమును కూడాను ఎవరికో ఒకరికి మాత్రమే ఇది స్వాధీనపరచుకున్నట్టుగా ఒక అధికారం ఉండదు, కానీ అందరికీ ఇందులో ప్రవేశించట అధికారం ఉండదు. ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడాను అందులో ప్రవేశింపు చేసుకోవడానికి కూడాను సాధ్యం కాదు.
4: మేనే అనేకో బార్ బతాయా హై, హమారా హృదయ एक सिंगल सोफा है, डबल सोफा नहीं है. इसे किसी एक के ही अधीन करने का अधिकार है, सबको इसमें प्रवेश करने का अधिकार नहीं है. एक एक बार एक एक को इसमें प्रविष्ट कराना भी संभव नहीं है.
5: मत भक्त यत्र गायन्ति तत्र तिष्ठामि नारद, तिष्ठामि आ कुर्ची पर ओकर कुर्चुन तर्वात मरकु अंदुलो कुर्चोडानिकि साध्यं कादु कदा. इदि तिष्ठामि, ఇది వశాన్ని కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇందులో ప్రతిష్ట అయిపోతుంది. కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వములకు, ఒక్క భావములకు, ఒక్క ప్రేమతత్వమున మాత్రమే ఇందులో ప్రవేశమివ్వాలి.
4: మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద, ఉస్ కుర్సీ పర్ ఏక్ కే బైఠ్ జానే కే బాద్ दूसरे के लिए बैठना संभव नहीं है ना. यह तिष्ठामी है, वसामी नहीं है. यहां मात्र निवास करना नहीं बल्कि प्रतिष्ठित हो गया है. अतः साधक को हृदय के स्तर पर एक ही शक्ति को, एक ही तत्व को, एक ही भाव को और एक ही प्रेम तत्व को इसमें प्रवेश होने देना चाहिए.
5: ఇది మ్యూజికల్ చైర్ కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. కనుక ఈ యొక్క ప్రేమ చేతనే క్రోధమును సాధించాలనుకున్నప్పుడు ప్రేమకు ఒక విధమైనటువంటి ప్రధాన స్థానం ఇచ్చి ఇది ఒక శాశ్వతమైనటువంటి రీతిగా రూపొందింప చేసుకోవాలి. ప్రేమ ఎన్ని దోషములనైనా కొన్ని తప్పులనైనా సవరించుకొని క్షమించుకొని దాన్ని అనుగ్రహించడానికి ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
4: उसे इस सत्य से अवगत होना चाहिए कि यह म्यूजिकल चेयर नहीं है. प्रेम के सहारे ही क्रोध पर विजय पाना चाहते हैं तो प्रेम को प्रधान स्थान देना चाहिए. प्रेम के लिए कितने ही दोषों, कितनी ही भूलों को क्षमा कर अनुग्रह प्रदान करना संभव है. प्रेम में ऐसा गुण होता है.
5: प्रेम युक्तियों के गुण उठूंगा giving and forgiving. Self lives by getting and forgetting. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ స్వార్థం ఉండదు, ఎక్కడ స్వార్థం ఉన్నదో అక్కడ ప్రేమ ఉండదు. ప్రేమ చేత సాధించలేనటువంటి స్త్రీ ఈ జగత్తునందు ఏమాత్రం కూడాను లేదు. ప్రేమతో ఏమైనా కూడాను సాధించవచ్చును. కనుక మనం క్రోధమును సాధించవాలన్నా ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
4: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్. జహా ప్రేమ హోతా హై వహా స్వార్థ నహీ హోతా హై. జహా స్వార్థ హోతా హై వహా ప్రేమ నహీ హోతా హై. ఇస్ జగత్ మే ప్రేమ కే లియే అసాధ్య కుచ్ భీ నహీ హై. ప్రేమ సే కుచ్ భీ సంభవ హై. యది హమ్ క్రోధ పర్ విజయ పానా చాహతే హై తో హమే ప్రేమ కో బఢానా చాహియే.
5: దీనికి మరొక ఉపాయం కూడా లేకపోలేదు. ఎవరు నీ హృదయస్థాయి అయి ఎవరు నీ హృదయాంతరాయి అయి ఉంటున్నాడో అదే హృదయేశ్వరుడు సర్వుని యొక్క హృదయం నందు కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరులను ద్వేషించుట కానీ ఇతరులపైన కోపంను సాధించుట కానీ అవకాశం ఉండదు. నీ హృదయవాసే సర్వుల యొక్క హృదయవాసిగా కూడా ఉంటాను.
4: इसके लिए एक अन्य उपाय भी है. तुम्हें इस सत्य को समझना चाहिए कि जो तुम्हारा हृदयवासी है, जो तुम्हारा हृदयांतर्यामी बना हुआ है, वह हृदयेश्वर सभी लोगों के हृदयों में भी है. तब दूसरों से द्वेष करने और दूसरों पर क्रोध करने का अवसर ही नहीं रहेगा. तुम्हारा हृदयवासी ही సభీ లోగోకా హృదయవాసీ బనా హువా హై.
5: ఈశావాస్యం విదం సర్వం. అందరి హృదయం నందు వాసం చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరొకరిని ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. కనుకనే ప్రప్రథమంలో మనము ప్రేమను సాధించాలి.
4: ఈశావాస్యం ఇదం సర్వం. జబ్ సభీ కే హృదయో మే వాస్ కర్నే వాలా एक ही हो तब दूसरों से द्वेष करने या तिरस्कार करने का जरा भी अवसर नहीं होगा. अतः सबसे पहले हमें प्रेम को प्राप्त करना चाहिए.
5: प्रेम मन आलोचन में चेरी अभी सत्य प्रेम ने मन आचरण में प्रवेश धर्म अदे प्रेम అర్థం చేసుకున్నప్పుడు శాంతిని పొందుతుంది. ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
4: ప్రేమ జబ్ హమారే విచారో మే సమాతా హై తబ్ వహ సత్య హోతా హై. యహీ ప్రేమ జబ్ హమారే ఆచరణ మే ప్రవేశ్ కర్తా హై తబ్ వహ ధర్మ హోతా హై. వహీ ప్రేమ జబ్ సమ్జా జాతా హై तब वह शांति में रूपायित होता है और यही प्रेम जब हमारे चिंतन में समाता है तब वह अहिंसा होता है.
5: कंकनी प्रेम ने सत्यम प्रेम ने शांति प्रेम ने धर्म प्रेम ने अहिंसा ये नालगंटी अंदर अंतर प्रवाह का ఉండేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే. కనుక అన్నింటి ఎందుకును ప్రధానమైనటువంటి ప్రమాణమైనటువంటి యొక్క తత్వము ప్రేమ తత్వం. కనుకనే ప్రతి సాధకుడు కాని మానవుడు కాని ప్రేమను అభివృద్ధి పరచుకున్నట్టు తగిన కృషి చేయాలి.
4: ఇసీలియే ప్రేమ హీ సత్య హై, ప్రేమ హీ శాంతి హై, ప్రేమ హీ ధర్మ హై ఔర్ ప్రేమ హీ అహింసా హై. ఇన్ చారో మే ప్రేమ హీ అంతర్వాహిని కే రూప్ మే రహతా హై. ఇన్ సభీ మే ప్రధాన ఔర్ ప్రామాణిక తత్వ ప్రేమ హీ హై. అతః ప్రత్యేక సాధక కో ప్రత్యేక మానవ కో ఇస్ ప్రేమ కో బఢానే కే లియే ఆవశ్యక ఉపక్రమ కర్నే చాహియే.
5: ప్రేమనే లేకుండినా సత్యమే లేదు. ప్రేమనే లేకుండినా శాంతియే కలగదు. ప్రేమనే లేకుండినా ధర్మ ప్రవృత్తియే అభివృద్ధి కాదు. అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను. మనము భుజించేటువంటి యొక్క మధుర పదార్థమును మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబ్, కీరు ఇత్యాదిని అనేక పదార్థములు మనం వండుకుంటుంటాం. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే. అన్నింటి అందు ఉండేటువంటి మధుర పదార్థము చక్కెర మాత్రమే. అదేవిధంగానే ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందుకూడను సర్వ పదములు ఎందుకూడను అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
4: ప్రేమ నహీ హై तो सत्य भी नहीं है, प्रेम नहीं है तो शांति प्राप्त नहीं हो।
5: अभिवृद्धि का అనేక పర్యాయములు చెల్లెలకు చెబుతుంటాను. మనము భుజించేటువంటి యొక్క మధుర పదార్థమును మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ

0: तो सत्य भी नहीं है। प्रेम नहीं है तो शांति प्राप्त नहीं होगी, प्रेम नहीं है तो धार्मिक प्रवृत्ति नहीं बढ़ेगी। कई बार मैं बच्चों को बताता रहता हूं कि हम मैसूर पाक, गुलाब जामुन, जलेबी, पेड़ा, मिठाई, बर्फी, खीर जैसे अनेक प्रकार के मीठे पदार्थ बना रहे हैं। इन सभी में शक्कर ही प्रधान है। सभी में जो मीठा पदार्थ है वह शक्कर ही है। इसी प्रकार प्रेम रूपी मधुर पदार्थ ही सभी क्रियाओं में अंतर्वाहिनी के रूप में है, अंतः शक्ति के रूप में है।
1: ఇదే నిజమైనటువంటి దివ్య శక్తి, ఇదే దైవ శక్తి, కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: यही सच्ची दिव्य शक्ति है, यही दैवी शक्ति है, इसीलिए लव इज गॉड, लिव इन लव।
1: ఈ యొక్క ప్రేమ చేత మనం కోదమును సులభంగా సాధించటకు సాధ్యమవుతుంది. కోదము ఎన్ని విధమైనటువంటి బాధలైనా కలిగిస్తుంది, ఎన్ని విధమైనటువంటి కష్టములకైనా గురి చేస్తుంది, తన యొక్క గౌరవ మర్యాదలు కూడా మంట కలుపుకుంటుంది, మానవత్వాన్ని విస్మరిస్తుంది.
0: इस प्रेम के सहारे ही सरलता से क्रोध पर विजय पाई जा सकती है। क्रोध अनेक प्रकार के दुख देता है, अनेक प्रकार के कष्ट पहुंचाता है, मान मर्यादा को विनष्ट कर देता है, मानवता को भुला देता है।
1: सूक्ष्म स्वरूप मन प्रवेशिस्तुंदि, अदि क्रमक्रमेण जीवितानंत आवरिस्तुंदि, प्रवेशिंचे समयलो కూర్చోటానికి చోటు ఇవ్వమని ప్రార్థిస్తుంది. గివ్ మీ రూమ్ టు సీ డౌన్, ఐ కెన్ మేక్ రూమ్ టు లై డౌన్ అంటుంది. నేను మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే క్రమక్రమేణా పండుకోవటానికి నేనే చూసుకుంటానంటుంది.
0: यह अत्यंत सूक्ष्म रूप में हम में प्रवेश करता है और धीरे धीरे पूरे जीवन में व्याप्त हो जाता है। यह प्रवेश करते समय बैठने के लिए जगह देने की प्रार्थना करता है। वह कहता है, गिव मी प्लेस टू सिट डाउन, आई कैन मेक रूम टू लाई डाउन, अर्थात बैठने के लिए जगह देने पर धीरे धीरे सोने की भी जगह वहीं बना लेता है।
1: కనుక మనము ఇలాంటి దుర్మార్గమైనటువంటి మన జీవితములకి ప్రమాదం కలిగించేటువంటి ఇలాంటి శక్తులకు కాని ఇలాంటి వ్యక్తులకు కాని హృదయంలో స్థానం ఇవ్వకూడదు. ఈ క్రోధమునకు సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టింది మా ఇది తిరిగి వదిలించుకోవటం చాలా కష్టం. నయా పైసా ఇచ్చి దీనితో మనం స్నేహం చేస్తే 40 వేలు ఇచ్చినా కూడా దీంతో వదులుకోవటానికి వీలు కాదు. కనుక
0: अतः हमारे जीवन के लिए खतरा लाने वाली ऐसी दुष्ट शक्तियों अथवा व्यक्तियों को हमारे हृदय में स्थान नहीं देना चाहिए। एक बार यदि क्रोध को प्रवेश करने दिया जाए तो उससे पीछा छुड़ाना अत्यंत कठिन है। एक पैसा देकर यदि इससे दोस्ती करें तो 40,000 देकर भी इससे छुटकारा नहीं पाया जा सकता है। अतः ऐसे क्रोध को अवसर देना ही नहीं चाहिए।
1: क्रोध ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి లోపల కారు నిలిచే ముందుగా హెడ్ లైట్స్ కొంచెం రెడ్ కలర్ అనగా ఎరుపు కలర్ నిస్తుంటాయి. అదే విధంగానే క్రోధం వచ్చే పూర్వము మన కన్నులు కొంచెం ఎర్రబడతాయి, వెతుకులు అదురుతాయి, దేహమంతా వేడెక్కుతుంది. ఈ పరిస్థితిని మొదలే గుర్తించి క్రమక్రమేణ ఆ స్థానమును వదలి నీవు ఏకాంతంగా కూర్చో.
0: జిస్ ప్రకార్ కార్ కే రుక్నే సే పహలే ఉస్కే హెడ్ లైట్స్ కే రంగ్ జరా లాల్ హోతే హై, ఉసీ ప్రకార్ క్రోధ కే ఆనే సే పహలే ఆంఖే భీ కుచ్ లాల్ హో జాతీ హై, హోంఠ్ కాంపనే లగ్తే హై, శరీర్ గరమ్ హో జాతా హై. అతః ఆరంభ మే హీ ఐసీ స్థితి సే अवगत होकर धीरे धीरे उस स्थान को छोड़कर तुम एकांत में बैठो.
1: నిన్న చెప్పినట్టుగా తక్షణమే నీవు చల్లిన స్నానమైనా చేయి. కారణమేమనగా ఈ క్రోధము వాక్రూపంలో ప్రవేశించినప్పుడు ఇది ఎన్ని విధములైనటువంటి ప్రమాదములకైనా ఇది సిద్ధమవుతుంది. కనుకని అనుఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తుంది. సత్యమును కూడాను ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను

0: ఉద్వేగంగా ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదే విధంగానే ఇతరులు మనము అహితం చేయటం గాని అప్రీతితో వాళ్ళను అనుభవించటం గాని ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
1: కల్ జసే బతాయా గయా తుమ్ ఠండే పానీసే నహావ్, జబ్ యహ్ క్రోధ్ శబ్దో మే ప్రవేశ్ కర్తా హై తబ్ నజానే కితనే హీ ఖతరే మూల్ లాతా హై. అతః అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చయత్ కహా గయా హై. సత్య కో భీ ప్రియ ఏవం హితకారీ హోనా చాహియే, ఉద్వేగపూర్ణ నహీ హోనా చాహియే, అప్రియ నహీ హోనా చాహియే, అహితకారీ నహీ హోనా చాహియే.
0: కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకుంటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. రెండవది కామం. ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం పూనాలి. వైరాగ్యం అనగా ఆరుబిడ్డలను వదలి అరణ్యము చేరటం కాదు, ఆస్తిపాస్తులు వదలి మనం సన్యాసిత్వం స్వీకరించటం కాదు.
1: అత సబ్సే పెహలే ఇస్ క్రోధ్ కో వశ్ మే కర్నే కే లియే హమే ప్రేమ్ కో బఢానా చాహియే. దూసరా కామ్ హై, ఇస్ కామ్ పర్ విజయ పానే కే లియే వైరాగ్య కో అపనానా చాహియే. వైరాగ్య కా అర్థ పత్నీ ఔర్ సంతాన్ కో త్యాగ కర్ జంగల్ కో జానా నహీ హై, ధన్ సంపత్తి కో త్యాగ కర్ సన్యాస్ గ్రహణ కర్నా నహీ హై.
0: వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం. ఉంటుంది ఈ సాంసారిక జీవితం అనుభవిస్తూ ప్రాపంచికమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థములందు ఉండేటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
1: వస్తుకే దోషసే అవగత హోతే హీ సహజమే హీ హమ్ ఉస్ వస్తు కా త్యాగ కర్ దేతే హై. గృహస్థ బనే రహకర్ సాంసారిక జీవన్ కా అనుభవ కర్తే హువే, సాంసారిక కర్మో కా ఆచరణ కర్తే హువే, ప్రత్యేక పదార్థ మే నిహిత దోష సే అవగత హోతే హువే ఉస్ పదార్థ కో స్వీకార్ న కర్నా హీ వైరాగ్య హై.
0: మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని ఆహారములు ఉంటాయి, పంచపక్ష పదార్థములను కూడా మన తట్టలో ఒడ్డించుకుని భుజించుటకు సిద్ధంగా ఉంటున్నాం. అయితే ఈ పదార్థములు మనకు చాలా ఇష్టమైనటువంటివి. తక్షణమే వంటవాడు వచ్చి అయ్యా భుజించకండి, ఈ పదార్థములు తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు. అన్న తక్షణమే ఎంత ఇష్టమైన పదార్థములైనా కూడా తాను విసర్జిస్తాడు. పదార్థం యొక్క దోషమును గుర్తించిన తర్వాత ఎట్టి పదార్థమైనా వాడు స్వీకరించటకు ముందుకు రాడు.
1: कुछ पसंदीदा व्यंजन होते हैं, स्वादिष्ट व्यंजन तश्तरी में खाने के लिए तैयार रखे हुए हैं, ये सभी व्यंजन हमें अत्यंत प्रिय हैं। इतने में रसोइया आकर कहता है कि सरकार इसे मत खाइए, इसमें एक कीड़ा पड़ गया है। इसे सुनते ही व्यंजन चाहे कितने भी पसंदीदा क्यों न हो व्यक्ति उन्हें तुरंत त्याग देता है। पदार्थ के दोष से अवगत होते ही उस पदार्थ को స్వీకార్ కర్నే కే లియే ఆగే నహీ ఆతా హై.
0: అదే విధముగానే ఈ జగత్తంతయును అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తులందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందునది, శిథిలమై ఉన్నది, క్షీణించున్నది అనేటువంటి దోషములు మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమిడితమైనటువంటి
1: इसी प्रकार यह समस्त जगत अनित्यम असुखम लोकमिमम प्राप्य भजस्वमाम, इस जगत में सब कुछ परिवर्तनशील ही है, शिथिल होने वाला है, क्षीण होने वाला है। इस तथ्य से अवगत होने पर इस अनित्य और दोषपूर्ण जीवन में रुचि कम हो जाएगी.
0: రోగ నివారణకై భుజించేటువంటి ఆహారములు నేను భోగములు కానే, ఆకలి రోగానికి అనుభవించేటువంటి అన్నమంతా భోగమవుతుందా? ఇది కేవలం ఒక రోగములకు సంబంధించినటువంటి ఔషధమే. అయితే కొంతమంది ఔషధాన్ని కూడా మధురమైన ఔషధాన్ని సేవించాలని ఆశిస్తుంటారు. అదే విధంగా ఈ ఆకలి అనేటువంటి రోగానికి రుచికరమైన యొక్క మందు అనేటువంటి అన్నం కావాలని ఆశిస్తుంటారు.
1: रोग निदान के लिए खाए जाने वाले व्यंजन भोग नहीं हो सकते हैं। भूख रूपी रोग निदान हेतु खाए जाने वाले व्यंजन क्या भोग होंगे? यह एक रोग से संबंधित औषधि ही है। कुछ लोग मधुर औषधि का सेवन करना चाहते हैं, इसी प्रकार कुछ लोग भूख रूपी इस रोग के लिए स्वादिष्ट औषधि रूपी अन्न की अपेक्षा करते हैं।
0: जगत अनुभवे प्रति विषय कानी प्रति भोगम कानी मन ओक रोग निवारण कई सेवे मंदू भाव जगत् मन अनेक विधम सुखशा तो भोग भाग्यु जीवित मन भावस्ट का मन भोगम का विश्वसीस्ट का निजम का भोगम का
1: अतः इस जगत में जिस किसी विषय या भोग का उपभोग करते हैं उसे रोग के निदान हेतु ली जाने वाली औषधियां ही माननी चाहिए। हम कल्पना करते हैं कि इस जगत में सुख शांति और भोग सौभाग्य से जीवन बिता रहे हैं, इन्हें हम भोग मान रहे हैं, परंतु ये यथार्थ में भोग नहीं हो सकते हैं। आगे चलकर इनका प्रतिफलन रोगों के रूप में अनेक प्रकार से कष्ट देता है।
0: ఒక మహావృక్షము శాఖోపశాఖలతో పరపుష్పములతో చూచుటకు చాలా అందముగా ఆకర్షణీయముగా ఉంటుంటాయి. ఉన్నట్టు ఉండి ఒక దినము లోపల చెట్టంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి. దీనికి నీరు తక్కువయ్యా కాదు, లేక ఎరువు తక్కువయ్యా కాదు, ఈ దేనిలో వేరు పురుగు చేరికొట్టింది.
1: ఏక్ మహావృక్ష అనేక శాఖాఓ ఫలో ఔర్ పుష్పో సే యుక్త్ దేఖనే మే అత్యంత సుందర్ ఔర్ ఆకర్షక్ లగ్తా హై. అచానక్ ఏక్ హీ దిన్ మే పూరా వృక్ష కుమ్లా జాతా హై, ఫూల్ ఝర్ జాతే హై. క్యా పానీ కీ కమీ హై? నహీ. క్యా ఖాద్ కీ కమీ హై? नहीं, बल्कि इसकी जड़ में कीड़ा लग गया है।
0: वेरु पुरुगु चेरी वृक्षम्मु चड़गोट्टु, चीड़ पुरुगु चेरी चेट्टु चड़चु. अदे विधंगाने मनको काम क्रोधमनेटुवंटिवि वेरु पुरुगु लोपल चेरिनप्पटिकी मनं एन्नि भोग भाग्यमुल्लो उंडिनप्पटिकी ओकानोक दिनमुनकु ई इंडु कोल्पोतां. प्रपंचमुलो धनवंतुडु చాలా గొప్పవాడుగా మనం భావిస్తున్నాం, కానీ ఆధ్యాత్మిక మార్గంలో ధనము గొప్పది కాదు, ధనము కంటే దానమే గొప్పది అన్నారు. దానమే చేయకుండిన ధనమునకు విలువే లేదు అన్నారు.
1: వృక్ష వినష్ట హోతా జడకే కీడో సే, పేడ్ వినష్ట హోతా దీమక్ సే. ఇసీ ప్రకార్ జబ్ కామ్ ఔర్ క్రోధ రూపీ కీడే ఔర్ దీమక్ లగ్ జాతే హై తబ్ చాహే కితనీ హీ ధన సంపత్తి సే భర్పూర్ క్యో న రహే, परंतु सब विनष्ट हो जाते हैं। संसार में हम धनवान को बहुत महान मान रहे हैं, परंतु आध्यात्मिक मार्ग में धन का महत्व नहीं है, धन की तुलना में दान ही महान है। यह भी कहा गया है कि दान के बिना धन का कोई मूल्य ही नहीं है।
0: धर्म రెండవ వారసుడు ప్రభుత్వం, మూడవ వారసుడు దొంగ, నాలుగవ వారసుడు అగ్ని. మొట్టమొదటి అన్ని విధముల అధికారి అయినటువంటి యొక్క మొదటి పుత్రుడైనటువంటి ధర్మమనే వారసునకు ఈ ధనమును అందించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు. ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి దొంగలు కూడాను ఆనందిస్తారు, ధర్మము చేసేటువంటి యొక్క ప్రభువును చూచి ప్రభుత్వం కూడాను ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ ఇస్తుంది, ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి అగ్ని కూడా భయపడుతుంది.
1: ధన్ కే చార్ విరాస్తి హోతే హై. పహలా విరాస్తి ధర్మ హై, దూసరా విరాస్తి సర్కార్ హై, తీసరా విరాస్తి చోర్ హై, ఔర్ చౌథా విరాస్తి అగ్ని హై. పహలే విరాస్తి ధర్మ కో ధన్ దియే జానే పర్ అన్య తీన్ ఇస్కే విరోధి నహీ హోతే హై. దాన్ కర్నే వాలో కో దేఖకర్ चोर भी आनंदित होते हैं, दान करने वाले को सरकार भी आयकर में छूट देती है, दान करने वाले को देखकर अग्नि भी डरता है.
0: धर्म वारस को दान मुगर दा అంగీకరించి ఏ విధమైనటువంటి ఒక తొందరను చేయకుండా దీనిని కాపాడుకుంటూ వస్తాడు. ధనం ఉండి కూడాను దానం చేయనటువంటి వారిని చూచి దొంగకు కూడాను దీనిపైన కన్ను పడుతుంది. ప్రభుత్వములకు వీరిపైన ఒక విధమైనటువంటి ఏదో విధమైనటువంటి దీంట్లో రైడ్ చేసి దాన్ని లాక్కోవాలని చూస్తారు. ఇంకా ఏది ఈ ఇరువురు కూడాను మర్చిపోయినారంటే అగ్నేన ఏదో ఒక అకస్మాత్తుగా వచ్చి దీన్నంతా పసరం చేస్తుంది. కనుక ధనము గొప్పది కాదు, ధనముల కంటే దానమే గొప్పది అని నిర్ణయించింది గీత.
1: జబ్ ధర్మరూపీ విరాసతి కో దాన్ దియా జాతా హై తబ్ అన్య తీనో ఇసే స్వీకార్ కర్ కిసి ప్రకార్ కి జల్దీ న కర్తే హువే ఇస్కి రక్షా కర్తే హై. ధన్ కే హోతే హువే భీ జో దాన్ నహీ కర్తా హై ఉస్ పర్ చోర్ కి ఆంఖ్ గడీ రహతీ హై. సర్కార్ భీ కిసి న కిసి ప్రకార్ రేడ్ కర్కే ధన్ ఛీన్ లేనా చాహతీ హై. యది యే దోనో భూల్ భీ జాయే తో అచానక్ అగ్ని ఆకర్ సబ్ భస్మ కర్ డాల్తీ హై. అతః ధన్ మహాన్ నహీ హై. గీతా నే నిర్ణయ కియా కి ధన్ కి అపేక్షా దాన్ హీ మహాన్ హై.
0: రెండవది వాక్కు. ఈ వాక్కు కంటే హృదయం చాలా గొప్పది అని నిర్ణయించింది. వాక్కు ఉండవచ్చు కానీ అందులో సత్యమే లేకపోతే ఆ వ్యక్తికి విలువ కూడా ఉండదు. కనుక వాక్కు ఉండి కూడాను వ్యక్తికి విలువ లేదు. వాక్కులో సత్యమును మాత్రమే వినియోగపరిచినప్పుడు సత్య ప్రవర్తమైనటువంటి వాక్కులు ఏమైనా ముడివినప్పుడు ఈ యొక్క వ్యక్తికి కూడాను విలువ ఎక్కుతుంది. కనుక వాక్కు కంటే సత్యము చాలా విలువైనదని కూడాను నిర్ణయించింది గీత.
1: దూసరా వాక్ అర్థాత్ వాణి హై. ఇస్ వాక్ కి అపేక్షా రితం హీ మహాన్ హై. వాక్ హోనా చాహియే పరంతు యది ఉస్మే సత్య న హో తో ఉస్ వ్యక్తి కా కోయి మహత్వ హీ నహీ రహేగా. అతః వాక్ కే హోతే హువే భీ వ్యక్తి కా కోయి మహత్వ నహీ హై. వాక్ మే సత్య కా ఉపయోగ్ కర్నే పర్ హీ వ్యక్తి కా మహత్వ బఢతా హై. అతః గీతా నే నిర్ణయ కియా కె వాక్ కి అపేక్షా సత్య హీ మహత్వపూర్ణ హై.
0: ఇంకా ఆయువు కంటేను కీర్తి చాలా గొప్పది అన్నాడు. కీర్తి లేనటువంటి ఆయువు వ్యర్థము. ఇలాంటి వారి వల్ల తిండికి చేటు భూమికి బరువు. సత్కీర్తిని ఆర్జించాలి, అప్పుడే మానవత్వములకు ఒక శోభ. మనిషి పేరును పొందాలి, మంచిగా ఉండి మంచి పనులు చేసి మంచి తలంపులతో మంచి దృష్టితో మంచిగా జీవించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నారు.
1: యహ భీ కహా కె ఆయు కి అపేక్షా యశ్ హీ మహాన్ హై. యశ్ రహిత ఆయు వ్యర్థ హీ హై. ఐసే లోగోం కా భోజన్ వ్యర్థ ఔర్ జీవన్ ధర్తీ కే లియే బోజ్ హై. సత్కీర్తి ప్రాప్త్ కర్నీ చాహియే, యహీ మానవతా కీ శోభా హై. అచ్చా నామ్ కమానా చాహియే, అచ్చీ తరహ సే రహతే హువే, అచ్చే కార్య కర్తే హువే, అచ్చే విచారోం ఔర్ అచ్చీ దృష్టి రఖతే హువే అచ్చా జీవన్ యాపన్ కర్నా హీ మానవ కా కర్తవ్య హై.
0: కనుక చెడ్డ పేరునికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. కాకి ఒకచు కలగాలము తిరుగక హంసవై క్షణమి ఆడుమురా అన్న. మనం మంచి పేరుతో మంచి కీర్తితో మనం రెండు నిమిషములు హంసవలే ఉండినా కూడా చాలు, అతన్ని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత.
1: బురే నామ్ కే లియే జరా భీ అవసర్ నహీ దేనా చాహియే. అతః కౌవే కి భాంతి దీర్ఘ జీవన్ పానే కి అపేక్షా హంస్ కి భాంతి క్షణభర్ రహో. అచ్చే నామ్ ఔర్ సత్కీర్తి సే హంస్ కి భాంతి దో క్షణ జీవన్ బితానా హీ కాఫీ హై. ఐసే వ్యక్తి కో హీ గీతా పరమ హంస్ కహతీ హై.
0: ఇంకా దేహం. ఈ దేహము కంటే సత్కర్మలు చాలా అవసరము అన్నాడు. పరోపకారమైనటువంటి దేహము ప్రయోజనం కానటువంటి జీవక్షయము అన్నాడు. పరోపకారార్థం ఇదం శరీరము అని. ఈ శరీరం పరోపకారార్థ నిమిత్తమై వచ్చినటువంటిదే కాని స్వార్థం కోసం వచ్చినటువంటిది కాదు. ఈనాడు స్వార్థము మానవుని తన హస్తంలో చేర్చుకుని కీడు బొమ్మని ఆడిస్తూ ఉంటుండాలి.
1: దేహ సే సత్కర్మ కర్నే చాహి. పరోపకార న కర్నే వాలా దేహ సజీవ శవ హై. పరోపకారార్థమిదం శరీరం शरीर परोपकार के लिए है, स्वार्थ के लिए नहीं। आज स्वार्थ मानव को अपनी हथेली में दबोचकर पुतले की भांति नचा रहा है।
0: పవిత్రమైనటువంటి పరోపకారంలో మనం ప్రవేశ కావాలి, అప్పుడే మానవత్వము సార్థక నిందుతుంది. మానవ జీవితము జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: ఆజ్ మానవ జో కుచ్ కర్తా దేఖతా విచారతా ఔర్ కహతా హై ఇన్ సబ్ కే పీచే స్వార్థ హీ హై. ఇస్ స్వార్థ కో దూర్ హటానే కే లియే హమే परमार्थ रूपी पवित्र परोपकार में प्रविष्ट होना चाहिए, तभी मानव जीवन सार्थक होगा। इसीलिए जंतु नाम नर जन्म दुर्लभम कहा गया है।
0: मन काम क्रोध मन रीति का मन पेक रीति का मन दाने दूर चुस्काली अने विषया मन विचार दी उदाहरण मन इंटर मुना ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది, కానీ ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయమైంది. ఎవరి కుక్కను ఏమో, ఎవరి వస్తువునో మనం ఏ రీతిగా ఆహ్వానించటము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకుని దానికి కొంచెం ఆహారం అందించాము.
1: ఇస్ కామ్ ఔర్ క్రోధ్ కో కైసే దూర్ కర్నా చాహియే, ఇస్కే లియే ఏక్ ఛోటా సా ఉదాహరణ. ఏక్ దిన్ హమారే ఘర్ కే సామ్నే ఏక్ సుందర్ కుత్తా ఆయా. इस कुत्ते को घर में बांध देने में जरा संकोच हुआ, पता नहीं किसका कुत्ता है, दूसरों के कुत्ते को इस तरह चुराना गलत है, ऐसा मानकर उसकी सुंदरता से प्रभावित होकर उसे कुछ खाना दिया।
0: ఒకనాడు మనం అన్నం పెట్టడం చేత రెండవ దినం అదే సమయానికి ఆ కుక్క మన ఇంటి దగ్గరకు వచ్చింది. తిరిగి ఆ అన్నం పైన ఉన్నటువంటి ఒక అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాము. క్రమక్రమేణా ఈ రాగం పెరిగింది. ఈ కుక్కకు ఇంటికి రావడం అలవాటైపోయింది. కట్టకప్పటికి కొన్ని దినములు ఈ విధంగా జరిగేటప్పటికి ఆ కుక్క మన ఇల్లును వదిలిపోవటం లేదు.
1: ఏక్ దిన్ ఖానా దేనే కే కారణ్ వహ్ కుత్తా దూసరే దిన్ ఉసీ సమయ పర్ ఫిర్ ఘర్ పర్ ఆయా. కుత్తే కి సుందరతా సే ఆకర్షిత హోనే కే కారణ్ దూసరే దిన్ భీ హమ్నే ఉసే ఖానా దియా. ధీరే ధీరే యహ్ ప్రేమ్ బఢ్తా గయా. कुत्ते का घर पर आना आदत बन गया। कुछ दिनों तक यही सिलसिला जारी रहने के कारण कुत्ता घर छोड़कर नहीं गया।
0: ये अंतम कानी आनंदम कानी तात्कालिक मानव नको अंतम लेने आनंदम आनंदम लेने अंतम निरुपयोग मन्नाड कनुक ये अंतम कानी आनंदम कानी लौकिक में जगत नको ये शाश्वत में नहीं का కొన్ని దినములు ఈ విధంగా పెట్టేటప్పటికి ఈ అందం విసిగొస్తుంది ఈ ఇంటి యజమానులకు. ఈ కుక్కలు ఇంటి నుంచి తెరవడం ఏ మార్గం, ఏ విధమైన ఉపయోగం పెట్టాలి, ఈ ఉపాయములకై తాను అనేక విధములుగా యోచించాడు.
1: యహ్ సుందరత ఔర్ యహ్ ఆనంద్ మానవ్ కే లియే తాత్కాలిక్ హై. ఇస్లియే కహా గయా హై కి సుందరత కే బినా ఆనంద్ ఔర్ ఆనంద్ కే బినా सुंदरता व्यर्थ ही है। इस लौकिक जगत में ये सुंदरता और आनंद शाश्वत नहीं है। जैसे कि कुछ दिनों तक इस प्रकार खाना देने के बाद घर के मालिक को कुत्ते की सुंदरता से ऊब महसूस होने लगी। वह विचारने लगा कि कुत्ते को घर से कैसे भगाया जाए।
0: ये लोपल रावड़ार की ये भी कारण తన యొక్క అభ్యాసమే కారణం కనుక దీనిని బయట పంపుటప్పుడు ఒక విధమైన అభ్యాసాన్ని కొంచెం కనిపెట్టాలి. కొన్ని దినములు తనకు అన్నం పెట్టకుండా తనని గమనించుకోకుండా తన యొక్క దృష్టిని వేరు మరల్చుకున్నప్పుడు క్రమక్రమేణా ఇది ఆ ఇల్లును వదిలి వెళ్లిపోతుంది. ఏ విధమైన అభ్యాసంతో మనం ప్రవేశం చేసుకున్నామో అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుంది.
1: కుత్తేకే ఘర్ మే ఆనే కా కారణ్ క్యా హై, अपना अभ्यास ही है, अतः इसे भगाने के लिए भी किसी अभ्यास का पता लगाना चाहिए। कुछ दिनों तक इसे खाना न देने और अपनी दृष्टि को वहां से हटाने पर कुत्ता अपने आप चला जाएगा। जिस अभ्यास से इसे आने दिया गया है उसी अभ्यास से इसे त्यागने का अवसर भी है।
0: कर्म को नहीं भगवत की दिन से ही ज्ञान अभ्यास नानाध्यानम विशिष्यति जानात कर्म फल त्याग त्याग शांति अनंतरम। మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు జ్ఞానం నుంచి ధ్యానమునకు ధ్యానం వరకు వచ్చేటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేనేకే అమృతత్వ మానసు ఈ త్యాగం నుండి ఒక విధమైన క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
1: ఇసీలియే గీతామే కహా గయా హై శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ फलत्यागास्त्यागाच्छान्तिरनन्तरम्। यदि हम शांति पाना चाहते हैं तो ज्ञान से ध्यान, ध्यान से त्याग में पहुंचने पर ही अमृतत्व की प्राप्ति होगी। गीता का कथन है कि इस त्याग में ही क्षेम निहित है।
0: अनेक जन्म नुंडी मन ये काम क्रोधमनु వీటి యొక్క అందచందములను వీటి యొక్క ఆనందములకు మురిసిపోయి దానికి మనము అనేక విధములుగా అవకాశాలు నిలిచాము. ఈ హృదయ గుహం లోపల చాలా లోతుగా ఈ యొక్క జన్మ జన్మముల నుంచి కూడాను మనలో పాతుకొని పోయినటువంటివి ఈ కామక్రోధములు. ఇవి మాటలతో పోయేటువంటివి కాదు. వేర్లు పెరిగినప్పటికీ ఏదో కొంతైనా కూడా తిరిగి చిగురు వేయడానికి ప్రయత్నిస్తుంది. కనుక ఏ విధమైన వృత్తి యొక్క ప్రీతితో అభిలాషతో దాన్ని ఇష్టపడి మనలో ప్రవేశపెట్టుకున్నామో అదే విధమైన దీంతో దాన్ని విరక్తితో వైరాగ్యంతో దాన్ని వెనుకకు నెట్టడానికి కొన్ని అభ్యాసములను చేయాలి.
1: అనేక జన్మోసే ఇన్ కామ్ ఔర్ క్రోధ్ కి సుందరతాకే వశీభూత్ హోకర్ హమ్నే ఇన్హే ఆశ్రయ దియా యహ అభ్యాస్ హృదయ కి గుఫా మే బడీ గహరాయి మే జడే జమా చుకా హై। అనేక జన్మోసే జడ జమా చుకే యే కామ్ ఔర్ క్రోధ్ బాతో సే జానే వాలే నహీ హై। जड़ों को उखाड़ देने पर भी फिर से पनपने के प्रयत्न करते ही रहते हैं। अतः जिस प्रीति और अभिलाषा के साथ इन्हें हम में प्रविष्ट किया है उसी प्रकार विरक्त एवं वैराग्य भावनाओं के साथ इन्हें बाहर करने का अभ्यास करना चाहिए।
0: काम मानव को प्रकृतमनो चारा इष्टंगा उठुंटार अति मधुरंगा उठुंटार కానీ ఇది క్రమక్రమేణా ఒక వెలుతును తెప్పిస్తుంది. అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యము కాదు. మనం ప్రారంభం నుంచే దీనికి తగినటువంటి యొక్క అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి యొక్క వైరాగ్యంతో దీన్ని కొంతవరకును దూరం చేయడానికి ప్రయత్నించాలి.
1: ఆరంభమే కామ్ మానవకు అత్యంత ప్రియ హోతా హై, అత్యంత మధుర్ భీ ప్రతీత హోతా హై, పరంతు యహ్ ధీరే ధీరే एक ऊब महसूस कराता है, तब इसे दूर करना संभव नहीं है। आरंभ में ही इसे अधिक महत्व न देकर वैराग्य के सहारे इसे दूर करने के उपक्रम करने चाहिए।
0: काम क्रोध रेंडलो चेरी ओको समय लो मानव एदिरिस्तुंटाई कनुकनी ई कोपमनु काममनु मोट्टमोट मानवुलु अदुपुलो उंचुकोवाली। ఆ నిగ్రహ శక్తియే మన దగ్గర లేకుండినప్పుడు అనుగ్రహానికి మనం పాత్రలు కాలేము. కాడి కిందికి రాని ఎద్దు, కళ్ళము లేని గుర్రము, బ్రేకులు లేని కారు, ఇంద్రియ నిగ్రహం లేనిటువంటి జీవితము చాలా ప్రమాదము.
1: కభీ కభార్ ఈ కామ్ ఔర్ క్రోధ్ మిల్కర్ మానవ కా విరోధ్ కర్తే హై। అతః సబ్సే పహలే మానవ కో ఇన్ కామ్ ఔర్ క్రోధ్ కో వశ్ మే రఖనా చాహియే। वैसी नियंत्रण शक्ति यदि हमारे पास नहीं है तो हम अनुग्रह के पात्र नहीं हो सकते हैं। जुए के नीचे न आने वाला बैल, लगाम रहित घोड़ा, बिना ब्रेक वाली गाड़ी और इंद्रिय नियंत्रण रहित जीवन बड़े खतरनाक होते हैं।
0: कभी कभी इंद्रिय निग्रह चाला अवसर दीन में पतंजलि योग चित्तवृत्ति निरोधक अन्नारु। మనం చిత్తవృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టక సాధ్యమైనంత వరకును మనకి ఎంత అవసరమో అంతవరకు దాన్ని వినియోగించుకోవాలి. మితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చెలుపుతుంది. దేనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
1: అత ఇంద్రియ నియంత్రణ అత్యంత ఆవశ్యక హై। ఇసీకో పతంజలినే యోగ చిత్తవృత్తి నిరోధక కహా। హమే అప్ని చిత్తవృత్తియో కో स्वच्छंद न छोड़कर जितना आवश्यक हो उतना ही उनका उपयोग करना चाहिए। अपरिमित सुख मति को भ्रष्ट कर देता है, अतः हर विषय के लिए सीमा होनी चाहिए।
0: कारण चिन्ह उदाहरण मन में टेंपरेचर वेड़ उठी 98.6 99 अने ज्वर रोग प्रारंभमेंट दाखिल उड़वलंत उड़े आरोग्य दी मितिमीरीपते इधे रोग मन ब्लड प्रेशर 120/80 इधे पर्फेक्ट नार्मल 90/150 अंटे इधे ब्लड प्रेशर प्रारंभमें रोग रूपे मन ओंडे अलग हार्ट बीट मन 72-75 वरकू उंडाली కానీ ఇది అంతకంటే అధికమైపోతే ఇది ఏదో లోపల ప్రమాదమైనటువంటి జబ్బు ప్రవేశించింది.
1: ఏక్ ఛోటా సా ఉదాహరణ్ హమమే తాపమాన్ 98.6 డిగ్రీ ఫారెన్హైట్ హోనా చాహియే. యది యహ 99 డిగ్రీ ఫారెన్హైట్ హువా తో బుఖార్ హై. అతః తాపమాన్ జితనా హోనా చాహియే ఉతనా హోనే పర్ హీ హమ్ స్వస్థ్ హై. జబ్ యహ సీమా పార్ కర్తా హై तब यह बीमारी हो जाती है। हमारा रक्तचाप 120/80 है, यह बिल्कुल सामान्य है, परंतु जब यह 150/90 होता है तो इसका मतलब रक्तचाप आरंभ हो गया, यह एक रोग हो गया। हमारे दिल की धड़कन 72-75 होनी चाहिए, परंतु जब यह इससे अधिक होती है तो अंदर कोई बीमारी है।
0: మన కన్నులు కూడాను ఎంత వెలుతురునో అంత వెలుతురునే చూడగలదు, కాని అమితమైనటువంటి వెలుతురు చూసేటప్పటికి లోపలున్న ఆ యొక్క రీటిన కారిపోతుంది. మన ఇయర్ డ్రమ్స్ కూడాను అంతే, ఎంత శబ్దమునో అంత శబ్దం ఉంటుంది, అధిక శబ్దం వినేటప్పటికీ ఒక విధమైన ప్లేన్ లో పోయే వారికి తెలుసు, దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దం కొంతవరకు కంట్రోల్ చేయటానికి.
1: హమారీ ఆంఖే భీ జితనా ప్రకాశ్ దేఖ్ పాతీ హై उतने से अधिक प्रकाश को देखने पर रेटिना जल जाता है। इसी प्रकार ईयर ड्रम्स भी जितनी सीमा है उतनी ही आवाज सुन सकते हैं। हवाई जहाज में जाने वाले जानते हैं इस आवाज को जरा नियंत्रित करने के लिए कानों में रुई रखते हैं।
0: మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి. ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది. దేనికైనప్పుడు ఒక హద్దును మనం నియమించుకొని మన జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నించాలి. దీనిని క్రమశిక్షణ అని డిసిప్లిన్ అని కూడా చెబుతూ వచ్చారు. ఈ డిసిప్లిన్ అనేటువంటిది మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది. డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగముగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది. ఈ డిసిప్లిన్ కూడా ఒక విధమైనటువంటి యొక్క అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి. నియమానికి కూడా ఒక నియమం ఉండాలి.
1: అత ఇస్ ప్రకార్ హమారా జీవన్ ఏక్ లిమిటెడ్ కంపెనీ హై. ఇస్ లిమిటెడ్ కంపెనీ కే జీవన్ కో अपरिमित व्यापार में बदलने की कोशिश करने पर कहीं खतरा हो सकता है। अतः हर विषय में सीमा निर्धारित कर जीवन यापन करने का प्रयत्न करना चाहिए, इसी को अनुशासन कहा गया है। यह डिसिप्लिन जीवन में उन्नति पाने में उपयोगी है। डिसिप्लिन के न होने पर जानवर बन जाने की संभावना है।
0: గీతావాక్యమునందు అన్నింటికంటే కూడాను ఈ కామక్రోధము అనేటువంటి యొక్క పరమ శత్రువులను మొట్టమొదట మనము ధిక్కరించి వారిని వసూలు చేసుకోవడానికి తగిన కృషి చేయాలి. ఈ శత్రువులు బయట వైపున కనిపించేటువంటి వారు కాదు, మనకు లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్ల పట్టగలడు. తన లోపల శక్తులకే, లోపల యొక్క విరోధులకే, శత్రువులకే తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది.
1: अतः गीता वाक्य के आधार पर तुम युवाओं को इन काम और क्रोध पर नियंत्रण रखने के प्रयत्न करने चाहिए। ये बाहर दिखाई पड़ने वाले शत्रु नहीं हैं, अंदर के शत्रुओं के वशीभूत होने वाला बाहर के शत्रुओं पर कैसे विजय पा सकता है? भीतर की शक्तियों भीतर के शत्रुओं के वशीभूत हो जाने वाला बाहर के शत्रुओं पर विजय पाने का अधिकार भला कैसे पा सकता है। उपसंहार। अपने इस अत्यंत प्रभावपूर्ण प्रवचन में भगवान बाबा ने युवाओं को दो प्रधान शत्रुओं से सतर्क रहने का आदेश दिया। स्वामी ने इन बुरे गुणों की सहजता का वर्णन करते हुए उनसे होने वाले दुष्परिणामों को विशेषतः रेखांकित किया, जिनसे बहुमूल्य मानव जीवन क्षण भर में विनष्ट हो सकता है। अतः अदृश्य एवं अगोचर इन भीतरी दुर्वृत्तियों को वश में करने हेतु युवाओं को निरंतर साधना करनी चाहिए। जीवन की सार्थकता इन्हीं काम और क्रोध पर विजय पाने में ही है। संघर्ष पूर्ण मानव जीवन में जब तक इन भीतरी शत्रुओं पर विजय नहीं पा सकते हैं, तब तक जीवन पर खतरा मंडराता ही रहेगा। अस्तु।
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 12 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
3: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मोनी, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
4: Prema Swarupular,
5: embodiments of love.
4: Shanti ni lopam unnadi kaani baite ledu.
5: Peace is within, not outside.
4: Outside no peace, only pieces.
6: Dear listener, Saidam and greetings from Prashanthi Nilayam. Welcome to our program, Outside, Inside, Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prushti, and today's episode was first broadcast in March 2023.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: శాశ్వతమైనది సత్యమొకటే.
1: Things that are beautiful, things that bring fame, can be only impermanent, but the only permanent thing is truth.
0: రాజ్య భోగములెన్ను రావచ్చు పోవచ్చు, శాశ్వతమైనది సత్యమొకటే.
1: You can have the pelf and power of kingdoms, but that which is permanent is only truth.
0: Bratalu bandhu ravachu povachu,
1: relations and brothers may come and go.
0: Shashvitamainadi satyam okate,
1: the only thing that is permanent is truth.
0: Lokamandu అధికార భోగములు రావచ్చు పోవచ్చు.
1: ఇన్ ద వరల్డ్ స్టేటస్ అండ్ పవర్ మే కమ్ అండ్ గో.
0: శాశ్వతమైనది సత్యం ఒకటే.
1: ది ఓన్లీ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్ ఇస్ ట్రూత్.
0: సరస సన్మార్గ తత్వంబు తెలియజెప్పి,
1: the easy path to good conduct and righteousness.
0: Amrutambu adiye sakala saubhagyamandu,
1: the path of righteousness is the only thing that brings prosperity and auspiciousness.

0: వాక్యమందు.
1: ద గ్రేటెస్ట్ ప్రాస్పెరిటీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు,
1: టుడే,
0: స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క గుణగణములను ప్రకటించి ప్రచారం చేసి ఆనందించగోరే ఈ యొక్క 19వ తేదీ ప్రారంభించాము.
1: The 19th of November is set apart to look into all the matters relating to women and disseminate what is good.
0: స్త్రీలలో అనేక విధములైనటువంటి యొక్క సత్య సంస్కృతులు ఉన్నవి.
1: In woman there is virtue and there is good and truth.
0: భూమి ఒక్కటే.
1: The world is only one.
0: కాని ఎట్టి విత్తనాలు నాటుదమో అట్టి మొక్కలే అభివృద్ధి అవుతాయి.
1: The seeds that we sow, we get only plants of those seeds.
0: అదే విధముగానే తల్లి యొక్క గర్భము భూదేవితో సమానం.
1: The woman's womb is synonymous with the earth.
0: ఇందులో ఎట్టి సంకల్పములనేటువంటి యొక్క విత్తనాలను మనం నాటుకుందమో అట్టి ఫలములే మనం అందుకునేటకు సిద్ధంగా ఉంటాం.
1: What is the idea that we conceive in ourselves, that it is that comes forth from the womb?
0: మామిడి విత్తనము నాటి చేదు ఫలమును పొందలేము.
1: We cannot sow mango seeds and get some other type of fruit.
0: వేప విత్తనము నాటి మధురమైనటువంటి మామిడి ఫలమును పొందలేము.
1: We cannot sow the seeds of a neem tree and ask for sweet fruits.
0: కనుకనే తల్లి గర్భము నిరంతరము సత్య సంకల్పముల చేత, సత్య భావముల చేత, సత్య కార్యముల చేత నింపుకోవాలి.
1: సో ద మదర్స్ వూమ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ డీడ్స్.
0: అప్పుడే మనకు సత్పుత్రులు, సదాచార సంపన్నులు, సద్గుణవంతులైనటువంటి బిడ్డలు కలుగుతారు.
1: ఇట్స్ ఓన్లీ దెన్ వి గెట్ వర్చ్యువస్ అండ్ గుడ్ కండక్ట్ ఫ్రమ్ చిల్డ్రన్ హూ ఆర్ బోర్న్.
0: కానీ ఈనాడు దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు కలిగినటువంటి బిడ్డలు అభివృద్ధి అవుతున్నారనగా దీనికి మూల కారణము తల్లి యొక్క సంకల్పం లేని కారణం.
1: The ideas of the mother are responsible for the children who are either good or bad, and today there are children who are full of bad thoughts and wicked inclinations.
0: పూర్వము ఆర్యాంబాని గొప్ప గుణవంతురాలుండేటువంటి
1: Earlier, Aryamayi was a very good woman.
0: ఆమె కేరళ దేశం లోపల కాలడి అనేటువంటి దీంట్లో ఉండేది. కేరళ దేశం కాలడి.
1: She was in Kaladi in Kerala. She was born there.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే చేస్తూ దైవ కార్యములు ఎందే నిమగ్నులై ఉండేటువంటి వారు.
1: She was always thinking of God and doing the actions relating God word.
0: దీని తత్ఫలితంగా ఆమె పవిత్రమైన గర్భమునందు జగద్గురువైన శంకరాచార్యులు వారు జన్మించారు.
1: As a consequence of a good idea, Shankaracharya was born to her.
0: శంకరాచార్యులు ఇంతటి గొప్ప మహాగురువు కావడానికి కారణము తల్లి యొక్క సంకల్పములే దీనికి మూల కారణం.
1: For Shankaracharya to become a great guru, the mother's ideas were the cause for it.
0: వివేకానంద కాని, రామకృష్ణ పరమహంస కాని వీరందరూ కూడాను ఈ తల్లి యొక్క సంకల్పం చేతనే వీరు ఇంతటి గొప్పవారుగా తయారయ్యారు.
1: Either Ramakrishna or Vivekananda are what they are because of the ideas of their mother.
0: పుత్రీ దేవి మీకు తెలిసినటువంటిది. ఆమె నిరంతరం కూడాను దైవ చింతన లోపల కాలం గడుపుతూ వచ్చేటువంటిది.
1: You all know Puttali Devi. She was all the time thinking of God.
0: ఆమె ఒక వ్రతమును నిరంతరము ఆచరిస్తూ ఆ వ్రతం పూర్తి అయినప్పటికి కోకిల గానం కాడాలి.
1: She was undertaking a vow and after the finishing of the vow she waited for the cuckoo to sing.
0: ఆ యొక్క కూతలు వినక తాను ఏ మాత్రము భుజించేటువంటిది కాదు.
1: Till she heard the singing of the cuckoo she would never partake of food.
0: కాని ఎంతసేపు అయినప్పటికీ తల్లి భుజించక ఆ విధంగా ఉండటము కుమారుడు చూడలేకపోయాడు.
1: So the son could not bear the mother keeping fast till she heard the cuckoo sing.
0: Kani aa pillavade inti velukuku velli కోకిల కూచినట్టుగా కూచి అమ్మ కోకిల కూసింది ఇంకా మీరు భుజించవచ్చును అని ప్రార్థించాడు.
1: So the son went inside and imitated the singing of the cuckoo, went to the mother and said, Mother, you can now partake of food.
0: అప్పుడు తల్లికి చాలా దుఃఖం కలిగింది.
1: Then the mother felt very sad.
0: నా గర్భములో ఇలాంటి అసత్యవాది ఆ జన్మించటము.
1: You were born in my womb. Have you become a person who tells
0: lies? భగవంతుడా, నేను ఏ పాపం చేశాను?
1: Oh God, what sin have I committed?
0: కనుక నాకు ఇలాంటి పుత్రుడు కలగడానికి నా పాపమును పరిహారం చేయమని.
1: So to have given birth to such a boy, please God forgive my sins.
0: చాలా విలపించింది.
1: She felt very sad and cried.
0: ఈ విలాపం చూచి కుమారుడు దుఃఖించి, నా తల్లికి నేను ఇంత శ్రమ ఇచ్చింది కదా అని విచారించాడు.
1: Seeing the state of his mother, the sad state of his mother, the son felt very sad that he had given so much trouble to her.
0: అప్పటి నుంచి నేనికపైన అసత్యమే ఆడను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు కుమారుడు.
1: Then from then onwards he promised himself that he would never tell a lie.
0: ఆనాటి నుంచి సత్యము తప్ప అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: From that day onwards he spoke only the truth and truth alone.
0: కనుకనే తల్లుల యొక్క శిక్షణ కూడా కుమారులకు అత్యవసరము.
1: So the training from the mother is very essential.
0: తప్పులు చేసినప్పుడు తల్లి శిక్షించి అతన్ని మందలించి సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: The mother should try very hard to correct the son when he commits a mistake.
0: తప్పులు చేశాడు కదా అని పిల్లవాడిని క్షమించకూడదు.
1: She should not forgive the son for having committed an error.
0: కనుకనే తప్పుకు తగినటువంటి శిక్ష మంచికి తగినటువంటి ఫలితమును తల్లి యొక్క చేతుల యందే ఉంటుంది.
1: To punish if he has done wrong and to reward him if he has done good is the task of the mother.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తల్లి సంకల్పాలను అనుసరించి మున్ముందు మంచి చెడ్డలుగా మారుతున్నారు.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఐడియాస్ అండ్ ద విల్ ఆఫ్ ద మదర్ ద సన్ చేంజెస్ ఐదర్ ఫర్ ద గుడ్ ఆర్ ద బ్యాడ్.
0: ఒక చిన్న ఆదర్శము,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: పూర్వము రంగూన్ యుద్ధం అయిన తర్వాత
1: ఆఫ్టర్ ద రంగూన్ వార్
0: అందరినీ కోల్పోయి తల్లి ఒక కుమారుడు ఏదో ఒక విధంగా మెడ్రాస్ చేరారు.
1: One mother and son, after everything was lost, reached Madras.
0: కాని వారికి ఉండడానికి ఇల్లు కాని తినడానికి తిండి కాని ఎక్కడ లభించలేదు.
1: They had no shelter over their heads, no food to eat.
0: తల్లి ఇంటింటికి పోయి బిచ్చం తేవటము, కుమారునికి కొంత పెట్టడము, తాను కొంచెం భుజించటము.
1: The mother would go asking for alms house to house, give most of it to her son and partake of a little to herself.
0: ఒక్కొక్క దినము ఈ యొక్క ఆహారం చికెన్ దినము కుమారుడికి మాత్రమే పెట్టి తాను పస్తుపడి ఉండేటువంటిది.
1: One day when she did not get much food, she gave everything to her child and she fasted.
0: ఈ విధంగా కుమారుడి యొక్క సుక్షేమం నిమిత్తమై తల్లి అనేక బాధలు పడుతూ వచ్చింది.
1: For the sake of the well-being of her son, she put herself to a lot of difficulties.
0: తల్లి దినదినమున కూడాను క్షీణించిపోతూ వచ్చింది.
1: The mother got emaciated day to day.
0: కుమారుడు చెప్పాడు.
1: Then the son said,
0: తల్లి నీవు భుజించుక నాకు మాత్రమే వడ్డిస్తున్నావు.
1: Why you are not eating and you are giving to me the food alone?
0: సరికాదు సరికాదు అని
1: this is not
0: correct. ఎంతనో ప్రార్థించాడు.
1: He prayed to the mother.
0: రేపటి నుంచి నేనే బిచ్చానికి పోతానన్నాడు.
1: So because you do not take the food, mother, I will go myself tomorrow and ask for alms.
0: కుమారుడు బిచ్చవెత్తటము తల్లి కన్నా చూడలేదు.
1: The mother could not stand the child going and asking for food.
0: అట్టి మదర్ యొక్క హృదయము కరిగిపోయింది.
1: So the mother's heart melted.
0: నాయన నీవు పోనక్కర్లేదు, నేనే దీన్ని తీసేటువంటి ప్రయత్నం చేస్తాను.
1: Dear son, you need not go. I will go myself and try.
0: నీవు బిచ్చవెత్తటము నేను సహించలేను, భరించలేను.
1: I just cannot see you going and asking for alms.
0: ఒకనాడు చాలా బలహీనమైపోయింది.
1: She became very weak one day.
0: కుమారుడు భిక్షానికి వెళ్ళాడు.
1: The son went for alms.
0: ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు.
1: He went to a big officer's house.
0: ఆ ఆఫీసర్ వరండాలో ఈజ్ చేరిపోయిన కూర్చున్నాడు, పేపర్ చదువుతున్నాడు.
1: The officer was sitting on the veranda on an easy chair.
0: అయ్యా నాకు ఆకలి ఆకలి ఆకలి అని రోజు పట్టాడు.
1: And the son cried out, Oh sir, we are hungry, we are hungry.
0: అప్పుడు ఈ ఆఫీసరు, నాయన కూర్చో ఇక్కడ, నేను తెస్తాను ఒక ఆకులో, నీవు భుజించి పోమన్నారు.
1: Then the officer said, "Dear one, sit here. I will bring the food."
0: అప్పుడు ఆ బిడ్డ చెప్పాడు, లేదు లేదు, నేను ఈ అన్నాన్ని నా ఇంటికి తీసుకుని పోవాలి.
1: No, no, I have to take this food to the house.
0: అప్పుడు ఆఫీసర్ అనుకున్నాడు, అరే వీరికి ఆకలేమి లేదు, నిజంగా ఆకలే ఉంటుంటే దీన్ని తీసుకుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి.
1: Oh, you surely are not hungry, where you so? You would have eaten this here and not taken it to your house.
0: ఈ మాటలు చెప్తూ ఉండగానే పిల్లవాడికి తల తిరిగింది, పడిపోయాడు.
1: As soon as he heard these harsh words, the boy felt giddy and fell down.
0: పడిపోయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: And then he was talking something as he fell down.
0: ఈ ఆఫీసర్ తన చెవిని తన యొక్క నోటి దగ్గర పెట్టి విన్నాడు ఏమి చెప్తున్నాడు అని.
1: Then the officer came close to him and tried to hear what he was saying.
0: Ayya adhikari modaru na talliki.
1: Oh officer, first it is for my mother.
0: Tarvada nen tintanu.
1: And it's afterwards my son.
0: Ani swaram raanatvanti dintu deeninga cheptunnadu.
1: Even when the voice was very faint, he was
0: modalu ammaku ammaku ammaku.
1: First it is for my mother, my mother, my mother.
0: Ammaku ammaku ani cheptu pranam vichadu.
1: And saying so, he died.
0: Anaga alanti kumarudu ee naadu ekkadaina kanipistara?
1: Such type of sons, can we see them today?
0: Talli aagala nimittamai kumarudu tana pranaanni kuda arpitam chesadu.
1: For the sake of the hunger of his mother, the son was prepared to give up his life.
0: Alanti prachinapu yokka samskrutulu ee naadu abhivruddhi parchali.
1: The traditions of the olden times, we have got to resurrect them today.
0: Atti tallulu kaani అట్టి కుమారులు కానీ ఈనాడెక్కడ కూడా లభించటం లేదు.
1: We cannot see such a type of mother or such a son today.
0: ఇది కలి ప్రభావమే కాకుండా విద్యా ప్రభావం కూడా దీనికి కొంచెం తోడుగా వస్తుంది.
1: It is not only because of the Kali age, but because of the educational system today.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము పొట్టకూటి నిమిత్తమై చదివేటువంటి చదువులే.
1: Today's education seems to be only for a livelihood.
0: సమాజము కుటుంబము దేశము యొక్క క్షేమాన్ని హృదయంలో ఏమాత్రమూ సంకల్పించటం లేదు.
1: They do not have the feelings in the heart for the nation, for the world and for their own country.
0: మొట్టమొదట తన కుటుంబ క్షేమాన్ని దృష్టి ఎందుంచుకోవాలి.
1: First you must think of the welfare of the family.
0: కానీ అట్టి దృష్టియే వీరి ఎందుకు కనిపించటం లేదు.
1: But today we cannot see such type of thoughts.
0: ఒకానొక సమయం లోపల తల్లి చాలా శిక్షించి బిడ్డలను పోషిస్తూ వచ్చేటువంటిది.
1: వన్ మదర్ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ విత్ హర్ చిల్డ్రన్ అండ్ దట్స్ ద వే షీ వాజ్ బ్రింగింగ్ దెమ్ అప్.
0: ఆమె దగ్గర సదా రాజా తదా ప్రజ అని, యదా అధికారి అదా సేవకురాలు.
1: So how is the one who rules, so is the subject. That's what
0: అట్టి పవిత్రమైన హృదయం కలిగిన తల్లి దగ్గర పవిత్రమైనటువంటి ఒక సేవకురాలే చేరింది.
1: So to that mother who was very pure in heart came a person, was a worker.
0: Aame peru Rambha.
1: A worker came, her name was Rambha.
0: Atti aa Rambha sevakuralainatunte ame pillalu chaala jagrataga kaapaadutu vacheetundi.
1: So that Rambha who was serving looked after the children with love and care.
0: Oka dinamu
1: one day
0: Gandhi parigetti vachadu.
1: Gandhi came running.
0: రంభా రంభా నాకు చాలా భయంగా ఉంటుండది అన్నాడు.
1: రంభా ఐఎమ్ వెరీ అఫ్రేడ్.
0: అప్పుడు ఆమె దగ్గరికి పిలిచి, నాయన నీకెందుకు భయము?
1: ఓ షీ కాల్డ్ హిమ్ టు హర్ అండ్ దెన్ సెడ్ చైల్డ్ వై
0: సర్వశక్తుడైనటువంటి రామచంద్రుడు ఉండగా నీవెందుకు భయపడతావు?
1: వై యు అఫ్రేడ్ వెన్ గాడ్ ది ఆల్ ప్రొటెక్టెడ్ ఇస్ విత్ us.
0: కనుకనే నీవు ఎప్పుడు భయం వస్తుందో అప్పుడు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని స్మరించమని చెప్పింది.
1: So whenever you are afraid, my child, recite the name Ram, Ram, Ram.
0: ఇదే రామనామాన్ని కడపటి ప్రాణం విడిచేంత వరకు కూడాను గాంధీ స్మరిస్తూ వచ్చాడు.
1: The same name of Rama, Gandhi started chanting till the end of his life.
0: కనుక ఈనాడు అట్టి సేవకులు ఎక్కడైనా మనకు లభిస్తారా?
1: Can we see such type of workers or servants today?
0: ఆనాడు అట్టి తల్లులు అట్టి సేవకురాళ్ళు అభివృద్ధిగా ఉండటం చేతనే పిల్లలు సద్గుణవంతులైపోయి సదాచారవంతులైపోయి సన్మార్గంలో నడుచుకుంటూ వచ్చారు.
1: ఇట్స్ బికాజ్ దేర్ వర్ సచ్ మదర్స్ సచ్ దోస్ హూ సర్వ్ దట్ విమెన్ వర్ వెరీ వర్చ్యూస్ అండ్ దే ప్రాస్పర్డ్.
0: ఇంకా మీకు తెలుసును ఈశ్వర చంద్ర దయాసాగర్.
1: యు నో విద్యాస్ చంద్ర దయాసాగర్. విద్యాసాగర్.
0: ఆయన చాలా బీదవాడు.
1: హి వాస్ అ వెరీ పూర్ మ్యాన్.
0: తల్లి కూడా ఎట్టి శక్తి లేనటువంటిది.
1: ద మదర్ ఆల్సో డి నాట్ హ్యావ్ మచ్ టు గివ్.
0: కానీ తాను ఏదో విధంగా కొంచెం సంపాదించి బిడ్డకు పెట్టేది, తాను మిగిలితే తినేటువంటిది.
1: Somehow she should get something for her son and the remaining part she would take it.
0: ఆ విధంగా కాలం గడుపుతూ పిల్లవాడిని పోషిస్తూ వచ్చింది, చదివిస్తూ వచ్చింది.
1: She spent her time this way. She started to take care of her son and educate.
0: తల్లి హృదయం లోపల పవిత్రమైన భావాలు ప్రవేశించాయి.
1: In the mother's heart there were pure thoughts.
0: నా జీవితం నాకు అక్కర్లేదు, నా కుమారుడు శాంతి జీవితంగా పవిత్రమైనటువంటి జీవితంగా గడపాలని ఆశించింది.
1: I am not so anxious about my life. I wish my son to live virtuously and happily.
0: రాత్రి పూట కలకత్తా లోపల స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి పిల్లవాడు చదివేటువంటి వాడు.
1: In Calcutta, during nights in the street lights, this child would go and study.
0: ఆ విధంగా చదివి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: He studied in that fashion and became an eminent man.
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు.
1: He studied post graduate.
0: ఇది అయిపోయేటప్పటికి ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు.
1: And after he finished it, he tried for a job.
0: ఉద్యోగం లభించింది.
1: He got a job.
0: ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఆనాడు చాలా తక్కువ జీతములు.
1: He used to do the job and in those days the pay was very less.
0: ఆ తక్కువ జీవితంతోనే తల్లిని తాను పోషించుకోబడుతుండేటువంటి వాడు.
1: Within that small emolument he used to take care of his mother and himself.
0: ఒకనాడు తల్లి ఎక్కడో తిరునాళ్ళకు పోవాలని ఊరి వారందరూ కూడా కలకత్తాలో తిరునాళ్ళకు పోతున్నారు.
1: So the mother desired that she should go for some mela because everyone in the village
0: తల్లి కూడా పాత చీర కట్టుకుని ఆమె కూడా తిరునాళ్ళకు దేవుని దర్శనం కోసం పోయింది.
1: So the mother had to wear a sort of an old sari and she joined the people who were going on that pilgrimage.
0: అప్పుడు ఈ దృశ్యాన్ని చూచాడు.
1: He saw the sight.
0: తల్లి చూచి, అమ్మా నీవు ఈ విధమైనటువంటి దుస్తులతో తిరునాళ్ళకు పోవటము నాకు చాలా కష్టంగా ఉంది.
1: మదర్, యు గోయింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సారీ, ఐ డు నాట్ లైక్ ఇట్, ఐ ఫీల్ బ్యాడ్.
0: నీవు సరైనటువంటి దుస్తులు నీవు తీసుకో.
1: ప్లీజ్ వేర్ ద ప్రాపర్ క్లోత్స్.
0: నా జీవితం అంతా కూడా నీకే అర్పితం చేస్తాను.
1: ఐ షల్ ఆఫర్ మై హోల్ లైఫ్ టు యూ
0: అని ఆయన సాయంకాలం వెళ్ళాడు, మంచి చీరలు తీసుకుని వచ్చాడు.
1: సో దట్ వెరీ ఈవినింగ్ హీ వెంట్ అండ్ బాట్ ఎ నైస్ సారీ.
0: మరి ఒక దినం సాయంకాలం వెన్నెలలో కూర్చొని ఇద్దరు సంభాషణ చేస్తున్నారు.
1: One day in the evening both mother and son were talking to each other.
0: Amma, nee abhishtamemo telipiti tappaga nen dani nerveristanu, naa shakti kolladi annadu.
1: Mother, if you tell me your desire I shall try to fulfill it to the best of my effort.
0: Nayana, naaku oka korika unnadi annadi.
1: Child, I have one desire.
0: Emiti aa korike?
1: What is that?
0: Mana village prajalanta kodanu neeru lekunda చాలా దూరం వెళ్లి ఆ నీరుని తెచ్చుకుని తాగుతున్నారు, వారు పడేటువంటి అవస్థను నేను చూడలేకుండా ఉన్నా.
1: The people of this village go a long way to fetch water. There isn't water in this village. I cannot bear to see them suffering so.
0: కానీ మనకు ఒక పల్లె లోపల ఒక బావిని త్రవ్వించటము, నీకు బోర్ వెల్ వేయటము నీవు చేస్తే నాకు చాలా సంతోషం అన్నాడు.
1: If you can please get a bore well I shall be so happy.
0: ఈ పిల్లవాడు బోర్ వెల్ వేశాడు.
1: This boy got a bore well jug.
0: Chakkani neeru vachi prajalakandarki dahana teechadu.
1: Clear water came out of it and all the people there were so satisfied.
0: Appudu talli cheppindi, nayana naaku chaala aanandanga untundadi.
1: And then the mother said, son, I am so happy.
0: Dahame pradhanamainatundi.
1: So the thirst
0: neere prana samanamu.
1: Thirst has been quenched and that is what is so
0: blessed. Appudu neeru ఈ ప్రజలకు అందించడము నాకెంతో ఆనందంగా ఉంటుండాలి. నీవు నా కుమారుడు పుట్టినందుకు ఈ సత్కార్యం చాలా గొప్పదిగా ఉంటుండాలి.
1: I'm so happy that you have quenched the thirst of these people and you have done such a good deed as
0: మరి ఒక దినము ఇది పాత చీర కుట్టుకుంటూ కూర్చోనుండినది తల్లి.
1: One day she was wearing an old sari stitched all over.
0: కుమారుడు ఆఫీస్ నుంచి వచ్చాడు 5 గంటలకు.
1: The son came at 8 o'clock from the office.
0: అమ్మా నీకు ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని ప్రశ్నించాడు.
1: Mother, don't you have any other?
0: Nayana, naaku marokati chinna korika untundali.
1: Son, I have a small desire.
0: Mana gramamloni chinna chinna pillalandaru kudanu chaduvukovatanikani inko gramaniki velli chaala shravapadi nadchukoni vastunnaru.
1: Children from our village go to other villages. They take so much of trouble for going there to the school.
0: Aa dushyanni nenu chudalekapothunnanu.
1: I am unable to see that sight.
0: Kaanaka mana gramamlone oka chinna badini నిర్మించు అన్నది.
1: Could you please build a small school in our village?
0: సరే, తనకు వచ్చేటువంటి జీతంలోనే చాలా వరకు తాను మిగిలించుకుని ధనమును ఏమాత్రమో దుర్వినియోగం చేయకుండా పోషించుకుంటూ వచ్చాడు.
1: So with a small pay that he was getting, he tried to set apart something and got a school built in the village.
0: Chinna school kattinchadu.
1: A small school was built.
0: Aa school lokala pillalandaru chaala navutu aadutu paadutu aanandanga kaalam gadutu vacharu.
1: So the children in that village would sing and dance and were very happy.
0: Ee drushyanni thalli kuda choochindi.
1: And the mother saw this sight.
0: Nayana, idi maroku upakaram. నాకు కాదు, మన గ్రామం కాదు, ఇది దేశానికి ఒక విధమైన ఆదర్శంగా కనిపిస్తుంది.
1: This has become an illustrious example for the whole nation.
0: కనుక నీవు చాలా ధన్యుడు అయిపోయినావు నాయన, నా గర్భంలో పుట్టినందుకు అని ఆనందించింది.
1: So she became very happy that the son had achieved. He tried to set apart something and got a school built in the village.
0: చిన్న స్కూల్ కట్టించారు.
1: A small school was built.
0: ఆ స్కూల్ లోపల పిల్లలందరూ చాలా నవ్వుతూ ఆడుతూ

0: So she became very happy that the son had achieved such a great thing.
1: ఈ విధంగా కాలం గడుపుతూ గడుపుతూ ఉండగా
0: సో వెన్ దే వర్ స్పెండింగ్ టైమ్
1: మరి ఒక దిన ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి చాలా బాధగా ఉండేది తల్లి.
0: వెన్ హి కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద ఆఫీస్ హి సా హిస్ మదర్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్.
1: అమ్మా ఎందుకు నిన్న వరకు చాలా ఆనందంగా ఉండినావి, ఈనాడు దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: మదర్ టిల్ యెస్టర్డే యు వర్ సో హ్యాపీ, వై యు నాట్ వై ఆర్ యు నౌ డౌన్ హార్టెడ్.
1: నాయన నీరు అందించావు, స్కూల్ కట్టించావు, కానీ ఈ పిల్లలు సరైనటువంటి స్థితిలో లేక అనారోగ్యవంతులైపోయి చాలా కష్టపడుతున్నారు.
0: యూ గాట్ అ వెల్ డగ్, యూ గాట్ అ స్కూల్ బిల్ట్, బట్ ఐ సీ ద చిల్డ్రన్ ఓవర్ హియర్ ఆర్ నాట్ హెల్తీ.
1: కనుక వీరికి ఏదైనా ఒక విధమైన వైద్యశాలను నిర్మించమని చెప్పింది.
0: సో ఇఫ్ యూ కుడ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ హాస్పిటల్ బిల్ట్ ఇట్ వుడ్ బి వెరీ గుడ్.
1: చిన్నది ఒక వైద్యాలయం కట్టించారు.
0: హీ బిల్ట్ అ వెరీ స్మాల్ హాస్పిటల్.
1: ఇది ఒక డాక్టర్ ఒక నర్సు ఉండేటట్టుగా పెట్టాడు.
0: There was only one doctor and one nurse.
1: ఈ విధంగా చేసినప్పుడు తల్లి మరింత ఆనందమైపోయింది.
0: And the mother, when he did this, she could not contain her joy.
1: ఇది ఎందుకోసం మీకు చెప్తున్నానగా, తల్లి యొక్క సంకల్పాలు ఉత్తమమైన సంకల్పాలుగా ఉంటుంటాయి.
0: Why I am telling you this is because the mother has got pure thought.
1: ఆ సంకల్పాలు మనము పరిపూర్ణం గావించుకునే నిమిత్తమై మనం ఆమె గర్భంలో పుట్టామని సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి. మనం
0: వి హావ్ గాట్ టు ఫుల్ఫిల్ ద ప్యూర్ థాట్స్ ఆఫ్ ద మదర్ అండ్ టెల్ అస్ దట్ వి హావ్ బీన్ బోర్న్ ఫర్ దట్.
1: తల్లి గర్భం నుండి పుట్టి తల్లి గర్భమునకే కొన్ని దుఃఖము కల్పించేటువంటి ఆటలు మనం ఆడకూడదు.
0: వి షుడ్ నాట్ డు యాక్ట్స్ హావింగ్ బీన్ బోర్న్ టు ఎ ప్యూర్ మదర్.
1: ఇది ఏ రకంగా ఈ దేహం యొక్క సంబంధమైనటువంటి దీంతో చక్కగా జరిగింది.
0: So that which was related to this body, well, things happened very well.
1: నేను పైన భోంచేస్తూ ఉన్నాను.
0: I was eating upstairs.
1: అప్పుడు గృహం అమ్మాయి పైకి వచ్చింది.
0: గృహం అమ్మాయి
1: ఈ దేహమునకు తల్లి.
0: గృహం అమ్మాయి came upstairs. She was the mother to this body.
1: ఏమి ఈనాడు పైకి వచ్చావమ్మా అన్నాను.
0: Why have you come up, mother? I said.
1: మీరు భోంచేయండి భోంచేయండి, తర్వాత నేను చెప్తాను అన్నాను.
0: You eat, then afterwards I will say, she said.
1: భోజనం అయిన తర్వాత
0: ఆఫ్టర్ ఫినిషింగ్ మై ఫుడ్
1: స్వామి, మన పల్లె చాలా కుగ్రామం.
0: Our village is a very very small one.
1: ఇక్కడ వైద్యమే లేకుండా చాలా బాధపడుతున్నారు.
0: There's absolutely no medical facilities
1: here. తల్లి చంటిపిడిని ఎత్తుకుని బుక్కపట్నం పరిగెత్తున్నారు.
0: And because of that many people go to బుక్కపట్నం.
1: వాడు నడచలేక కూర్చొని అనేక శ్రమ పడుతున్నారు.
0: They cannot walk the distance, though they sit and they suffer a lot.
1: అప్పుడు నేను చెప్పాను.
0: Then I said.
1: లేదు, ఈ గ్రామంలోనే ఒక హాస్పిటల్ కట్టిస్తానన్నాను.
0: I said, in this village, I'll get a hospital built.
1: అప్పుడు మొట్టమొదటి చిన్నది కట్టించాను.
0: So in the beginning, a small hospital was built.
1: తరువాత ఒక దినము పైకి వచ్చింది ఆమె.
0: Then a bigger hospital became.
1: స్వామి, మీరు ఏమి అనుకోకూడదు, నాకు రెండవ కోరిక ఒకటి ఉండాలి, మీరు తీర్చాలని.
0: Then she said, Swami, don't think otherwise. I've got a second desire.
1: నీకు కోరికలు వచ్చాయా అని నేను మందలించాను.
0: Then I became a little strict and I asked, why you've got another
1: desire? ఇన్ని వేల మంది వస్తుంటే వారి కోరికలంతా తీరుస్తున్నావే, నా కోరిక మాత్రం ఎందుకు తీర్చకూడదు?
0: So many hundreds and thousands are coming to you. You're fulfilling their desires. Why can't you?
1: నీ కోరిక అన్నాను.
0: Why can't you fulfill my desire? What is yours? I asked.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: Then she said,
1: మన గ్రామంలో ఎక్కడ చూసినా కానీ నీరు లేకుండా అంతా ఎండిపోతున్నాయి.
0: ఇన్ అవర్ విలేజ్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో వాటర్, ఎవ్రీథింగ్ ఇస్ గెటింగ్ డ్రైడ్ అప్.
1: ఏం కావాలన్నాను.
0: వాట్ యు వాంట్?
1: మన గ్రామంలో ఒక చిన్న బావిని త్రవ్వించండి.
0: ఇన్ అవర్ విలేజ్ ప్లీజ్ గెట్ అ వెల్ డగ్.
1: చిన్న బావిని త్రవ్వించాము.
0: దెన్ ఐ గాట్ అ వెల్ డగ్.
1: మన మందిరంలోనే త్రవ్వించాను.
0: ఇట్ వాస్ రైట్ ఇన్
1: గ్రామం. జనం అంతా కూడా ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు.
0: ద పీపుల్ ఆఫ్ ద విలేజ్ ఆల్ ఆఫ్ దెమ్ వుడ్ కమ్ టు దిస్ విలేజ్ అండ్ టేక్ వాటర్.
1: అప్పుడు ఆమె చేరి మూడో దినం వచ్చి, స్వామి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను.
0: దెన్ షీ కేమ్ ద థర్డ్ టైమ్ అండ్ సెడ్, స్వామి ఐఎమ్ వెరీ వెరీ.
1: కానీ మరొక్కటి మాత్రం నాలో ఉంటుండాలి.
0: బట్ దెర్ ఇస్ స్టిల్ వన్ డిజైర్.
1: ఈ కోరికలకు ఒక అదుపే లేదు.
0: ఫర్ డిజైర్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఎండ్.
1: కనుక మన చిన్న చిన్న పిల్లలందరూ కూడా చదువుకోవటానికని బుక్కపట్నం వెళుతున్నారు.
0: All the little children are going to Bukkapatnam to
1: study. వాడు నడవడానికే శక్తి లేనటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు.
0: They do not have the strength even to walk.
1: కనుక మన స్కూల్లో ఒక చిన్న పిల్లలకంతా కూడాను ఒక స్కూల్ కట్టించండి అనింది.
0: So please get a school built in this village.
1: కట్టించాను.
0: I got it built.
1: అప్పుడు చాలా సంతోషించింది.
0: Then she felt very happy.
1: ఇంకా నాకు చాలు స్వామి ఈ కోరికలు అనింది.
0: Then she said, enough Swami, all my desires are fulfilled.

0: అనగా ఆనాడు చిన్న స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది.
1: సో దట్ లిటిల్ స్కూల్ నౌ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారిపోతుంటది.
1: ఇట్ హస్ బికమ్ ఎ బిగ్ యూనివర్సిటీ, ఎ స్మాల్ సీడ్ కెన్ బికమ్ ఎ బిగ్ ట్రీ.
0: పూర్వమంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది
1: ఎర్లియర్ దిస్ ఎ స్మాల్ హాస్పిటల్,
0: హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది.
1: దట్ స్మాల్ హాస్పిటల్ హస్ బికమ్ ద సూపర్ స్పెషాలిటీ టుడే.
0: ఆనాడు ఏదో చిన్న బోర్వెల్లో ఒక చిన్న బావిలో వేసి నీరు ఇప్పిస్తున్నటువంటి వాడిని ఈనాడు మన జిల్లాకు అంతా కూడా పైప్స్ వేయించి చక్కని నీరు అందించారు.
1: ఇన్ దోస్ డేస్ వెన్ ఓన్లీ ఎ బోర్ వెల్ అండ్ ఎ వెల్ వాస్ దేర్, టుడే ఐ హావ్ బీన్ ఏబుల్ టు సప్లై దెమ్.
0: కనుకనే తల్లి సంకల్పములు ఉత్తమమైనప్పుడు కుమారుడు యొక్క సంకల్పం కూడా ఉత్తంగా ఉంటుంటాయి.
1: సో ద థాట్స్ అండ్ ద డీడ్స్ ఆఫ్ ద సన్ ఆర్ డ్యూ టు ద
0: దానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు కూడా చేకూర్చుకుంటాయి.
1: సో హీ గెట్స్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ టు డూ
0: దిస్. భారతదేశం యొక్క పవిత్రత ఎవరు కూడా సరిగా గుర్తించలేరు.
1: Nobody has been able to understand the power and the purity of the mother.
0: కాని సత్సంకల్పములు మానవుని యందు కలిగినప్పుడు అది తప్పక పవిత్రమైనటువంటి అభివృద్ధికి వస్తుంది.
1: So we ask for wealth and for power.
0: అది చాలా బలహీనత.
1: That's weakness, mental weakness.
0: మంచి చేయాలని నీవు సంకల్పించుకుంటే తప్పక అది జరిగిపోతుంది.
1: If you resolve to do something good, always
0: నీ సంకల్ప బలమే దీనికి తగినటువంటి శక్తిని అందిస్తుంది.
1: The power of your thoughts will give you the కనుకనే
0: ఒకనొక సమయం లోపల సచీదేవి చైతన్య తీసుకుని పడి.
1: సో వన్ డే సచీదేవి టుక్ చైతన్య.
0: అప్పుడు పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళాడు.
1: సో దే బిల్ట్ ఎ వెరీ ప్యూర్.
0: అప్పుడు చూచాడు.
1: హీ సో
0: ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంకు వెళ్ళాడు.
1: వేర్ హావ్ వి గోన్? ఐ హావ్ గోన్ టు ద టెంపుల్.
0: చైతన్యమూర్తిని దర్శించాడు.
1: హీ సో చైతన్యమూర్తి.
0: దర్శించి స్వామి నాకు ఏమీ అక్కర్లేదు.
1: హీ సో హిమ్ అండ్ ఐ సెడ్ స్వామి ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: నీవు జగత్పాలకుడు.
1: యు ఆర్ ద వన్ హూ విల్ రిడీమ్ ఎవ్రీ
0: బాడీ. నీవు లోకపాలకుడు.
1: యు విల్ రిడీమ్ ఎవ్రీ బాడీ.
0: ప్రాణనాథుడు.
1: యు ఆర్ ఎ గ్రేట్ వన్.
0: జీవనాథుడు.
1: యు గివ్ లైఫ్.
0: దేహనాథుడు.
1: అండ్ యు ప్రొటెక్ట్ ద బాడీ.
0: అన్నింటినీ నీవు పోషించగలవు.
1: యు ఆర్ ఏబుల్ టు ఫాస్టర్ ఎవ్రీథింగ్.
0: కానీ నాకు ఈ దేహం వంచలేదు.
1: But I do not have the desire for this body.
0: ఆధ్యాత్మికంలో చూస్తే
1: in the spiritual life
0: ఐహిక ఆముష్కములు కోరుతుంటారు.
1: So they get into a kind of a higher state.
0: నాకు అట్టి ఆశలు లేవు.
1: I do not have that type of desire.
0: నాకు ఎట్టి కోరికలు లేవు.
1: I do not have any desire.
0: కానీ
1: but
0: నాకు ఒక్క కోరిక కలదు.
1: I've got one desire.
0: అది ఒక్కటే నాకు అనుగ్రహించమన్నాడు.
1: That's the only thing you can fulfill.
0: Chaitanya. ఈ చైతన్యునకు నిన్ను ప్రేమించేటువంటి శక్తిని మాత్రం ఒక్కటి అనుగ్రహించు, నాకు ఇంకేది అక్కర్లేదు అన్నాడు.
1: Chaitanya, give me the power to love you. That's enough for me.
0: ఎందుకంటే నీవు ప్రేమ స్వరూపుడవు.
1: Because you are the very embodiment of
0: ప్రేమనే మా ప్రాణము.
1: And life
0: ప్రేమనే మా జీవితము.
1: Love is prema.
0: ప్రేమ యందే ఉంటున్నది.
1: It is our very life, our very
0: ప్రేమ యందే పుట్టి
1: we have been ప్రేమ యందే
0: పెరిగి
1: we have been living in love
0: nanu chinu prema mahima
1: and we have got to be full of love
0: karuka ninnu preminchetundi okka premanu naaku andinchu chaalu.
1: Give me the love that I can love you totally. That's enough for me.
0: Aa sachi devochi emuntu naina neevu bratakali kada tinali kada nilavani ida needa undali kada ivi edi uddantunnave kaaranam emti aninna.
1: Oh, you have got to live, Sachidevi said. You have got to eat and survive. Then why are you behaving like this?
0: Amma, neekinta vayasu vachi kudanu భగవంతుని తత్వాన్ని కించిత్తేన కూడా గుర్తించుకోలేకపోతున్నావు.
1: మదర్ దో యు హావ్ బికమ్ సో ఓల్డ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫీల్.
0: భగవంతుని యొక్క ప్రేమను మాత్రమే మనం అందుకుంటే ఇంకా సర్వము అందులోనే చేరిపోతుంటది.
1: ఇఫ్ యు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ యు గెట్ ఎవ్రీథింగ్ హి సెడ్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
1: సో ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్.
0: అంతా భగవంతుని యొక్క ప్రేమనే.
1: The whole world is full of God's love.
0: ఈ జగత్తంతా కూడాను ప్రేమని.
1: The world is full of love.
0: కనుకనే ఆ ఒక్క ప్రేమ ఉంటుంటే కావాల్సిందంతా సిద్ధిస్తాయి మనకు.
1: If you get that love, it's enough. Everything will come to you.
0: ఈ చిల్లర చిల్లర కోరికలు కోరుకొని
1: do not ask for these small desires.
0: మన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు.
1: Let us not waste our life.
0: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమని.
1: In everybody there's the same love.
0: కనుకనే ఆ ప్రేమ చేతనే ఈ జగత్తులో అందరూ జీవించగలుగుతున్నారు.
1: సో బికాస్ ఆఫ్ దట్ లవ్ ఆల్ ఆఫ్ us are able to live.
0: ప్రతి మానవుడు కూడా విశ్వ కుటుంబం లోపల ఒక వ్యక్తిగా రూపొందుతున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ లివింగ్ ఇన్ దిస్ హ్యూజ్ యూనివర్స్.
0: ఆనాడు చైతన్యుడు ఈ కోరికను కోరి వీధికుడిని తిరిగి దైవ చింతన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హావింగ్ ఆస్క్డ్ దిస్ ఫ్రమ్ హిస్ మదర్, బూన్ ఫ్రమ్ హిస్ మదర్, హి వెంట్ ఫ్రమ్ డోర్ టు డోర్
0: సింగల్ పట్టి కృష్ణ భజన చేస్తూ పోతుంటే దుర్మార్గులు వచ్చి ఆ భజనకు చితికలి గుడని పెరుక్కుని పోయేటు.
1: వెన్ హి వెంట్ అరౌండ్ డూయింగ్ ద భజన్ ఆఫ్ కృష్ణ, ఈవెన్ ద వికెడ్ వన్స్,
0: ఎక్కడ మంచో అక్కడ చెడ్డ కూడా ఉంటుంటది.
1: Even in the wicked there is good.
0: ఎక్కడ పవిత్రమో అక్కడ అపవిత్రం కూడా చేరుతుంటది.
1: Where there is good there is always
0: light. ఎక్కడ జ్యోతియో అక్కడ నీడ కూడా వస్తుంటాయి.
1: Where there is light there is also dark.
0: మంచి వారికి అన్ని కష్టాలు కలుగుతుంటాయి.
1: So good people will have to face all these difficulties.
0: కాబట్టి ఆ కష్టాలు మన మంచికి అభివృద్ధి పరుస్తాయి.
1: So those sufferings bring us out.
0: అని ఆ విధమైనటువంటి విశ్వాసం చేత, దృఢమైనటువంటి ఒక సంకల్పం చేత తిరిగి అవి పారేశాడు. తన పాట తాను భజన చేస్తూ పోయాడు.
1: సో చైతన్య వెంట్ అబౌట్ సింగింగ్ ద భజన్స్ ఆఫ్ గాడ్, హావింగ్ ద కన్విక్షన్.
0: క్రమక్రమేణ వీధి భజన చేస్తూ పోతుండగా,
1: when as he was singing along the streets,
0: kontamandi toti pillalantaru kuda cheri,
1: there were other children who joined.
0: Taalalu chitikalu teesukonochi vaadu kuda bhajan chestu vacharu.
1: They also brought these different type of instruments and started singing along.
0: Kani tallilandaru kuda aa pillalni mandarincharu.
1: Then they also scolded the children.
0: Kani aa pillalu ee chaitanya margani ye matram vadaledu.
1: But Chaitanya, they did not give up Chaitanya.
0: ఆ పిల్లలంతా కూర్చోబెట్టుకుని చక్కగా బోధ చేసేటువంటి వాడు.
1: హీ హస్ టు కీప్ ద చిల్డ్రన్ విత్ హిమ్ అండ్ డు ద భజన్.
0: మంచికి ప్రక్కలు చెడ్డ వస్తుంటది.
1: వేర్ దర్ ఇస్ గుడ్ దర్ కెన్ ఆల్వేస్ బి బ్యాడ్.
0: ప్రపంచంలో మంచి లేకుండా చెడ్డ జరగడానికి వీల్లేదు.
1: ఇన్ ద వరల్డ్ వితౌట్ గుడ్ నో బ్యాడ్.
0: చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీల్లేదు.
1: వితౌట్ బ్యాడ్ గుడ్ కెనాట్ హ్యాపెన్.
0: మంచి చెడ్డలు రెండుగా పొంది ఉండు.
1: Both together are good and bad.
0: వీటి విడిదీయన ఎవ్వరి వశము కాదు.
1: To separate them no body can.
0: సుఖము ప్రత్యేకముగ ఎందు చూడబోము.
1: Pleasure is not by itself alone good.
0: కష్టము ఫలించేనేని సుఖం పడందురు.
1: Without suffering you cannot attain happiness.
0: కనుక మన సుఖమంతా కూడా కష్టమందే ఉంటుండాలి.
1: So our pleasure is
0: అని ఆ విధంగా ప్రచారం చేస్తూ వెళ్ళాడు.
1: So he went on telling that good is in bad and our happiness also.
0: తల్లి యొక్క ప్రభావము చేతను, తల్లి యొక్క సత్సంకల్పము చేతను ఈ కుమారుడు చాలా సత్పురుషుడిగా మారిపోయాడు.
1: బికాస్ ఆఫ్ ద విల్ ఆఫ్ ద మదర్ అండ్ బికాస్ ఆఫ్ ద అష్యూరెన్స్ ఆఫ్ ద మదర్ ద సన్ బికేమ్ ఎ వెరీ గ్రేట్.
0: కనుక ఈనాడు లోకము లోపల తల్లి యొక్క భావాలు ఉత్తమమైన భావాలుగా పెంచుకోవాలి.
1: సో ద మదర్ షుడ్ హ్యావ్ ప్యూర్ థాట్స్ విత్ ఇన్ దెమ్.
0: సత్యమైన సంకల్పాలుగా తీర్చిదిద్దుకోవాలి.
1: దే విల్ హ్యావ్ టు విల్ టు డూ ద గుడ్ థింగ్స్.
0: ఉత్తమ ప్రవర్తనలో కూడా మెలగాలి.
1: దే హావ్ గాట్ టు గో ఇన్ ద రైట్ వే.
0: అప్పుడే వారికి ఆదర్శవంతమైనటువంటి పుత్రులు కలుగుతారు.
1: ఇట్స్ ఓన్లీ దెన్ దే విల్ గెట్ ఎగ్జెంప్లరీ సన్స్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క పుణ్యభూమి, త్యాగభూమి, యోగభూమి.
1: In the ancient days, from the ancient days, India, Bharat has been a place which is full of tyaga, sacrifice and goodness and virtue.
0: Yanta tyagam manaku chestamo,
1: the amount of sacrifice that we do,
0: anta tejamu manayandu utti padutundi,
1: and within us will come the tremendous power.
0: Oka chinna vishayam meeku cheptunnanu,
1: a small thing I am going
0: to tell you. Naaku kuda tejam untune untundadi.
1: I am always having that strength within.
0: Kaani kontha mandi 15 dinamal nunchi vachinatundi varu, swami మీ తేజం చాలా ప్రకాశిస్తుండదే అన్నారు.
1: అండ్ సమ్ పీపుల్ సే స్వామి ఫర్ ద లాస్ట్ 15 డేస్ యువర్ ఎఫల్జెన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్
0: పిల్లల యొక్క క్షేమాన్ని మనసులో ఉండేటువంటిది.
1: I would have the welfare of people within
0: my own ways. Health, education, water, వీటిపైన పడి దాన్ని కొంతవరకు వదిలినాను.
1: So for some time when I got myself involved in this water and the school and the other facilities.
0: ఒక నెలకు పూర్వము
1: a month ago
0: నేను కుర్చీలో కూర్చొని,
1: when I was sitting in the chair,
0: ఏదో చిన్నది ఒక పేపర్ అక్కడ పడి ఉంటే చూస్తూ వచ్చాను.
1: Something reported in the paper was there. I read it.
0: ఆ పేపర్ లో,
1: in that paper,
0: ఒక తల్లి,
1: one mother,
0: కుమారుడు ఉన్నాడు,
1: and a son.
0: ఏ విధంగా ఉన్నారు? డెడ్ బాడీలతో ఉన్నారు ఇద్దరు.
1: How are they existing?
0: ఆ తల్లి ఆ కుమారుని ఆకలిచింతను భరించుకోలేకపోయింది.
1: She could not bear the hunger of a son.
0: Amma naaku aakali aakali ani vachadu.
1: He came crying out, mother, I am hungry.
0: Nayana ippudu ekkada chusina varshalu ostunnayi, poyina nelle jarigindi idi.
1: So from then so much of rain is coming.
0: Varshamulu adhikanga kurustu vachayi
1: because there's too much of rain.
0: Kanuka ee bichani kudunu povadaniki vyavadhi
1: lekapoyi, so I cannot go out even to fetch food.
0: Nayana ee varshamulu valla nenu bichamu kuda ettalekapoyyutunnanu.
1: So because of these tremendous rains I can't go out and ask for
0: help. Varsham nilichetunte avakasam kanipinchaledu.
1: Doesn't seem as if the rain would stop.
0: Kani naa kumaruku nenu ee reethiga annam pettali,
1: then how can I bring you
0: ani bharinchukolekunda ఎలుకలకు వేస్తారు చూడండి, ఆ మందు తీసుకుంది, నీళ్లలో కలుపుకుంది, చాలా స్ట్రాంగ్ గా ఆ కుమారుడు తాపింది, తాను తాగింది. ఇద్దరు
1: ఐ కెనాట్ గో బికాస్ ఐ ఇట్స్ రైనింగ్ సో బ్యాడ్, సో షీ గాట్ సమ్ పాయిజన్ దే అడ్మినిస్టర్ టు ది యానిమల్స్, షీ గేవ్ సంథింగ్ టు ఆఫ్ ఇట్.
0: అది పేపర్ లో ఎవరో దీన్ని వేశారు,
1: షీ పార్టుక్ ఇట్ అండ్ దే డైడ్.
0: పేపర్ వాళ్ళకు కూడా ఇలాంటి చెడ్డవే చిక్కుతాయి కానీ మంచివి చిక్కవు.
1: సో ఐ సా దిస్ ఇన్ ద పేపర్, ద పేపర్స్ ఆల్వేస్
0: ఒకవేళ మంచి చిక్కినా దాన్ని గమనంలో తీసుకోరారు.
1: They do not think of publishing good
0: news. మంచిని తెచ్చి ప్రపంచానికి చాటేటువంటి యొక్క అదృష్టవంతులుగా ఉండేటువంటి వారికి ఈ విధమైనటువంటి పని చేస్తారు.
1: So those who want to publish the truth will say so.
0: ఏ సందుల్లోనూ ఏ గొంతుల్లోనూ ఏమి జరిగింది అనేటువంటి వాటంతా వెతుక్కుని వెతుకుని చెడ్డనంతా తెచ్చి వేస్తుంటారు.
1: So they take wicked things and always publish.
0: మంచిని వేయడానికి వాళ్ళకి బుద్ధి రాదు, చెయ్యి కదలు.
1: To publish good things and neither do they.
0: అది వాడి యొక్క జన్మ కర్మనే దీనికి మూల కారణము.
1: So the life of those people is full of
0: bad. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క భావమే వీళ్ళకి మూల కారణము.
1: Because of their thoughts, all the bad is due to them.
0: నాకు చాలా కష్టమేసింది.
1: I felt very sad.
0: చీ, ఇది పవిత్రమైన భారతదేశము.
1: The pure Bharat Desha.
0: ఈ త్యాగభూమి.
1: This is full of
0: ఇది అమృత దేశము.
1: And there's a wonderful.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అమృత భూమి లోపల.
1: In this pure.
0: అన్నపూర్ణ క్షేత్రం అని పేరు పొందినటువంటి ఈ దేశం,
1: దిస్ ప్యూర్ కంట్రీ విచ్ హస్ బీన్ కాల్డ్ అన్నపూర్ణ,
0: కుమారుడికి ఇంత అన్నం పెట్టలేక మరణించింది తల్లి.
1: ద చైల్డ్ డైడ్ బికాజ్ షీ కుడ్ నాట్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ టు హర్ సన్.
0: భావం నాకు కలిగింది.
1: ఐ ఫెల్ట్ వెరీ సాడ్.
0: తక్షణమే ఇంకా అన్ని కార్యములు వదిలిపెట్టాను.
1: సో ఐ మేడ్ ఐ విల్ దట్
0: విలేజ్ విలేజ్ కూడాను.
1: సో దట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్
0: వంటలు చేయటము పంపటము.
1: So that we would cook here and send the food.
0: ఈ విధమైనటువంటి ప్రజలకందరికీ ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించుకుంటూ వచ్చాను.
1: So I wanted every citizen to feel happy.
0: మన పిల్లలు కూడా చాలా బంగారు వంటి వారు.
1: Our children also are like gold.
0: ఎంత కష్టమైనా చేపడ్డారు.
1: They underwent all lots of difficulties.
0: తెల్లవారి మొదలుకొని రాత్రి వరకు సంచరించి.
1: They went from morning.
0: ఉత్సాహంగా కూడా తిరిగి మందిరం చేరేటువంటి
1: వారు. And with a lot of enthusiasm would come back.
0: ప్రతి ఇంటికి చేరారు.
1: They went to each house.
0: పెద్ద పల్లె పల్లెకు వచ్చారు.
1: They went to each village.
0: వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు చేశారు.
1: And those people gave a lot of comfort to them.
0: అప్పటి నుంచి నాకు పెద్ద ఆనందం కలిగింది.
1: And from then on my heart is full of
0: త్యాగం చేసం చెల్లే తేజం పెరుగుతూ ఉంటుంది.
1: If anybody sacrifices, I'll do anything for them.
0: కనుక నేను ఈనాడు గొప్పగా నేను భుజించటం లేదు.
1: I don't eat much.
0: ఇంత పూర్వం నేను తక్కువగా భుజించే వాడిని కాదు.
1: Earlier also I was not eating very less.
0: అప్పటి భోజనమే ఇప్పుడు కూడాను.
1: What I was eating then, I'm eating now.
0: నేను తెల్లవారి భజన ఇంత క్షణమే.
1: After the bhajan in the morning.
0: ఇంత సంకటి, ఇంత ఆకుపచ్చడి, లేక ఇంకా ఆకుకూర తీసుకుని వచ్చేవాడిని.
1: I'll eat a little ragi rice and a little chutney.
0: ఆ దీంట్లో ఏ మాత్రమూ మార్పు కలగలేదు.
1: There's absolutely no difference from then to now.
0: ఆ చిన్న భోజనం చేతనే నాకు తేజం అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: Because of the meager food that I take, I get a tremendous strength.
0: ప్రజాపకారమే చాలా ప్రధానమైనటువంటి ప్రమాణం.
1: Because I always think of the welfare.
0: ప్రజల క్షేమమే పరమాత్మని యొక్క అందము.
1: I feel very happy when I think of the welfare of the
0: people. ప్రజా క్షేమం నిమిత్తమై ఈ కార్యక్రమంలో పాల్గొనడం చేత ఎంతైనా క్షేమం కలుగుతుంది.
1: So one gets a lot of enthusiasm, strength when one thinks of the welfare of the people.
0: ఇంతకు పూర్వం నేను ఇంత నడుచుతుంటే.
1: When I was walking earlier.
0: చాలా మంది భక్తులు కూడా స్వామికి ఏమో కాలికి దెబ్బ తగిలిందేమో, ఎందుకోసం కుంటుకుంటూ నడుస్తున్నాడే అని అనుకునేటువంటి వారు.
1: Many devotees felt, why is Swami walking so slowly?
0: నాకు ఎట్టి దెబ్బ తగలలేదు,
1: maybe
0: ఎట్టి జబ్బులు రాలేదు.
1: Maybe his legs are hurting. No, I never get any disease. I never get any disability.
0: మెల్లగా ఎందుకు నడుస్తున్నా అంటే అందరికి ఎక్కువ దర్శనం ఇవ్వాలా, ఎక్కువ టైం దీన్ని అనుభవించుకోవాలి.
1: I walk very slowly only because I like to get darshan to
0: everyone. నాకు నొప్పులు లేదు.
1: I do not have any pain in the legs.
0: ఎట్టి బాధలు లేవు.
1: I do not have any disability.
0: ఆనందంగా ఉంటున్నాను.
1: I am very happy.
0: ఆనాటి నుంచి నా ఆనందం దినదిన అభివృద్ధి పొందుతుండాలి.
1: From then on my
0: మన ప్రజాసేవనే మనకు ప్రాణ సమానమని మీరందరూ భావించాలి.
1: You have got to understand that serving humanity is what I
0: mean. నీ తేజస్సు కూడా దైవ తేజస్సుగా గా మారుతుంది.
1: You will also become very brilliant.
0: దైవం ప్రత్యేకంగా లేదు.
1: Divinity is not separate.
0: దైవం ఏ మందిరంలోనో ఏ టెంపుల్ లోనో ఉన్నాడని మీరు భావించకూడదు.
1: Divinity is not in a temple or anywhere else.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
1: God resides within you.
0: మన దేహమే భగవంతుని దేవాలయం అనుకోవాలి.
1: Our body is a temple of God.
0: ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడే దేవుడిగా భావించాలి.
1: And the life that is within the body is God.
0: కనుకనే దేవుణ్ణి వెతకడానికి ఎక్కడ పోనక్కర్లేదు.
1: You need not search for God here and there.
0: లోపల మరచు.
1: Go and look within yourself.
0: అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకో.
1: try to incorporate
0: the ananda swarupulu kanipistadu
1: the inside and you will find the blissful form
0: of daivam anetunti vaadu manakante veru kaadu.
1: So God is not something different from us.
0: Maname daiva swarupulamu.
1: We are the very form of divinity.
0: Meer manavudu manavudani dehaadmanam cheta chaala parabadutunnaru.
1: You think of yourself as men because you have the body consciousness.
0: Ee dehaadmanamni kramakramena sannigilipu cheskovali.
1: You have got to decrease this body consciousness.
0: Daivaadmanamni penchukuntu raavali.
1: You have got to increase the your love for divinity.
0: Anni vidhala kodanu manavudu devudu aipothadu.
1: Then man himself becomes divinity.
0: Kanaka manavudu devudu pratyekam kaadu.
1: It's not man who is separate.
0: Ee rendu kodunu bimba pratibimbamle.
1: They are only the image and the reflection.
0: Kanaka idi pratyekamga manam bhavincharadu devunni vetakatam.
1: We should not think them separate, they are one.
0: Kana devudu manavugane untunnamu. మన ఎందే ఉంటున్నాడు దేవుడు.
1: గాడ్ ఇస్ విత్ ఇన్ us forever.
0: ఇది కేవలము జీవరహితమైనటువంటి ఒక గుడి.
1: This body is something without life.
0: దీంట్లో దేవుడు రావటం చేతనే ఇది కదిలాడుతూ వస్తుండాలి.
1: Because God is within, it's full of life.
0: ఈ వైబ్రేషన్ నిజమైనటువంటి ఒక ప్రాణము.
1: So this is the one that is within, which is the
0: దీని ఆలోచన చేసేటువంటి రేడియేషన్ దీని తగినటువంటి ఒక జ్ఞానము.
1: So if you separate them, it is ignorance.
0: ఈ వైబ్రేషన్ ప్రాణము.
1: Vibration is life.
0: ఆ విజ్డమ్ పవర్ అని పెట్టిది జ్ఞానము.
1: The wisdom power is called.
0: రెండు కూడా దైవం యొక్క శక్తులు.
1: So these are the strength that is given to you by God.
0: అనంతం బ్రహ్మ.
1: Truth, wisdom and this.
0: సత్య మార్గములో మనం ప్రవేశిస్తే అదే బ్రహ్మతత్వము.
1: If you go on the righteous path, that is the way to Brahma.
0: బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ఎక్కడో మనం ప్రాక్టికోవడానికి ఎక్కడ.
1: To know the principle of Brahma, we need not go
0: ఎక్కడ ఉన్నా దైవం నాలోనే ఉన్నాడు. ఈ దేహమే తన యొక్క దేహం. విల్లు అని మనం భావించాలి.
1: We have got to think that the body is a temple of God.
0: మనకి ఎక్కడ లేని ఆనందం ఉట్టి పడుతుంది.
1: It's only then we get extreme.
0: ఎక్కడ లేని శక్తి మనలో ప్రవేశిస్తుంది.
1: We get a tremendous strength.
0: సర్వ శక్తులకు మనమే అధిపతులమైపోతాము.
1: We become the repositories of tremendous power.
0: మన శక్తికి శక్తి మరొకటి లేదు లోకంలో.
1: The strength that we have within is not anywhere else.
0: కనుక ఈ శక్తిని మీరు పోషించడానికి తగిన కృషి చేయండి.
1: So foster this strength and make an effort.
0: ఇది అంత సులభంగా రాదు.
1: It cannot come so easily.
0: అనేక జన్మ జన్మముల యొక్క సంస్కారం చేతనే ఇలాంటి ప్రాప్తి మనకు లభిస్తుంటాది.
1: The deservedness you get after taking birth again and again.
0: ఏ పనినైనా చేయండి.
1: Do any work.
0: ఇదంత దైవ కార్యమే.
1: Think that it's the work of God.
0: కాకపోతే అది కూడా దైవ కార్యం ఎట్టవుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తారు.
1: Some people ask, going to office, how can it be God's work?
0: దైవం కానటువంటిది ఒకటి కదా ఇది దైవ కార్యం ఎట్టవుతుంది.
1: How can you think that any work is without God?
0: అంతా దైవమే.
1: The whole thing is
0: సర్వతో పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వతో స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి.
1: Everything is pervaded by divinity. All over is his hands and his legs and his head.
0: ఏ కర్మ చేసినా కానీ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మీరు వదలండి.
1: Any action that you undertake, think that it is the offering to God.
0: ఈ విధమైన యొక్క సద్భావం ఆనాడు తల్లులు పెంచుకోవటం చేతని ఆనాడు బిడ్డలంతా కూడా సత్పుత్రులుగా అభివృద్ధి అయ్యారు.
1: Because the mothers fostered in those days such type of
0: ఆదర్శమైన జీవితాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
1: That's why they got illustrious.
0: ఈనాటి కూడా భారతదేశం అన్ని దేశముల కంటే చాలా ఉపాధ్యాయ స్థానం నందుంటున్నది.
1: Bharat is a country which is like a teacher to all the nations.
0: గత జీవుడగు పతిం బ్రతికించి యముగల్చే సావిత్రి భారత సాధికాదే.
1: Was not Savitri a wonderful woman in Bharat who brought back her dead husband to life?
0: Tara satya mahima che davagni challache truti chandramati bharatiya gade.
1: Chandramati, who did she not assist her husband in his endeavor?
0: Kula satitvama agni gundana prakatinche Sita Bharata dara jata gade.
1: Did not Sita jump into the fire? Was she not the child of Bharat?
0: Kinisi durmada kiratiyu bhutigavinche damayanti bharata ramanigade.
1: Was not Damayanti a great illustrious woman of Bharat?
0: Satva sagara veshti tatshmatalamuna bharata dati pativrata prabhava bhava sampannataku gade pantabhumi.
1: So Bharat is a land wherein it gives a harvest.
0: Akila deshalakini upadhyaya gade.
1: Great illustrious women are there and it's a teacher to the
0: whole world. ఉపాధ్యాయ స్థానంలో ఉంటుంది.
1: భారతదేశ ఇస్ ద వరల్డ్ టీచర్.
0: కానీ మన ప్రవర్తన వల్ల ఆ ఉపాధ్యాయ స్థానాన్ని మనం కోల్పోతున్నాం.
1: So we are forgetting the great works that we have got to do.
0: ఎలాంటి పండితులు ఉన్నారు ఈ లోకంలో?
1: How many pandits are there in this
0: ఎలాంటి విద్యావంతులు ఉన్నారు ఈ
1: లోకంలో,
0: మేధావులు ఉంటున్నారు ఈ
1: లోకంలో,
0: కానీ స్వార్థము స్వప్రయోజనము వీళ్ళు అభివృద్ధి కావడం చేత అంతా కూడా క్షీణించిపోతుండాలి.
1: సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిషెస్ ఇట్ ఇస్ దట్ ఇస్ మేకింగ్ ఎవ్రీథింగ్.
0: కన్న కుమారుడైనా సరే, కట్టుకున్న భర్త అయినా సరే, తప్పు చేసినప్పుడు మందలించాలి.
1: వెదర్ ఇట్స్ అ సన్ ఆర్ హర్ హస్బెండ్, ద మదర్ హస్ గాట్ టు టేక్ దెం టు టాస్క్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆదర్శము.
1: దట్ ఇస్ ద ఇలస్ట్రియస్ ఎగ్జాంపుల్.
0: అది ఏ నిజమైనటువంటి అభివృద్ధికి మూల కారణము.
1: దట్ ఇస్ ద ట్రూత్ విచ్ లీడ్స్ టు ప్రోగ్రెస్.
0: కనుక ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని మందలిస్తూ రావాలి, కానీ క్షమిస్తూ పోకూడదు.
1: వేర్ ఎవర్ ఎన్ ఎర్రర్ ఇస్ కమిటెడ్, వన్ హ్యాస్ టు బి రిప్రిమాండెడ్ ఫర్ ఇట్. యూ షుడ్ నాట్ ఫర్గివ్ ఇట్.
0: ఆ క్షమించడం కూడా సరి అయినటువంటి మాటల్లో చెప్పాలి.
1: సో వీ హావ్ గాట్ టు టెల్ దెం టు గో ఆన్ ద రైట్ వే టు ఫర్గివ్ దెం.
0: మీరు ఇంత ఆఫీసర్ అయిపోయినారు, మీరు కూడా ఇంత అబద్ధం చెప్పొచ్చునా, మీరు సత్యం రాడొచ్చునా అని మంచిగా చెప్పాలి.
1: సో యూ హావ్ గాట్ ఇట్ ఇన్ ఎ నైస్ వే, యూ హావ్ బికమ్ సచ్ ఎ బిగ్ ఆఫీసర్, కుడ్ యూ టెల్ నైస్.
0: ఆఫీసర్ దగ్గర ఏమండి మీరు అసత్యం ఆడుతున్నారు అని గట్టిగా చెప్తే భార్య కొడతాడు రెండు.
1: So if you go and tell him what you're doing like this and talk in a good harsh way, then you will get to beating.
0: హృదయానికి ఆనందమును కష్టము లేకుండా ఉండేటట్టుగా చెప్పినప్పుడు ఆ మృదుమధుర భాషలతో ఎంతైనా మార్పు చెప్పొచ్చు.
1: If you say things in a very nice way, pleasant way, then anything will touch the heart of any person.
0: కనుక భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎంతో ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
1: So the country of Bharat has been an illustrious example from time immemorial.
0: అట్టి ఆదర్శమే అన్ని దేశాలకు కూడాను ఉపాధ్యాయ స్థానం చేకూర్చింది.
1: So you have got to be the illustrious examples of Bharat.
0: ప్రేమ స్వరూపులార,
1: embodiments of love.
0: ప్రేమను పెంచుకోండి.
1: You foster love.
0: సత్యాన్ని వచించండి.
1: You have truth in you.
0: ఏదో చదువు చదువు చదువు అని చదువు కోసం కాలాన్ని వ్యర్థం చేయకండి.
1: It's not merely study and study and don't
0: చదువు.
1: What is this education?
0: చదువుంత మాత్రం నా చదువు.
1: If you read books, is that enough?
0: కాలేజీకి పోయినంత మాత్రం నా చదువు.
1: Is education merely going to the college?
0: కాలేజీకి పోయి డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రం నా చదువు.
1: If you just go to the college and get degrees, is it education?
0: కాదు కాదు. సద్గుణములు, సద్బుద్ధి, సత్యనీతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
1: Good conduct, doing good acts and sacrifice and all such virtues only lead to truth and happiness.
0: కనుకని మనం సద్గుణముల చేత, సదాచారం చేత, సత్ప్రవర్తన చేత మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి.
1: With good thoughts, good actions and good deeds we have got to progress in our life.
0: ఈ విధమైనటువంటి యొక్క గుణములు పెంచుకున్నప్పుడే,
1: try to foster such qualities,
0: ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాము.
1: We have got to resurrect the old traditions.
0: తిరిగి పునరుద్ధరించినటువంటి వారం అవుతాము.
1: We'll have to resurrect them again.
0: పురుషత్వాన్ని నిరూపించినటువంటి వారం అవుతాము.
1: We'll be the people who be called an example to the others.
0: ఈ యొక్క ప్రవర్తనలో జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: So you've got to make these efforts and start right in your lives.
0: ఏ కర్మలు ఆచరిస్తూ ఉండినప్పటికీ,
1: whatever we practice,
0: భగవత్ నామం అనేటువంటిది మన నాడిగా రూపొందాలి.
1: It should, God's name should be right within, coursing
0: in our veins.
1: If your pulse doesn't
0: act, అది కూడా ప్రాణం లేనట్టే.
1: So if you do not chant the name of God, it's as
0: నాడు ఆడినంత మాత్రమే బ్రతికినట్టు అనుకుంటారా?
1: So as long as the pulse is there,
0: నాడి ఆడుతూ ఉంటుంది కానీ బ్రతుకు మాత్రం ఉండదు.
1: So the pulse should be functioning, only then you're alive.
0: నా ఆడుతున్నది అనేటువంటిది తనకు సత్యాన్ని గురించి చెప్పుకోవాలి.
1: Then you'll feel the truth that your pulse is really functioning.
0: మత్తు ఇచ్చినటువంటి వారి పల్స్ కూడా ఆడుతుంటాయి.
1: Those have taken some kind of
0: కానీ ప్రపంచ జ్ఞానం లేదు వాడికి.
1: Anesthesia, the pulse is working, but they're not able to.
0: కాదు కాదు.
1: It's not that.
0: కనుకని ప్రతి ప్రాణం కొన్ను దైవనామే నాడిగా పెట్టుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీ వన్ ద పల్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఫన్.
0: ఏది జరిగినా కానీ ఇది నా మంచికి, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టెల్ యువర్ సెల్ఫ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఆ విధమైనటువంటి సద్భావాలు మనం పెంచుకున్నప్పుడే,
1: ఇఫ్ యూ ఫాస్టర్ సచ్ గుడ్ థాట్,
0: అదే సదాచారంగా మారిపోతుంది.
1: దట్ టర్న్స్ ఇంటు గుడ్ యాక్షన్.
0: సదాచారమే మన జీవితంలో ఒక ఆదర్శవంతమైనటువంటి.
1: అండ్ దోస్ గుడ్ యాక్షన్స్ విల్ బికమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ లైఫ్.
0: కనుక
1: దేర్ఫోర్
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: సత్య ధర్మాన్ని మనం గుర్తించాలి.
1: రైచియస్ కండక్ట్స్ అండ్ ట్రూత్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ దెం, వి హావ్ గాట్ టు ప్రాక్టీస్ దెం,
0: అందించాలి,
1: వి హావ్ గాట్ టు ఆల్రెడీ
0: ఆనందించాలి,
1: వి హావ్ గాట్ టు ఫీల్ హ్యాపీ.
0: ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: అండ్ వి హావ్ గాట్ టు గివ్ ఇట్ టు అదర్స్, షేర్ ఇట్ విత్ దెం.
2: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ

0: ప్రేమ స్వరూపులారా. కానీ మనము ధనం నిమిత్తమై సిరి నిమిత్తమై అనేక విధమైనటువంటి కన్న కష్టాలు పడుతున్నాం.
1: We are trying to make a lot of efforts for gaining health and power.
0: Chaitanya okkate okati korutu vachadu.
1: Chaitanya asked only for one thing.
0: Na dhanamu siri kadu hariye annadu.
1: My dharma is not wealth but God.
0: Hariye na dhanamu.
1: Hari is my wealth.
0: Siri kadu.
1: It's not wealth.
0: Sirini pakkaku nettadu harini smaristu vachadu.
1: He set aside wealth and he started to think of Hari.
0: Kalukune Hari nama bina ఆనందనహి. ఆనందం కలగాలంటే హరినామం కావాలి మనకు.
1: సో ఇఫ్ యు వాంట్ బ్లెస్ యు హావ్ గాట్ టు సింగ్ ద నేమ్ ఆఫ్ హరి.
0: కనుక దైవనామాన్ని స్మరిస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: దైవ చింతన చేస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు డు
0: సమాజ సేవలో పాల్గొనండి.
1: We have got to get ourselves in
0: more. పరాయి వాడు వీరు నా వాడు అనే భేదాన్ని పక్కకు నెట్టండి.
1: In the service of society, don't make differences between people and people.
0: అది రెండు కూడా ఒకటి గాని అని భావించాలి.
1: People who are different from us, they are not there, they are one.
0: We andaru navare.
1: They are all my own.
0: Enta vishtha kutumbamlo oka vyaktulamo.
1: We are all one family members.
0: Ee ekatvamlo meeru aanandanni anubhavinchandi.
1: You try to feel bliss in the sense of unity. Ee
0: bhavalaku avakasam ivvakandi.
1: Do not give any scope for any type of disunity.
0: Evaru chuchina gaani deho devalayapulato jeevo devasanatana aa deham devalayame.
1: So the body of everybody is a temple of God.
0: ఏ దేహాన్ని మనం చూసినప్పటికీ ఈ దేహంలో దేవుడు ఉన్నాడని వాడికి నమస్కారం చేసుకో.
1: When you see any body, do namaskar to that body because God is in it.
0: కనుకనే ఆ విధమైన సద్భావం చేసినప్పుడే నీకు దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When you have such good thoughts and God materializes himself to you.
0: సంతోషం.

ఓం శ్రీ సాయిరాం. శీలమే విద్యకు అంతిమ లక్ష్యమని, సముపార్జించిన విద్యకు పరమార్థం ప్రేమయని ప్రబోధించిన సాయిమాతకు పూర్వ విద్యార్థులు అందరము ప్రేమ సంగీతాంజలి సమర్పించుకొనుచున్నాము. ప్రేమే నా రూపమన్న సాయిమాత కరుణతో వర్షించిన ప్రేమామృతధారలను ఆస్వాదిస్తూ పెరిగిన మేము నేడు ఈ నూతన సంవత్సర ఆరంభ శుభ సందర్భమున ప్రేమతోనూ భక్తితోనూ గాన సుమాలతోనూ అర్చన చేయుచున్నాము.

తమ దర్శన స్పర్శన సంభాషణలతో పాటు తమ సంపోషణలో తమ సామీప్య సాయుధ్యంలో గడచిన మధుర వసంతాలు నిజంగా మేమంతా జీవించిన అమృత ఘడియలు. వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ స్వామి ప్రబోధించిన మార్గాన, స్వామి ఆశించిన విధాన, స్వామి ఆదేశించిన చందాన, తమ జీవితాలను మలచుకునే సత్సంకల్పం కలిగిన సాయి విద్యార్థులే కాకుండా సాయి కుల్వంతాల్లోని అశేష భక్తజనులే కాకుండా అఖండ విశ్వంలోని అనంతకోటి సాయి భక్తుల ప్రయత్నాన్ని అనురక్తితో అమలు అయ్యేలాగున ఆశీర్వదించి మమ్మందరినీ మీ బాటలో నడిపింప ప్రార్థన. బాహ్య ప్రపంచంలో జీవనయాగం సాగిస్తున్న మాకు అనుదినం అనుక్షణం ఇంటా వెంటా జంటా ఉంటూ ఉన్నానని నిదర్శనల సూచిస్తూ తమ ప్రేమసాగరంలో అమృత బిందువులను ఆస్వాదింపచేస్తున్న మా సాయిమాతకు మా అందరి హృదయపూర్వక నమస్సుమాంజలి.

రామో విగ్రహవాన్ ధర్మ, సాయిరామో విగ్రహవాన్ ప్రేమ. మూర్తీభవించిన ప్రేమస్వరూపుడు సాయిరాముడు. రాముడైనా శ్యాముడైనా శంకరుడైనా దేవి అయినా సర్వదేవతల స్వరూపము మన సాయి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆర్తిగల హృదయములను ఆనందముతో ఆదరించు స్వామిని, ఆదర్శరూపుడైన జగదభిరాముని రూపులో ఆ సాయిరాముని పూర్వ అవతార వైభవాన్ని గానం చేస్తూ మనందరం తరిద్దాం.

దివ్య సంకల్పంతో రూపుదిద్దుకున్న శ్రీ సత్యసాయి ఉన్నత విశ్వవిద్యాలయం 25వ వసంతంలో అడుగెడుతూ తన రజతోత్సవ తేజస్సుతో యావత్ ప్రపంచ విద్యాలయాలకు తలమానికమై ఆదర్శమై అనుసరణీయమై వెలుగొందు శుభతరుణాన తమ పిల్లలమైన మేము స్వామి పాదాల చింత అనంతకోటి ప్రణామాలర్పిస్తూ శ్రీ సత్యసాయి విద్యార్థులకు స్వామి ప్రసాదించిన గ్రామసేవ గానసేవా భాగ్యానికి ఆనందసాగరంలో ఓలలాడుతూ కృతజ్ఞతాపూర్వక మనస్సులతో మీ ఈ పిల్లల జీవితములు మీరు కురిపించిన ప్రేమబిందువుల మయమని ఈనాటికైనా ఏనాటికైనా మేము మీవారమే అనుచు సాయి విద్యార్థులందరి ప్రేమ భరిత హృదయ స్పందనే ఈ బృందగానం.

فبتوب عليهم